ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 21వ తేదీ శుక్రవారం. మా ప్రియ శ్రోతలకు శుభోదయం, అలాగే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:55. చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి ఇప్పుడు వింటారు.

చరిత్ర పుటల్లో ఈరోజు ప్రత్యేకత విషయానికి వస్తే, వరలక్ష్మి వ్రతం నేడు మనం భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని

భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. వరలక్ష్మీదేవిని సంపద, సౌభాగ్యం, ఆరోగ్యం, శాంతి, ఐశ్వర్యాన్ని ప్రసాదించే దేవతగా భక్తులు కొలుస్తారు. ముఖ్యంగా మహిళలు కుటుంబ సంక్షేమం, సుఖ సంతోషాలు, దీర్ఘాయుష్షు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

అంతర్జాతీయ ఉగ్రవాద బాధితుల సంస్మరణ దినోత్సవం నేడు మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 21 ఆగస్టు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఉగ్రవాద బాధితుల సంస్మరణ మరియు నివాళి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఉగ్రవాద దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయకులను స్మరించుకోవడం, వారి కుటుంబాలకు అండగా నిలవడం ఈ రోజుకున్న ప్రాముఖ్యత. ఉగ్రవాదం వల్ల కలిగే నష్టం కేవలం ప్రాణ నష్టంతోనే ఆగిపోదు. ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులను కోల్పోయి తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంటాయి. మరెందరో భయం, బాధ, అనిశ్చితి మధ్య జీవితాన్ని కొనసాగిస్తారు. అందుకే బాధితుల హక్కులను గౌరవిస్తూ వారికి అవసరమైన సహాయం అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత.

ఈ రోజున ఉగ్రవాదాన్ని ఖండిస్తూ శాంతి, ఐక్యత, మానవత్వం, సహనం వంటి విలువలను కాపాడుకోవాలనే సందేశాన్ని ప్రపంచానికి అందిస్తారు.

నేడు మనం జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. మన జీవితంలో మనం పుట్టక ముందే మన భవిష్యత్తు గురించి ఆలోచించిన వారు మన తల్లిదండ్రులు, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు. వారు మన కుటుంబానికే కాదు సమాజానికి కూడా ఎంతో విలువైన సంపదగా మనం భావించాలి. ప్రతి సంవత్సరం 21 ఆగస్టు నేషనల్ సీనియర్ సిటిజన్స్ డేను నిర్వహిస్తారు. వృద్ధుల సేవలను గుర్తు చేసుకోవడం, వారికి గౌరవం ఇవ్వడం, వారి సంక్షేమంపై అవగాహన కల్పించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకప్పుడు మన కోసం వారు ఎన్నో త్యాగాలు చేశారు. మన చేతిని పట్టుకుని నడిపించారు, చదువు చెప్పించారు, కష్టాల్లో మనకు అండగా నిలిచారు. మనం జీవితంలో ఎదగాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ కాలం మారింది. ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కారణంగా పిల్లలు ఒకచోట, తల్లిదండ్రులు మరోచోట ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకే ఇంట్లో ఉన్నా మొబైల్ ఫోన్లు, ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్ల పెద్దలతో మాట్లాడడానికి కూడా సమయం కేటాయించలేని పరిస్థితి కనిపిస్తోంది. వృద్ధులకు కావాల్సింది డబ్బు మాత్రమే కాదు, మన సమయం, మన పలకరింపు, మన ఆప్యాయత. అమ్మా ఎలా ఉన్నావు, నాన్న మందులు వేసుకున్నారా అని ప్రేమగా అడిగే ఒక్క మాటే వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. వయసు పెరిగే కొద్దీ వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలగవచ్చు. అలాంటి సమయంలో వారు మనకు భారమని భావించకుండా వారి అనుభవాన్ని గౌరవించాలి. ఎందుకంటే వారి జీవితమే మనకు ఒక పాఠం. వృద్ధులను గౌరవించడం అంటే ఒక్కరోజు శుభాకాంక్షలు చెప్పడం కాదు, వారికి భద్రత కల్పించడం, అవసరమైన వైద్యం అందించడం, వారి అభిప్రాయాలను గౌరవించడం, ముఖ్యంగా వారు ఒంటరిగా ఉన్నామనే భావన రాకుండా చూసుకోవడం. మాతృదేవోభవ, పితృదేవోభవ అని చెప్పే సంస్కృతి మనది. ఈరోజు మనం యువకులం, రేపు మనము వృద్ధులమే. ఈరోజు మన పెద్దలను ఎలా చూసుకుంటామో రేపు మన పిల్లలు కూడా మనల్ని అలాగే చూడాలని కోరుకుంటాం. అందుకే 21 ఆగస్టున మాత్రమే కాదు, ప్రతిరోజు మన పెద్దలను గౌరవిద్దాం. మన పెద్దలు మన బలం, వారి ఆశీర్వాదమే మనకు నిజమైన సంపద.

మీరింతవరకు చరిత్రపుటల్లో ఈరోజు ప్రత్యేకత గురించి విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు. ప్రభాత సమయాన దేశభక్తి గీతం ఇప్పుడు విందాం.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: మీరింతవరకు అర్చన కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:30 కావస్తుంది. ఇప్పుడు విందాం సూక్తి సుధ వ్యాఖ్యాత సయ్యద్ అబూబకర్ గారు.
1: అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లా దివ్య ఖురాన్లో ఇలా ఆజ్ఞాపించున్నాడు. వఖజా రబ్బుక ఇలా తఅబుదు వ ఇల్లా ఇయాహు వబిల్ వాలిదైన ఇహ్సానా ఇమ్మా యబ్లుగన్న ఇందక అల్ కిబర్ అహదుహుమా ఔ కిలాహుమా ఫలా తఖుల్ లహుమా ఉఫ్ఫిన్ వలా తన్హర్హుమా వఖుల్ లహుమా ఖౌలన్ కరీమా. అనగా, మరియు నీ ప్రభువు తనను తప్ప ఇతరులను ఆరాధించకూడదని మరియు తల్లిదండ్రులతో మంచితనంతో వ్యవహరించాలని ఆజ్ఞాపించున్నాడు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరు గాని లేదా వారు ఇరువురు గాని ముసలివారైతే వారితో విసుక్కుంటూ ఛీ అని కూడా అనకు. మరి వారిని గద్దించకు. మరియు వారితో మర్యాదగా మాట్లాడు. ఒక వ్యక్తి మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు, యా రసూలుల్లాహ్, నేను నా తల్లిని 7 హజ్ యాత్రకు తీసుకెళ్లాను. ఆమెను నా భుజాలపై మోస్తూ కాబా ప్రదక్షిణలు చేపించాను. దీని ద్వారా నాకు జన్మనిచ్చిన నా తల్లి రుణం తీరిపోయి ఉంటుందా? మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు, నీవు నీ తల్లి గర్భంలో ఉండగా నీవు గర్భంలో కదులటం వలన ఆమెకు ఒక్కసారి కలిగిన నొప్పి బాధ రుణం కూడా తీరలేదు. ఆ విధంగా నువ్వు ఎన్నిసార్లు కదిలావో, ఆమె ఎన్నిసార్లు నొప్పి సహించి ఉంటుందో ఆలోచించు. తల్లి రుణం ఎన్నడూ తీరనిది. దైవప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాహ్ ప్రవక్తలలో ఉన్నత స్థానం పొంది ఉన్నారు. ఆయన అల్లాతో సంభాషించేవారు. అందుకే ఆయనను కలీముల్లా అని కూడా పిలుస్తారు. అంటే అల్లాతో సంభాషించేవారు అని అర్థం. ఒకరోజు హజరత్ మూసా అలైహిస్సలాం అల్లాను, ఓ అల్లా, స్వర్గంలో నా సహచరుడు ఎవరో తెలుసుకోవాలని ఉంది, అతనిని కలుసుకోవాలని ఉంది అని కోరుకున్నారు. స్వర్గంలో నీ తోడుగా నీ సహచరుడిగా ఉండేవాడు ఫలానా ఊరిలో ఒక చిన్న దుకాణం నడుపుతున్నాడు, వెళ్ళి అతన్ని నీ కలుసుకోమని అల్లా సమాధానం పలికాడు.

0: హజరత్ మూసా అలైహిస్సలాం వెంటనే అతనిని వెతుక్కుంటూ అతని దుకాణం వద్దకు చేరి, నేను నీతో మాట్లాడాలి అని చెప్పాడు. నేను పనిలో నిమగ్నమై ఉన్నాను, కాసేపు నిరీక్షించండి అన్నాడు అతను. స్వర్గంలో నా సహచరుడి స్థానం పొందిన ఇతను చేసిన పుణ్యం ఏమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఆయన అక్కడే కూర్చున్నారు. తన పని ముగించుకొని దుకాణం మూసి హజరత్ మూసా అలైహిస్సలాంను వెంట పెట్టుకుని ఇంటికి చేరాడు అతను. అతని ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న ఓ ముసలి ఆవిడ తప్ప ఇంకెవరూ లేరు. ఆ ముసలి ఆవిడ అతని తల్లి. అతను గబగబా పిండి కలిపి రొట్టెలు కూర తయారు చేశాడు. తన తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా లేవమ్మా భోజనం చేద్దు గాని అని చెప్పి రెండు చేతులతో పట్టుకుని ఆమెను లేపాడు. ఆమె ముఖం కడిగాడు, రొట్టెలు తన చేతులతో తినిపించాడు, నీరు త్రాగిచ్చాడు, ఆమె మూతి తుడిచి పడుకోబెట్టాడు. ఆమె పడుకునే ముందు రెండు చేతులెత్తి ఏదో ప్రార్థన చేసింది. ఇది అంతా గమనిస్తున్న మూసా అలైహిస్సలాంకు ఆమె చేసిన ప్రార్థన వినిపించలేదు. అతను మూసా అలైహిస్సలాం వద్దకు వచ్చి, రండి ఇప్పుడు మనమిద్దరం భోజనం చేద్దామన్నాడు. ఆగు, ముందు మీ తల్లిగారు రెండు చేతులెత్తి ఏమని ప్రార్థన చేశారు చెప్పు అన్నాడు. ఆయన చెప్పాడు, ప్రతిరోజు నేను దుకాణం మూసి ఇంటికి వచ్చి ముందు రొట్టెలు చేసి ఆమెకు తినిపించందే నేను తినను. ఆమె మంచం నుండి లేవలేదు, నేనే భోజనం తినిపిస్తాను, ఆమెకు సేవ చేస్తాను. ప్రతిసారి ఆమె రెండు చేతులెత్తి, ఓ అల్లాహ్ నా కొడుకును, స్వర్గంలో నీ ప్రేమైన ప్రవక్త హజరత్ మూసా అలైహిస్సలాం సహచర్యం ప్రసాదించు అని ప్రార్థిస్తుంది. అప్పుడు హజరత్ మూసా అలైహిస్సలాం అన్నారు, ఆమె ప్రార్థన అల్లాహ్ ఆమోదించాడు, నేనే ఆ ప్రవక్త మూసా అలైహిస్సలాం. అది విని అతని కళ్ళలో నీళ్లు గిర్రనా తిరిగాయి. సర్వలోకాల సృష్టికర్త అయిన అల్లాహ్కు కృతజ్ఞతలు తెలిపాడు. ఒక సామాన్యుడికి దైవ ప్రవక్తలలో ఉన్నత స్థానం కలిగి ఉన్న హజరత్ మూసా అలైహిస్సలాం సహచర్యం స్వర్గంలో లభించుటకు అతను తల్లికి చేసుకున్న సేవయే కారణం. ఒక ఇంజనీరు తన తల్లిని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించి, ఆమె మరణ సమయంలో నాకు కబురు చేస్తే నేను వస్తాను అని ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులకు చెప్పి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత అతని తల్లి తుదిశ్వాస విడిచే సమయం వచ్చింది. నిర్వాహకులు అతనిని ఫోన్ చేసి చెప్పారు. అతను వెంటనే తల్లి వద్దకు వచ్చి, అమ్మా నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాను అన్నాడు. ఆమె బలహీన స్వరంతో చెప్పింది, ఈ వోల్టేజ్ హోమ్లో ఉన్న ఫ్యాన్లు సరిగా లేవు, వేసవి కాలంలో ఇక్కడ ఉన్న వృద్ధులో చాలా ఇబ్బంది పడుతున్నారు, వాటిని రిపేరు చేయించు లేదా నీ సొంత ఖర్చుతో కొత్త ఫ్యాన్లు కొన్ని దానం చేయి, ఇదే నా చివరి కోరిక అంది ఆ తల్లి. అతను ఆశ్చర్యంగా, అమ్మా దీనివల్ల నీకు ఏమి లాభం, నీవు ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నావు కదా అని అన్నాడు. ఆ ఫ్యాన్లు నా కోసం కాదు నాయనా, నీకోసం అంది ఆ తల్లి. నా కోసమా, ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవును, నీవు ముసలివాడి అయినప్పుడు నీ కుమారులు నిన్ను ఇదే వోల్టేజ్ హోమ్లో చేర్పిస్తే ఫ్యాన్లు లేక నీకు ఇబ్బంది కలిగితే నా ఆత్మ క్షోభిస్తుంది, మరణించినా కూడా మమతను మరవని ఆ మహాతల్లి అంది. ఇది తల్లి ప్రేమ. ప్రేమను ఎలా చూపించాలో నాన్నకు తెలీదు, ప్రేమను ఎలా దాచుకోవాలో అమ్మ ఎరుగుదు. తమ బిడ్డలను ప్రేమించడమే వారికి తెలుసు. కనుక ఖురాన్ ఆదేశాల ప్రకారం వారిలో ఏ ఒక్కరు గాని లేదా వారి ఇరువురు గాని ముసలివారైతే వారితో విసుక్కుని ఛీ అని కూడా అనకూడదు, వారిని గద్దించకూడదు. వారితో మర్యాదగా మాట్లాడడంలోనే మన జీవన సాఫల్యం దాగి ఉన్నది.
1: మీరింతవరకు సూక్తి సుధా విన్నారు. వ్యాఖ్యాత సయ్యద్ అబూబకర్ గారు.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఆకాశవాణి సింహపురియతం, సమయం 6:35. ఇప్పుడు పొలం కబుర్లు వింటారు.

కంది సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. తక్కువ పెట్టుబడితో పరిమిత నీటి వనరులతో సాగు చేయగల అంతర పంటలు సాగు చేయడానికి అనువుగా ఉండడం మరియు స్థిరమైన ఆదాయాన్ని అందించే సామర్థ్యం వల్ల రైతులు కంది సాగుపై అధిక ఆసక్తి చూపుతున్నారు. కంది గింజల్లో

సుమారు 20-22% మాంసకృతులు, పీచు పదార్థం, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము వంటి పోషకాలు సమృద్ధిగా ఉండడంతో ఇది ప్రజల పోషకాహార భద్రతలో కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరగడం ద్వారా దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంలో దోహదపడుతుంది. పప్పుధాన్య పంటక కంది రైజోబియం బ్యాక్టీరియాతో సహజీవనం ద్వారా వాతావరణ నత్రజనిని స్థిరీకరించి నేల సారాన్ని మెరుగుపరచడంతో పాటు స్థిరమైన వ్యవసాయానికి తోడ్పడుతుంది. అందువల్ల సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తిని సాధించవచ్చు. కంది పంటను ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో విత్తుకోవచ్చు. కంది సాగుకు నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చల్కా నేలలు మరియు మురుగు నీరు సులభంగా బయటకు వెళ్లే వసతి ఉన్న నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. అయితే చౌడు నేలలు, నీరు నిల్వ ఉండే లేదా నీటి ముంపుకు గురయ్యే నేలలు కంది సాగుకు అనుకూలం కాదు. విత్తనాలను విత్తే ముందు భూమిని 2 సార్లు నాగలితో దున్ని నేలను మెత్తగా చదును చేసి తయారు చేసుకోవాలి. దీంతో విత్తనాల మొలక శాతం పెరగడంతో పాటు మొక్కల ఎదుగుదల కూడా మెరుగ్గా ఉంటుంది. కందిలో అనువైన రకాల విషయానికొస్తే LRG 41, దీన్ని ఖరీఫ్ రబీలో వేసుకోవచ్చు. ఖరీఫ్ లో అయితే 180 రోజులు, రబీలో అయితే 120-130 రోజులు. ఎకరాకు 8-10 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. పైరు ఒకేసారి పూతకు రావడం వలన కొమ్మలు వంగుతాయి. ఈ రకం శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. ఇంకా నల్లరేగడి భూములకు ఈ రకం అనుకూలమైంది. నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా ఈ రకాన్ని పండించుకోవచ్చు. మరో రకం లక్ష్మి ICPL 85063, ఈ రకాన్ని కూడా ఖరీఫ్ లో, రబీలో 2 కాలాల్లో పండించుకోవచ్చు. ఖరీఫ్ లో అయితే 160-170 రోజులు సమయం పడుతుంది. అలాగే రబీలో అయితే 120-130 రోజుల కాలం. 7-8 క్వింటాళ్లు ఎకరాకి దిగుబడినిస్తుంది. ఈ రకం చెట్లు గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మలను కలిగి ఉంటాయి. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకాన్ని రబీలో విత్తినప్పుడు ప్రధాన కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. గింజలు లావుగా ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. మరో రకం BSMR 736, ఖరీఫ్ లో అయితే 180 రోజులు, రబీలో అయితే 130 రోజుల పంటకాలం. ఎకరాకు 8-10 క్వింటాళ్ల వరకు దిగుబడినిచ్చి వెర్రు తెగులును ఈ రకం తట్టుకుంటుంది. మరో రకం ఆశా ICPL 87119, ఈ రకాన్ని ఖరీఫ్ లో మాత్రమే ఎంచుకోవాలి. 170-180 రోజుల పంటకాలాన్ని కలిగి ఎకరాకు 7-8 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం మొక్క నిటారుగా, గుబురుగా పెరుగుతుంది. ఎండు మరియు వెర్రి తెగుళ్లను ఈ రకం తట్టుకుంటుంది. గింజలు చూడడానికి ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి. మరో రకం LRG 52, దీన్నే అమరావతి అని కూడా పిలుస్తారు. ఈ రకం ఖరీఫ్ లో అయితే 160-180 రోజులు, రబీలో అయితే 120-130 రోజుల పంటకాలాన్ని కలిగి ఎకరాకు 8-9 క్వింటాళ్ల వరకు దిగుబడినిచ్చి ఎండు తెగులును కొంతవరకు తట్టుకొని చూడడానికి గింజలు లావుగా ఉంటాయి. మరో రకం TRG 59, ఈ రకం ఖరీఫ్ లో అయితే 160-170 రోజులు, రబీలో అయితే 130-145 రోజుల పంటకాలాన్ని కలిగి ఉంటుంది. ఎకరాకు 7-8 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం ఎండు తెగులును కొంతవరకు తట్టుకుని గింజలు చూడడానికి లావుగా ఉంటాయి. మరో రకం LRG 105, ఈ రకాన్ని కృష్ణ అని కూడా పిలుస్తారు. ఈ రకం ఖరీఫ్ లో 160-170 రోజులు, రబీలో అయితే 130-145 రోజుల పంటకాలాన్ని కలిగి ఎకరాకు 8-10 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఎండు తెగులును, వెర్రు తెగులును చాలా వరకు తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇది నిటారుగా పెరగడం వలన అంతర పంటలకు అనుకూలమైంది. మరో రకం LRG 133-33, సౌభాగ్య, ఈ రకం ఖరీఫ్ లో అయితే 160-175 రోజులు, రబీలో అయితే 120-130 రోజుల పంటకాలాన్ని కలిగి ఎకరాకు 8-10 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. ఎండు తెగులును ఈ రకం తట్టుకుంటుంది. విత్తన మోతాదు 2-3 కిలోల వరకు అవసరమవుతుంది. కిలో విత్తనానికి 2 గ్రాములు

గ్రాముల కార్బండిజం లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల విత్తనం ద్వారా మరియు భూమి ద్వారా సంక్రమించే శిలీంద్ర తెగుళ్ల నుంచి పంటకు సుమారు 20 నుంచి 30 రోజుల పాటు రక్షణ లభిస్తుంది. శిలీంద్ర నాశిని లేదా ట్రైకోడర్మాతో విత్తన శుద్ధి చేసిన తరువాత చివరిగా ద్రవరూప రైజోబియాన్ని కిలో విత్తనానికి 5 నుంచి 10 మిల్లీలీటర్ల చొప్పున పట్టించి నీడలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి. కంది మరియు పెసర లేదా మినుమును 1:7 నిష్పత్తిలో అంతర పంటలుగా వేసుకోవాలి. కంది విత్తనాలను నాగలి వెంబడి లేదా సాళ్లలో గొర్రుతో విత్తుకోవచ్చు. అలాగే సీడ్ డ్రిల్ ఉపయోగించి విత్తడం ద్వారా విత్తనాలు సమాన లోతులో పడడంతో పాటు మొక్కల మధ్య సరైన దూరం ఏర్పడి మొలక శాతం మరియు పంట పెరుగుదల మెరుగుపడతాయి. విత్తే దూరం విషయానికొస్తే ఖరీఫ్ లో నల్లరేగడి నేలల్లో 150x20 లేదా 180x20 సెంటీమీటర్లు, వరుసల మధ్య 44 మరియు మొక్కల మధ్య 44, ఎర్ర నేలల్లో అయితే 90x20 సెంటీమీటర్లు, రబీలో వర్షాధారంగా 45x60x10, ఆరుతడి పంటగా 75x90x10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, ఖరీఫ్ లో 8 కిలోలు, రబీలో అయితే 16 కిలోల నత్రజని మరియు ఈ 2 కాలాల్లోనూ 20 కిలోల చొప్పున భాస్వరాన్ని వేసుకోవాలి. నీటి యాజమాన్యం విషయానికొస్తే కంది ప్రధానంగా వర్షాధార పంట అయినప్పటికీ పంటలోని కొన్ని కీలక దశల్లో నీటి కొరత ఏర్పడితే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. పంట పెరుగుదల దశలో సాధారణంగా ఎక్కువ నీటి అవసరం ఉండదు. అయితే దీర్ఘకాలం వర్షాలు లేక నేలలో తేమ గనక తగ్గితే ఒక రక్షణ తడిని ఇచ్చుకోవాలి. మొగ్గ దశ అంటే పూతకు ముందు దశలో ఒక తడి, కాయ ఏర్పడే దశలో మరో తడి ఇవ్వడం వల్ల ఎక్కువ కాయలు ఏర్పడి గింజలు బాగా నిండడంతో అధిక దిగుబడి లభిస్తుంది. పొలంలో నీరు నిల్వ ఉండకుండా మంచినీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాలి. కంది పంట నీటి ముంపును తట్టుకోదు. నీరు నిల్వ ఉంటే ఎండు తెగులు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక వర్షాలు గనక కురిస్తే వెంటనే మురుగునీటిని బయటకు పంపేలా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.

మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు. అనంతరం 6:55 సంస్కృతం వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్రకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి గాలింపు చర్యల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే ముందు ప్రతి బోటు మత్స్యకారుడి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి మత్స్యకారుల భద్రతకు చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని ఆదేశించారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ది అంశాల పరిశీలనకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చేపట్టిన యునైటెడ్ కింగ్డమ్ అమెరికా దేశాల పర్యటన ఈ రోజు నుంచి ప్రారంభమైంది. పర్యటనలో భాగంగా లండన్కు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలు, బిజినెస్ స్కూళ్లను సందర్శించడంతో పాటు వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని బ్లావట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ ను ఈరోజు ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సాయంకాలం ఎమిరేట్స్ క్రీడా మైదానంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. రేపు కేంబ్రిడ్జ్ బృందంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో ప్రతి కదలికను పర్యవేక్షించేలా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఇటీవల రాష్ట అటవీ బృందం అధికారులతో కర్ణాటకలో 3 రోజుల పాటు పర్యటించి అక్కడి అటవీ శాఖలు అమలవుతున్న వ్యవస్థలను అధ్యయనం చేసింది. ఈ వివరాలతో కూడిన నివేదికను ఉప ముఖ్యమంత్రికి సమర్పించింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కర్ణాటక తరహాలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా అడవుల మ్యాపింగ్, వన్యప్రాణుల కదలికలు, డ్రోన్లు, కెమెరా ట్రాప్లు, అటవీ అగ్ని ప్రమాదాలు, మానవ వన్యప్రాణి ఘర్షణలను ఒకే చోటు నుంచి పర్యవేక్షించవచ్చునని అన్నారు. పంట నష్టాలకు పరిహారం చెల్లింపు ప్రక్రియను కూడా డిజిటలైజ్ చేసి వేగంగా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా సీతానగరంలో పుష్కర ఎత్తిపోతల పథకం పైప్లైన్ పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పథకం పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా ఉత్తరాంధ్ర ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది మంత్రి తెలియజేస్తూ
1: పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే లోపుగానే గోదావరి వరద జలాలను పురుషోత్తపట్నం పుష్కర ఎత్తుపోతల నుంచి ఆ లెఫ్ట్ మెయిన్ కెనాల్ బ్యాలెన్స్ పనులన్నీ కూడా పూర్తి చేసి ఉత్తరాంధ్రకు అనకాపల్లి వరకు కూడా నీళ్లు తీసుకెళ్లాలని లక్ష్యం ఏదైతే పెట్టారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఈ 2 ఏళ్లలోనే 1800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి క్రిటికల్ వర్క్స్ దగ్గర దగ్గర 5 నదులు క్రాసింగ్, 100 మీటర్స్ డెప్త్ ఉన్నటువంటి హిల్స్ కటింగ్, ఇటువంటి క్లిష్టమైనటువంటి పనులను సైతం అధిగమించి LMC ఆ వాటర్ క్లియరెన్స్ ని ఈ రోజుకి మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు.
0: ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా జూనియర్ వైద్యుల ఉపకార వేతనాలను 15% పెంచలేమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అమరావతిలో జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు నిన్న మంత్రిని కలిసి ఉపకార వేతనం పెంపుతో పాటు పలు సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేతన పెంపుపై పునరాలోచించి వెంటనే విధులకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రుల్లో జూనియర్ వైద్యుల సేవలు కీలకమని, వారి సమస్యలపై మరోసారి చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు 4 రోజుల పాటు కొనసాగాయని శాసనసభాపతి సిహెచ్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. ఈ 4 రోజుల్లో 25 గంటల 15 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు జరిగాయని చెప్పారు. 12 బిల్లులు ప్రవేశపెట్టగా అన్ని ఏకగ్రీవంగా ఆమోదం పొందాయని తెలిపారు. 1 బిల్లు ఉపసంహరించుకున్నట్లు 3 లఘు చర్చలు జరిగాయని చెప్పారు. వివిధ అంశాలపై 103 మంది సభ్యులు ప్రసంగించారని స్పీకర్ తెలిపారు. అనంతరం శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. విజయవాడ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో దృశ్య మాధ్యమ విధానంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ఐఆర్లో నోటీసుల జారీ, ధృవపత్రాల పరిశీలన, విచారణలు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారాన్ని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. జూలై 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తయిన యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, ఈ నెల 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో డిసెంబర్ 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న

0: ఇండియా కార్యక్రమానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ మేరకు తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఢిల్లీలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాను కలిసి కార్యక్రమానికి హాజరు కావాలని నిన్న ఆహ్వానించారు. అనంతరం మంత్రి శ్రీహరి మాట్లాడుతూ యువ క్రీడాకారులకు జాతీయ స్థాయిలో మెరుగైన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని అన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి తెలంగాణను దేశ క్రీడాపటంలో మరింత బలమైన రాష్ట్రంగా నిలిపేందుకు కృషి చేస్తామని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. సమాజానికి వృద్ధులు చేసిన సేవలను గుర్తిస్తూ మలివయసులో వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈరోజు జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. వృద్ధుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఇప్పటికే అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాయి. వారి ప్రాథమిక అవసరాలు తీర్చడంతో పాటు వారికి భద్రత కల్పించడం, మెరుగైన జీవన పరిస్థితులు కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నాయి. వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈరోజు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట ప్రభుత్వం అమరావతిలోని తాడికొండలో నిర్మిస్తున్న ఐఐటీ నీట్ ఎక్సలెన్సీ సెంటర్లోని విద్యార్థులకు విద్యతో పాటు అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనే స్వామి అధికారులను ఆదేశించారు. ఎక్సలెన్సీ సెంటర్లో అదనపు భవనాల నిర్మాణంపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. క్యాంపస్లో అంతర్గత రోడ్లు, వాకింగ్ ట్రాక్, బ్యాడ్మింటన్ కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించారు. రుతుపవన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాములోని దిగువ ట్రోపావరణలో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో తేలిపడి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమలో తేలిపాటి మోస్తరు వర్షాలు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు రాయలసీమలో ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: తెలంగాణలో ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారుల భద్రతకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో భాగంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు సందర్శిస్తారు. అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను పర్యవేక్షించేలా సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు.

7:15 శుభోదయం సింహపురి కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా ఈనాటి సింహపురి సమాచారం వింటారు. అనంతరం స్వరార్చన విందాం. తర్వాతగా రిటైర్ అయిన తర్వాత సాధక బాధకాల గురించి ఇనుముల వెంకటేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం లలితగీతాలు విందాం. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న పాటలను వినిపించే మీ అభిమాన కార్యక్రమం మనోరంజని ప్రసారమవుతుంది. 9:00 హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా కొన్న సినీ గీతాలు విందాం. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు హలో అభిరుచి కార్యక్రమంలో. 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు. సాయంత్రం 5:00 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం ప్రసార విశేషాలు వింటారు. 5:05 వనితావాణి వనితల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో మహిళలు ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకుంటారు. 5:30 యువతరంగం, ఈ కార్యక్రమంలో జీకే స్పెషల్తో పాటు యువతకు నచ్చే మెచ్చే చిత్రగీతాలు వింటారు. ఆరు 6:30 ప్రసారమయ్యే గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక వార్తలు వింటారు. అనంతరం సముద్ర తీర కథలు విందాం. సమర్పణ శ్రీమతి మంజులా పాలేటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు గారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు.

7:15 పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో పెసర సాగు మెలకువల గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

8 గంటలకు హలో అభిరుచి వాట్సాప్ ద్వారా శ్రోతలకు ఉన్న సినీ గీతాలు వింటారు. 8 గంటల 30 నిమిషాల నుంచి ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

రాత్రి 11:10 మా ప్రసార కార్యక్రమాల ముగింపు ఉంటుంది. శ్రోతలు ఇప్పటి వరకు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పూణెలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఉందని మోదీ అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే వినూత్న మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పూణెలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్క్లు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాలకు ఒక వేదికను అందిస్తుంది. భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రతా సహకారం ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు, స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు. ఉభయ దేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని రక్షణ మంత్రి కొయిజుమి ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఏడాది జూలైలో జరిగిన 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ను సందర్శించినప్పుడు వారితో జరిపిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి మోదీ గుర్తు చేసుకున్నారు. అలాగే భారత్ జపాన్ మధ్య రక్షణ రంగ సహకారంలో స్థిరమైన పురోగతిని ఆయన ప్రశంసించారు. జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలేమా తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జాంబియాతో భారత్కు ఉన్న బహుముఖ భాగస్వామ్యాన్ని ఎంతో విలువైందిగా భావిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. భారత్ జాంబియా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు హిచిలేమాతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సిబిఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. లద్దాఖ్లో జమ్మూకాశ్మీర్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని తెలియజేస్తూ లద్దాఖ్లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందేలా ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. లద్దాఖ్ సర్వముఖ

0: అభివృద్ధికి, రాజ్యాంగ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. దేశాభివృద్ధికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తూ, నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారము, హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి, మలేసియాకు చెందిన జునైదీ ఆరిఫ్, రాయ్ కింగ్ జంటపై 21-23, 21-19, 21-17 తేడాతో విజయం సాధించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్స్ లో ఈ భారత జోడి చైనాకు చెందిన లియాంగ్ వైకెంగ్, వాంగ్ చాంగ్ జంటతో తలపడుతుంది. మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడి జపాన్కు చెందిన రిన్ ఇవానాగా, కియే జంటను 21-16, 21-12 తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో ఈ భారత జోడి చైనాకు చెందిన జియా యీఫాన్, జాంగ్ షూ జియాన్ జంటతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం శుభోదయం సింహపురి కార్యక్రమం.

0: 4202233.
1: అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల పోస్టులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. మండల జిల్లా పరిషత్తు మున్సిపల్ బడుల్లో ఉపాధ్యాయ ఖాళీ పోస్టులను తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయనున్నారు. జిల్లాలో 2528 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 441 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి దరఖాస్తుకు శుక్రవారం తుది గడువు. ఏ సబ్జెక్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయో తెలుసుకోవాలంటే సంబంధిత మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలి. అక్కడే దరఖాస్తులు అందించాల్సి ఉందని డీఈఓ ఆర్ బాలాజీరావు తెలియజేశారు. కావలి డివిజన్లో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని, శాఖ పరంగా పనితీరు బాగుందని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ పనితీరు కూడా సంతృప్తికరంగా ఉన్నట్లు తెలియజేశారు. గురువారం రాత్రి కావలి పట్టణంలోని పోలీసు అతిథి గృహంలో శాఖపరమైన వివిధ అంశాలపై సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజల్లో పోలీసు వ్యవస్థపై మంచి భావన కలిగేలా పనిచేస్తున్నట్లు తెలియజేశారు. ఎడగారులో పండించిన వరిధాన్యం సేకరణకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సహకార సిబ్బంది అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని జిల్లా సహకారాధికారి బి గురప్ప పేర్కొన్నారు. నగరంలోని డీఈఓ కార్యాలయం నుంచి ఏపీసీఎస్ సంఘాల సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1.49 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 483844 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని తెలియజేశారు. పీఎస్ఎస్ సంఘాల ద్వారా 81 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్టు పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాల నిరుద్యోగ యువతకు అమరరాజా స్కిల్స్ డెవలప్మెంట్లో నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు మేనేజర్ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. అభ్యర్థులకు 16 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలని, 10వ తరగతి పాస్ లేక ఫెయిల్ అయిన వారికి 24 నెలలు, ఇంటర్ పాస్ అయిన వారికి 18 నెలలు శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణలో స్టైఫండ్ ఇస్తారని, అర్హులైన గిరిజన అభ్యర్థులు సెప్టెంబర్ 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. గొలగమూడి వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాలు కనుల విందుగా జరుగుతున్నాయి. గురువారం ఉదయం హనుమంత వాహన సేవ నిర్వహించారు. రాత్రి హంసవాహనంపై స్వామి ఊరేగారు. గొలగమూడి గ్రామస్తులు నైవేద్యాలు సమర్పించారు.
2: మీరింతవరకు సింహపురి సమాచారం విన్నారు.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు శుభోదయం సింహపురి కార్యక్రమం వింటున్నారు. 102.7 MHz పై కార్యక్రమంలో ఇప్పుడు స్వరాచన విందాం.

0: మీరు ఇప్పటి వరకు స్వరాచన విన్నారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: శుభోదయం సింహపురి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. రిటైర్డ్ అయిన తర్వాత సాధక బాధకాల గురించి ఇనుముల వెంకటేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం.
3: ఇనుముల వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి.
4: నమస్కారం సార్.
3: మీరు రిటైర్ అయిన తర్వాత అంటే పదవీ విరమణ అనంతరం మనకి ఎన్నో సాధక బాధక

0: ఉంటూ ఉంటాయి. అయితే మీరు బిఎస్ఎన్ఎల్లో చీఫ్ టెలిఫోన్ సూపర్వైజర్గా సుదీర్ఘమైనటువంటి సేవలను అందించి రిటైర్ అయ్యారు. మరి మీరు ఎక్కువగా ఏకపాత్రాభినయాలు, నాటక ప్రదర్శనలు, అలాగే రచనలు ఇలాంటి నిర్వహించినటువంటి అనుభవం ఉంది. ఒక్కసారి ఈ రంగంలో మీ ప్రవేశం అనుభవాలు వివరిస్తారా?
1: మాది జంగారెడ్డిగూడెం అండి, నేటివ్ ప్లేస్. 1966 టెన్త్ క్లాస్ చదువుతుండగా అప్పుడు నాటక ప్రవేశం జరిగింది. అది నాకు చెరగని ముద్ర వేసింది. అప్పటి నుంచి నాటకాలంటే ఎక్కువ ఇష్టం, అభిరుచి కూడా. ఆ తర్వాత నేను 1967-68 ఎస్ఎస్ఎల్సి చదివి ఉద్యోగరీత్యా పిఎన్టీలో టెలిఫోన్ ఆపరేటర్గా జాయిన్ అయ్యానండి. ఆ తర్వాత చివరి మజిలీ పాలకొల్లు వచ్చాను. 2005 ఒక ప్రఖ్యాత దర్శకుని గారి జన్మదిన సందర్భం పురస్కరించుకుని చిల్లరకొట్టు చిట్టమ్మ నాటక పోటీ పెట్టారు. దానికి మా పాలకులు, టెలిఫోన్ స్టాఫ్ అందరూ కలిసి అతి తక్కువ కాలంలో, అంటే 10 ఉంది మాకు తెలిసేటప్పటికి, ఆ 10 బాగా తర్ఫీదు పొంది ప్రదర్శించి 4 బహుమతులు సంపాదించామండి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పోటీ నిర్వహించారు. అందులో నేను శంకరం మాస్టర్ పాత్రను పోషించాను. నాకు బెస్ట్ అవార్డు వచ్చిందండి.
0: బాగుందండి.
1: ఆ తర్వాత 31/5/2009 రిటైర్ అయ్యానండి. రిటైర్ అయిన తర్వాత నాకు సహజంగా ఉన్న నాటక అభిరుచి, నాటకంలో ఉన్న ఇష్టం ఇంకా నాటక రంగానికి మరలిందండి.
0: బాగుందండి. మీరు ఎక్కువగా ఈ ఏకపాత్రాభినయాలు ప్రదర్శించటం, అట్లాగే రచనలు కూడా చేస్తానంటున్నారు. ఏమేమి రచించారు, ఏమేమి ప్రదర్శించారు?
1: నేను పాలిథిన్ అనే సామాజిక స్పృహ కలిగే అంశాన్ని తీసుకుని వ్రాశానండి. అది పాలిథిన్ నిషేధాన్ని అమలు చేయాలి ప్రతి ఒక్కరు అని. రెండోది ఓ అతిధేయి, అంటే మనం ఆహార పదార్థాలను చాలా చాలా వ్యర్థం చేస్తున్నాం ఫంక్షన్స్ లోనే అట్లుగానే, అది నాకు కలిసి వేసి ఆ అంశం తీసుకొని ఓ అతిధేయి అని ఒక ఏకపాత్రాభినయం రచన చేశానండి. అలాగే పౌరాణిక అంశాల్లో యయాతి మహారాజు, తర్వాత భరతుని శపథం, ఈ రెండు రచించానండి.
0: ప్రదర్శించిన ఏమన్నా ఉన్నాయి?
1: ప్రదర్శించిన వాటిలో దుర్యోధనుడు, ధృతరాష్ట్రుడు, విభీషణుడు, యోధ, అపోస్తుడైన పౌలు, ఇట్లాగా కొన్ని
0: ఏకపాత్రాభినయాలు. ఇంకా ఇతర ఏమన్నా అంటే తెలుగులోనేనా ఇంకా వేరే భాష?
1: లేదండి, మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను చదువుకున్నప్పుడే నా భాగ్యం ఏంటంటే మాకు తెలుగు మాస్టారు, ఇంగ్లీష్ మాస్టారు మంచివారు ఉండేవారండి, బ్రహ్మాండంగా చెప్పేవారు. ఆ తెలుగు ఇంగ్లీషు నా మనసులో బాగా ప్రభావితం చేసిందేమో, ఇప్పుడు అవే నాకు భిక్ష పెట్టాయి అనుకోవచ్చు.
0: మంచి గుర్తింపు ఉంది,
1: గుర్తింపు తెచ్చాయి. ఎందుకంటే తెలుగులో ఎలాగో మీకు ఇంత క్రితం చెప్పినట్టు జరుగుతుంది, ఇంగ్లీష్లో కూడా షేక్స్పియర్ డ్రామాస్ అంటే నాకు బాగా ఇష్టం. అందులో ది గ్రేటెస్ట్ 4 ట్రాజిడీ డ్రామాస్ ఉన్నాయండి. అందులో మాక్బెత్, ఒథెల్లో, హామ్లెట్ అండ్ జూలియస్ సీజర్. జూలియస్ సీజర్లో కూడా మాకు పాఠ్యాంశం ఉండేది. యాంటోనీ వారు ఒక పబ్లిక్ మీటింగ్లో అడ్రస్ చేస్తున్నది, అది కూడా నాకు చెరగని ముద్ర మనసులో వేసిందేమో. ఈ 4 కూడా మోనో యాక్షన్ చేయాలని కోరుకున్నానండి. మాక్బెత్ ఆల్రెడీ నేను నర్సాపురంలోని వైఎన్ కాలేజీలో ప్రముఖుల సమక్షంలో ప్రశంసలు పొందానండి.
0: నాటకాలు, నాటికలు ఏమైనా రచించి ప్రదర్శించటం?
1: నాటకాలు వేశానండి, రచన మాత్రం నాటకాలు చేయలేదు. నాటకాల్లో చిల్లరకొట్టు చిట్టమ్మ, తారే రాజులు రాజ్యముల్, తర్వాత బాబా కటాక్షంలో నేను నటించాను. నాటికల్లో ఆ అనే ఒక పేరు కలిగిన నాటిక, పుటుక్కు జరజర డుబుక్కుమే అనే నాటికలో కూడా నేను నటించానండి.
0: ఇంకా ఏమైనా నేను ఇది చేస్తే బాగుండు అని అనుకునేవేమన్నా?
1: ఇలాగే మీరు చెప్పినట్టు 4 ట్రాజిడీ డ్రామాస్ లో ఒకటి ఆల్రెడీ వేసి ఉన్నాను ఇంగ్లీష్లో, మిగతా 3 కూడా రచన చేసి ప్రదర్శించాలని కోరిక. అలాగే గుర్రం జాషువా గారు రచించినటువంటి గబ్బిలం కావ్యాన్ని ఏకపాత్రగా స్వయంగా రచన చేసి ప్రదర్శించాలని నా కోరిక అండి. తర్వాత నాకు విన్నపం సార్, నాటక రంగానికి

0: టీవీ రంగానికి సినిమా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పోటీలు పెట్టి రాష్ట్ర స్థాయి నంది అవార్డులు ఇస్తున్నారో, అలాగే ఏకపాత్రాభినయం చేసేటువంటి కళాకారులకు కూడా నంది బహుమతులు ఇవ్వాలని సవినయంగా విన్నవించుకుంటున్నాను.
1: మీరు మీ జీవితంలో మరచిపోలేని సంఘటన ఈ నాటక ప్రదర్శన కావచ్చు, అంటే ఏకపాత్రాభినయాలు కావచ్చు, ఏదన్నా ఉందా?
0: చిల్లర కొట్టి చిట్టమ్మ నాటకం ప్రదర్శించి బెస్ట్ అవార్డు పొందటం, మ్యాక్బెత్ ఏకపాత్రాభినయం చేసి ప్రశంసలు పొందటం నిజంగా నాయన మరిచిపోలేని సంఘటనలండి.
1: ఇకండి, మీరు ప్రదర్శించిన ఏకపాత్రాభినయాల్లో కొంచెం సామాజిక స్పృహ కలిగిందిగా ఉండే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అన్నారు.
0: అవునండి.
1: అందులో పాలిథీన్ ప్లాస్టిక్ నిషేధం మీద చెప్పారు, అదొక్కసారి మా శ్రోతలకు వినిపిస్తారా?
0: తప్పకుండా. పాలిథీన్ వాడేస్తాం పడేస్తాం, ఇంకేదో పడేయడానికి వాడేస్తాం, అలా వాడేస్తూ పడేస్తూ వాడేస్తూ పడేస్తూ సగటున ప్రతి వ్యక్తి ఒక పాలిథిన్ సంచిని చెత్తబుట్ట పాలు చేసిన రోజుకు 100 కోట్ల పైమాటే. అవన్నీ ఎక్కడికి వెళ్తాయి, ఏమైపోతాయి? మట్టిలో, నీళ్లలో, ఎడారిలో, అడవుల్లో, కొండల్లో, గుట్టల్లో ఎక్కడ పడితే అక్కడ తిష్టవేస్తున్నాయి. ఆ వ్యర్థం కొండలా పెరిగిపోతోంది, కొండ చిలువలా మానవ జాతిని మింగేస్తోంది. అదిగదిగో పాలిథీన్ రాక్షసి సర్వ జీవకోటి ఉనికికే పెను సవాలుగా మారి మరణ శాసనాన్ని లిఖించింది. వినండి, పాలిథిన్ నేను, మానవాళికి పెను ప్రమాదంగా మారిన పాలిథిన్ నేను, భవిష్యత్ ప్రపంచాన్ని అగ్నివర్షమై మార్చివేయబోతున్న పాలిథిన్ నేను, నేలను, నీటిని, గాలిని, సమస్త ప్రపంచాన్ని కలుషితం చేస్తున్న పాలిథిన్ నేను, సప్త సముద్రాల్ని, జీవనదుల్ని కాలుష్య కాసారాలుగా మారుస్తున్న పాలిథిన్ నేను. ఆటం బాంబు, అణు బాంబుల కన్నా, ఎయిడ్స్ వంటి భయంకర వ్యాధి కన్నా ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన పాలిథిన్ నేను, సర్వ జీవకోటికి మరణ శాసనాన్ని లిఖించిన పాలిథిన్ నేను. 19వ శతాబ్దం చివర్లో హాన్స్వాన్ అనే జర్మన్ శాస్త్రవేత్త చేసిన ప్రయోగం ద్వారా గాజునాళిక అడుగు భాగాన ఏర్పడిన మెత్త మెత్తని జిగట జిగట పదార్థము నుండి నేను అవతరించాను. నా సాంకేతిక నామం పాలీఇథిలిన్. పెట్రోలియం పాలిమరైజేషన్ ప్రక్రియ ద్వారా పాలీఇథిలిన్ గా తయారై ఆ తరువాత పాలిథిన్ గా ప్రాణం పోసుకున్నాను. ఓ మనిషి, నేను నాజుగ్గా ఉన్నానని, చవగ్గా లభిస్తానని, మహాతేలికని, మడత పెట్టుకోవచ్చని తెగ మురిసిపోయి ఆ మోజులో మైమరచిపోయి ఆ సౌలభ్యంతో తబ్బిబ్బైపోయి ఆ సౌఖ్యానికి గులామైపోయి నన్ను పరిపరి విధాలుగా ఉపయోగిస్తున్నావు. నష్టాల సంగతి పట్టించుకోకుండా, రాబోయే కష్టాలను ఊహించుకోకుండా నన్ను భూగోళాన్నంతటికీ వ్యాప్తి చేస్తున్నావు. 3.5 దశాబ్దాలలో నేను ప్రపంచమంతా విస్తరించాను. మైక్రాన్ అంటే మీటరులో 10 లక్షల వంతు, అనగా అంగుళంలో 25,000 వంతు. అటు ఇటుగా ఇది వెంట్రుక మందంతో సమానం. చాలా చోట్ల 40 మైక్రాన్ కంటే మందం తక్కువ ఉన్న నన్ను ప్రభుత్వం నిషేధించినను నీవు నన్ను విరివిగా వాడుచున్నావు. నన్ను వినియోగించుటలో భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. అగ్రస్థానం అగ్రరాజ్యానిదే. నన్ను వినియోగించకుండా నీవు మనలేవు. ధీరుడైనా సార్వభౌముడైనా ఈ నేలలో కలిసిపోవలసిందే. నేను మాత్రం సృష్టికర్త నుండి మినహాయింపు పొందాను. 1000 సంవత్సరములైనా నా మనుగడకు ఢోకా లేదు. శుష్కించి పోకుండా, శిథిలమైపోకుండా పాపీ చిరాయువు అన్నట్టు దర్జాగా బతికేస్తున్నాను.
2: మట్టిలో నా జీవిత కాలం 1000 సంవత్సరములు. మట్టిలో నా జీవిత కాలం 1000 సంవత్సరములు. మనిషికి మట్టికి మధ్య అడ్డుగోడలా నిలుస్తున్నాను. వాన నీరు భూమిలో ఇంకిపోకుండా అడ్డుపడుతున్నాను. బంగారం పండే పొలాన్ని సైతం ఎడారిలా మార్చేస్తున్నాను. ఎక్కడికక్కడ పేరుకుపోయిన నన్ను తరలించే ఓపిక లేక, తరలించటానికి వాహనాలు సరిపోక పారిశుద్ధ్య సిబ్బంది కాలిస్తే ఆ మంటల్లోంచి కొన్ని రకాల విషవాయువులను వెదజల్లి పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాను. నేను కొన్నేళ్ల తర్వాత ముక్కల ముక్కలైపోయి గాలిలో కలిసి మానవాళి ఒంట్లో ప్రవేశించి క్యాన్సర్, మూత్రపిండ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు, ఇంకా అనేక రోగాలు కలుగజేస్తున్నాను. మురుగు కాల్వల్లో నేను పేరుకుపోయినప్పుడు డ్రైనేజీ ప్రవాహానికి అడ్డు తగిలి పారిశుద్ధ్య సమస్యను ఏర్పరచి మలేరియా కారక క్రిములను నాపై కాపురాలు పెట్టించి జనావళిపైకి పంపిస్తున్నాను. పాచిపోయిన అన్నం, మిగిలిపోయిన రొట్టె ముక్కలు, పళ్ళకొక్కలు పెట్టి పారవేసిన నన్ను ఆకలితో ఆవురావురుమంటూ నోరు లేని పశువులు, మూగ జీవాలు తిని జీర్ణం చేసుకోలేకపోతున్నాయి. నేను వాటి పేగులను చుట్టుముట్టి 100 కొలది పశువులను చంపేస్తున్నాను. లక్షలాది పక్షులు నా వలన బలైపోతున్నాయి. 300కు పైగా అరుదైన సముద్ర జాతులు నా కారణంగా కనుమరుగైపోయాయి. నేను భస్మాసురుడి తమ్ముడను. సృష్టించిన వాడికే టెండరు పెట్టే రకాన్ని, నీ నాడీ వ్యవస్థను దెబ్బతీస్తున్నాను. ఏటా 2 కోట్లకు పైగా జీవరాశులు నా వలన మరణిస్తున్నాయి. ఎడారులను, అడవులను, సముద్రాలను, నదులను కలుషితం చేస్తున్నాను. భూగోళంలో సర్వవ్యాప్తిని నేనే. నేనే సర్వవ్యాప్తిని. ఓ మనిషి, నా గణాంక వివరాలను చెబుతున్నాను విను. ఎంత విశృంఖలంగా, ఎంత యథేచ్ఛగా, ఎంత విపరీతంగా నన్ను వాడుతున్నావో తెలుస్తుంది నీకు. ఇప్పటిదాకా నీ ఉత్పత్తి చేసిన పాలిథిన్ కవర్ల సంఖ్య 10 లక్షల కోట్ల పైమాటే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి నీవు 10 లక్షల కవర్లను వాడుచున్నావు. ప్రపంచ వ్యాప్తంగా సముద్రంలో విసిరేసే ప్లాస్టిక్ వ్యర్థాలు ఏటా 45,000 టన్నులు. ఒక టన్ను పాలిథిన్ కవర్లు తయారు చేయడానికి 11 బ్యారళ్ల చమురు అవసరం. ఆ లెక్కన ప్రపంచ చమురు సంక్షోభానికి నేను కూడా ఓ కారణమే. ఖర్చు ఎక్కువవుతుందని రీసైక్లింగ్కి నన్ను నీవు ఉపయోగించటలేదు. నన్ను వినియోగించకుండా రోజు గడవదు నీకు. నన్ను వాడకుండా దినచర్య పూర్తి కాదు నీకు. ఓ మనిషి, రేపటి నుంచి ఓ పులిపిల్లను చంకలో పెట్టుకు తిరుగు. ముద్దుగా, బొద్దుగా భలే ఉంటుంది. తిండి ఖర్చు అసలే ఉండదు. చుట్టుపక్కల ఇళ్లలోని కోళ్లను, మేకలను తిని బతికేస్తుంది. అప్పుల వాళ్ళు నీ ఇంటికి వచ్చే సాహసం చేయరు. దొంగలైతే తొంగి చూడరు. ఏదో ఒకరోజు తిక్కరేగి నిన్ను కూడా తినేస్తుంది. ఆ పులి పిల్ల నేనే. నేనే పాలిథిన్. నా కారణంగా ప్రపంచం ఎంత నాశనమైపోతుందో తెలుసుకోవలసిన అవసరమే ఉండదిక నీకు. ఒక మనిషి మరణానికి కారణమైతేనే ఉరిశిక్ష విధిస్తారు. ఇన్ని చావులకు కారణమైన నన్ను ఏమి చేస్తావు నీవు? ఏమీ చేయలేవు నన్ను. నీవేమీ చేయలేవు నన్ను. ఏమంటివి నీవు? నన్ను సమూల నాశనం చేస్తావా? నన్ను అంతం చేస్తావా? భూగోళంలో నా ఉనికి లేకుండా చేస్తావా? గుడ్డ సంచలు, బయోప్లాస్టిక్ కవర్లను వాడకంలో తీసుకొచ్చి పాలిథిన్ నిషేధాన్ని ప్రభుత్వాల చేత కఠినంగా అమలు చేయిస్తావా? ప్రజల్లో పాలు తిని వాడికి నష్టాన్ని వివరించి వారిలో జాగృతి కలిగి

0: చైతన్యం తీసుకొస్తావా? ప్లాస్టిక్ బిటుమిన్ మిశ్రమాన్ని తయారు చేసి ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లను నిర్మిస్తావా? ప్లాస్టిక్ నుండి పెట్రోల్ తయారు చేస్తావా? శత్రువులలో మంచి శత్రువు, చెడ్డ శత్రువు ఉండరు, శత్రువు శత్రువే, పాలిథిన్ ప్రజల శత్రువు అని చెప్పి ప్రచారం చేస్తావా నీవు? పాలిథిన్ ఒక రాక్షసి, పర్యావరణానికి పెను ప్రమాదకారని చెప్పి యుద్ధం ప్రకటిస్తావా నీవు? అమ్మో అమ్మో, నేను అంతమైపోతానా? నేను నాశనమైపోతానా? భూగోళంలో నా ఉనికి ఉండదా? 3.5 దశాబ్దాల నుండి నిర్మించిన నా సామ్రాజ్యం కూలిపోతుందా? మానవునిపై నా ఆధిపత్యం అంతరించిపోతుందా?
1: అని శోకిస్తాననుకుంటున్నావా? బేలపడి
0: బాధపడి కంగారు పడి
1: నీ పాదాల చెంత మోకరిల్లుతాననుకుంటున్నావా? లేదు, నాకంతం లేదు, నాకు నాశనమే లేదు. అగ్ని, వరుణ, వాయు, భూమి, ఆకాశ పంచభూతాలను, వాటి శక్తులను జయించాను. భూగోళానికి మకుటం లేని మహారాజును నేనే. నీవు నాకు లొంగిపోయావు, లొంగిపోతూనే ఉంటావు. నన్ను శాసించే హక్కు బలము నీకు రానివ్వను. నీవు ప్రకటించిన యుద్ధానికి నేను సిద్ధం. కాని ఓ మనిషి, నీవు ఓడిపోతావు, ఖచ్చితంగా ఓడిపోతావు. ఎందుకో తెలుసా? బలహీనత, నీ బలహీనత. నీ బలహీనతే నిన్ను ఓడిస్తుంది. నేను గొప్ప లుక్కు, మహా చౌక, ఎంతో తేలికని నన్ను నీవు వాడుతావు, నన్ను ఖచ్చితంగా వాడుతావు. నన్ను వినియోగించకుండా నీవు మనలేవు. అదే నీ బలహీనత. నీ బలహీనతే నా ఆయుధం. ఓ మనిషి, నేను నీ మెడ చుట్టూ పాముని, నీ గుండెల మీద కుంపటని, ఉగ్రవాదం అంత తీవ్ర సమస్యని, జనాభా విస్ఫోటం కన్న పెను ఉత్పాతాన్ని. నీకిదే నా సవాల్. మానవాళి అంతమే నా ధ్యేయం, జీవకోటి వినాశనమే నా లక్ష్యం, నిరుపయోగ అఖండ భూమండల స్థితి సముపార్జనమే నా కర్తవ్యం. నాకు తెలుసు నీ సంగతి. నీవు జ్ఞాన సముద్రుడవు, మేధా సంపన్నుడవు, సకల విద్యా కోవిదుడవు, ఖగోళ రహస్యాలను కనుగొన్నావు, విద్య సాంకేతికాది శాస్త్రాలను అభివృద్ధి పరచావు, కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించావు. మానవ జన్మ ఉత్కృష్టమైనది, ఉన్నతమైనదని భావిస్తావు. అయినా అల్పమైన, అత్యల్పమైన నన్ను వినియోగిస్తూ నీ నాశనానికి నీవే కారణభూతుడవుతున్నావు. నన్ను వినియోగించకుండా నీవు ఉండాలంటే ఆ భావం నీ మనసులో ప్రేరణగా ఉద్భవించాలి. ప్రేరణ సంకల్పంగా ఎదగాలి, సంకల్పం కార్యాచరణ కావాలి. కానీ నన్ను వినియోగించకుండా నీవు మనుట నీకు సాధ్యమా? యుద్ధం ప్రకటించావు నీవు. కాలగమనంలో ఎవరు గెలుస్తారో చూద్దాం. ఈ సమరంలో విజేత ఎవరు? ఈ జీవన సమరంలో విజేత ఎవరు? ఈ జీవన సమరంలో విజేత ఎవరు? అండపిండ బ్రహ్మాండ రహస్యాలని కనుగొన్న మనిషా, లేక సర్వ జీవకోటికి మరణ శాసనాన్ని లిఖించిన పాలిథీనా? నువ్వా, నేనా? నువ్వా, నేనా? మనిషా, పాలిథీనా?
2: చాలా చక్కగా మా శ్రోతలకి వివరించారు వెంకటేశ్వర గారు.
1: అయ్యా,
2: ముఖ్యంగానండి, ఇవాళ్ళ పెద్దవాళ్ల పట్ల పిల్లలు, అంటే పెద్దవాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళని పట్టించుకుపోవడాలు, వాళ్ళు అసలు సరిగా తింటున్నారా

0: లేకపోతే ఆరోగ్యం ఎలా ఉంది అని పలకరింపులకి నోచుకోక చాలా అవస్థ పడుతున్నట్లు తెలుస్తుంది. అసలు పిల్లలు పెద్దవాళ్ళై స్థిరపడిన తర్వాత తల్లిదండ్రుల్ని, ముఖ్యంగా ఈ వయసు మళ్ళిన పెద్దవాళ్ళని చూసుకునేటువంటి విషయంలో ఎలా ఉంటే మంచిదని మీరు అనుకుంటున్నారు?
1: ఈ విషయంలో నాకు ఏ బాధ లేదండి, నేను హాయిగానే ఉన్నాను. విశ్రాంతి జీవితం చక్కగా సంపూర్ణంగా ఆరోగ్యంగా జీవిస్తున్నాను. నాకు ముగ్గురు అబ్బాయిలండి, ముగ్గురిని కష్టపడి చదివించాను. వాళ్ళు గోల్డ్ మెడలిస్టులు కూడాను ఎంఎస్సీ మ్యాథ్స్లో. బెనారస్ హిందూ యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడలిస్టులు, ఒక అబ్బాయి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టు. అందరూ బాగా స్థిరపడ్డారు, వాళ్ళ జీవితాలు వాళ్ళు చక్కగా హాయిగా చేసుకుంటున్నారు. అయితే వాళ్ళు తల్లిదండ్రుల్ని చక్కగా మాట్లాడి ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటే సరిపోతుందండి. అది నాకు ఉందండి. మా పిల్లలు రోజు మాట్లాడుతుంటారు, వాళ్ళ అమ్మతో కూడా మాట్లాడుతుంటారు. చాలా హాయిగా ఉందండి.
0: ధన్యవాదాలు వెంకటేశ్వర గారు. నమస్కారం.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు రిటైర్ అయిన తర్వాత సాధక బాధకాల గురించి ఇనుముల వెంకటేశ్వరరావు గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
5: సింహపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901084415 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901084415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.
6: మనోరంజని శ్రోతల మనస్సులను రంజింపచేసే కార్యక్రమం ఈ మనోరంజని. ఈ కార్యక్రమం ద్వారా శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న పాటలు ప్రసారమవుతాయి. ఈ మనోరంజని కార్యక్రమం ప్రతి శుక్ర, శని, ఆది మంగళవారాలలో ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తప్పక వినండి మనోరంజని.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

శ్రోతలు ఇప్పటి వరకు శుభోదయం సింహపురి కార్యక్రమం విన్నారు 102.7 మెగాహెచ్ పై ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 8:30 జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: .NET can object to errors in the provisional answer key. In a social media post, NTA said, if even a single candidate challenges a question and the subject experts accept the challenge, the revised answer key applies to every candidate who wrote the exam. It said the fee is charged for challenging an answer to discourage frivolous challenges, and it is refunded if the challenge turns out to be right. NTA said 200 rupees per question is refunded to the candidate whose challenge is upheld. The agency said the fee exists to discourage frivolous challenges, not to profit from genuine ones. It said an accurate challenge from any candidate can correct the record for lakhs of others. The Trump administration has imposed fresh sanctions on Hezbollah and redesignated the group as an Indian proxy. The U.S. Treasury Department announced sanctions on 10 individuals alleged to be part of a network responsible for transferring cash to Hezbollah. According to the Treasury Department, the network used couriers traveling on a commercial airlines flight between Lebanon, Turkey, UAE and Iran to move large amounts of money across jurisdictions, providing an avenue outside the formal financial system for Hezbollah to obtain foreign currency and evade sanctions. The redesignation is aimed at highlighting that Hezbollah operates on behalf of Iran's Islamic Revolutionary Guard Corps, IRGC, and it is not a standalone operation. This formally recognizes that Hezbollah's military operations, external security activities, and major financing networks function as an extension of IRGC, Iran's primary instrument for conducting terrorism beyond its borders. Somali pirates have hijacked two ships in 4 days, raising concerns that piracy is making a major comeback in waters off the Somalia and Yemen amid growing regional instability. The latest incidents include the seizure of the Cameroon-flagged MV LUTF off Somalia's Puntland coast and the hijacking of the Eritrean-flagged Cebu-1 tanker off Yemen. The LUTF was reportedly carrying Turkish weapons and equipment bound for a military training facility in Mogadishu. We have a report.
1: The LUTUF's 10-member crew included 6 Indians, 1 Turkish national, 1 Georgian and 2 Serbian security guards. 8 pirates reportedly took the vessel towards the Nugal coast near Garmal in Puntland's Dangoroyo district. Somali officials said 6 ships are currently being held by the pirates, including the 2 seized this week, with more than 100 crew members being held hostage across those vessels. More than 17 piracy-related incidents were documented across Somali waters and the Gulf of Aden during the first 5 months of the year, including the hijacking of at least 3 commercial ships and 5 dhow boats. Experts say regional conflict, economic difficulties for fishermen and reduced maritime security are contributing to the resurgence. Somali piracy previously peaked around 2010 when hundreds of vessels were seized and shipping companies and insurers faced billions of dollars in losses. With Bimal Mohapatra's report, Jigyasa Pandey, Akashwani News, Delhi.
0: The India Meteorological Department, IMD, has issued an orange color warning for very heavy rainfall over Madhya Pradesh for today. The IMD forecast heavy rainfall conditions over Uttarakhand, Western Uttar Pradesh, Himachal Pradesh, Jammu Kashmir, Odisha, Sub-Himalayan West Bengal and parts of Northeast India for the day. In Delhi, IMD has forecast a generally cloudy sky with a spell of light rainfall today. Several coastal areas of Kerala are likely to experience sea incursion due to high waves today. National Centre for Ocean Information Services has warned that waves measuring 1 to 1.5 metres are likely along the coast of Thiruvananthapuram, Kollam, Alappuzha, Ernakulam, Malappuram, Kozhikode, Kannur and Kasaragod until 11:30 a.m. today. In hockey, Indian women's team will take on the Netherlands in the first match of the second pool phase of FIH World Cup at Amstelveen today. The match will start at 9:30 p.m. Indian time. Earlier, India advanced to the second round after playing out a goalless draw against England in their final Pool D match yesterday. Both teams created opportunities but failed to find the back of the net, with India's defence holding firm throughout the contest. In badminton, Indian shuttlers will be in action today in the men's and women's doubles quarterfinal at the WBF World Championship 2026 in New Delhi. The men's doubles pair of Satvik Sairaj Ranki Reddy and Chirag Shetty will lock horns with third seeds Liang Wei Qing and Wang Chang of China. The duo defeated Junaidi Arif and Roy King Yap of Malaysia in the pre-quarterfinals 21-23, 21-19, 21-17 in a nail-biting encounter. In the women's doubles, the Indian pair of Tressa Jolly and Gayatri Gopichand will face fourth seeds Jia Yi Fan and Zhang Hu Hing of China. The pair defeated seven seeds Ring Iwanaga and Kei Nakashiki of Japan in straight games 21-16, 21-12 in the pre-quarterfinals. Astronomers have discovered an unusually dense giant exoplanet orbiting a star far beyond our solar system that challenges current theories of how planets were formed. The planet, named GJ523b, is about 150 million years old. It is more than 2.5 times wider and the radius roughly 2.55 times that of Earth. But it has an extraordinary mass, about 23 times the mass of Earth, while remaining predominantly rocky. The planet has been informally dubbed as Mega Earth, a rare category of exceptionally massive and dense rocky worlds. And now, for a look at today's newspapers, it's over to Renu Kataria.
1: Thank you, Pramod. Amit Shah slams Congress Working Committee's decision on two stanza Vande Mataram, reports Indian Express. Shah targets Congress on Vande Mataram, headlines the Pioneer. Almost all newspapers carry the story of former MP Sajjan Kumar passing away at a city hospital. The Hindustan Times says 42 years after anti-Sikh riots, Sajjan Kumar dies serving life term. And finally, a story in the Tribune says that Gandhi's 688 handwritten notes to freedom fighter Anand Hingorani has fetched a record 16.2 crores in action. And with that, it's back to you, Pramod.
0: And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi chairs third high-level meeting with secretaries to Government of India, urges to break silos and adopt long-term vision for country's future. Union Home Minister Amit Shah criticizes Congress Working Committee's decision to sit.
2: Akashwani se pesh hai khabarnama.
3: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వార్తా వ్యాఖ్య.
4: భారత అధ్యక్షతన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు అంశంపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. ప్రపంచ ఆర్థిక రాజకీయ వేదికలపై అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు, ఆకాంక్షలను వినిపించడంలో కీలక పాత్ర పోషిస్తున్న భారత్ ఈ సంవత్సరం బ్రిక్స్ దేశాలకు అధ్యక్షత వహించడం ఆహ్వానించదగిన పరిణామం. ప్రపంచంలో వేగంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిణామాల మధ్య భారత్ తన వ్యూహాత్మక ప్రాధాన్యతను నిరూపించుకోవడానికి ఇది ఒక గొప్ప వేదిక. అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలను అంతర్జాతీయ వేదికలపై బలంగా వినిపించి సభ్యదేశాల మధ్య ఆర్థిక, రాజకీయ, భద్రత, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో బ్రిక్స్ కూటమి ఏర్పడింది. తొలుత బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలు సభ్యదేశాలుగా బ్రిక్స్ పేరుతో కూటమి ఏర్పాటైంది. 2009లో రష్యాలోని ఎకాటెరిన్బర్గ్లో మొదట బ్రిక్ శిఖరాగ్ర సమావేశం జరిగింది. 2010లో దక్షిణాఫ్రికా సభ్యత్వంతో ఇది బ్రిక్స్గా మారింది. 2024లో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ వంటి మరిన్ని దేశాలు ఈ కూటమిలో పూర్తిస్థాయి సభ్యులుగా చేరాయి. భారతదేశానికి బ్రిక్స్ కూటమి చైనాతో పాటు ప్రాంతీయ సమతుల్యతను సాధించడానికి, గ్లోబల్ సౌత్ నాయకత్వం చేపట్టే దిశగా ఎదగడానికి, స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగించడానికి, ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఒక ముఖ్యమైన వేదికగా దోహదపడుతోంది. ఈ సంవత్సరం బ్రెజిల్ నుంచి కూటమి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన భారత్ 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్ 12-13 తేదీల్లో ఢిల్లీలో ఈ సదస్సు జరగనుంది. స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత స్థాపనకు బ్రిక్స్ అనే ప్రధాన ఇతివృత్తంతో ఈసారి సదస్సును నిర్వహిస్తున్నారు. మానవాళికి మొదటి ప్రాధాన్యత అనే దృక్పథంతో ఈ సదస్సు కార్యక్రమాలను రూపొందించారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, సౌత్ ఆఫ్రికా వ్యవస్థాపక దేశాలతో పాటు ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా తదితర నూతన సభ్యదేశాల అధినేతలు, ప్రతినిధులు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. అభివృద్ది చెందుతున్న దేశాల ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వం, సరఫరా గొలుసు పునరుద్ధరణ, గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చిస్తారు. సభ్యదేశాల మధ్య స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం డిజిటల్ ఆర్థిక

0: సాంకేతిక మార్పిడిపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. భారత్ ఈ సంవత్సరం బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో సెప్టెంబర్లో జరిగే ప్రధాన శిఖరాగ్ర సదస్సుకు ముందే వివిధ శాఖల మంత్రులు అధికారుల స్థాయి సమావేశాలను దేశంలోని పలు రాష్ట్రాల్లోని నగరాల్లో నిర్వహిస్తున్నారు. ఆగస్టు 6వ తేదీన రాజస్థాన్లోని జైపూర్లో బ్రిక్స్ పరిశ్రమల శాఖ మంత్రుల సమావేశం, ఆగస్టు 7వ తేదీన బ్రిక్స్ వాణిజ్య శాఖ మంత్రుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ నెల 22-23 తేదీల్లో ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం జరగనుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సమావేశానికి బ్రిక్స్ కూటమి సభ్య దేశాలైన బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈకి చెందిన క్రీడాశాఖ మంత్రులు, అధికారిక ప్రతినిధులు హాజరు కానున్నారు. సమావేశంలో యువతకు విద్య, నైపుణ్యాభివృద్ది, ఔత్సాహికత, ఆవిష్కరణలు, సాధికారతతో పాటు క్రీడాభివృద్ది, క్రీడా సాంకేతికత, క్రీడా పరిశ్రమ, సామర్థ్య నిర్మాణం, సంప్రదాయ స్వదేశీ క్రీడల పరిరక్షణ తదితర అంశాలపై సభ్యదేశాలు చర్చించనున్నాయి. 22వ తేదీన తొట్లకొండలో మొక్కలు నాటే కార్యక్రమం, వారసత్వ ప్రదేశ సందర్శన, ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం క్రీడాశాఖ మంత్రుల సమావేశం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలతో గాలా డిన్నర్ నిర్వహించనున్నారు. 23వ తేదీ ఉదయం నిర్వహించనున్న బ్రిక్స్ ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రామకృష్ణ బీచ్ రోడ్ సబ్మెరైన్ మ్యూజియం, సీ హారియర్ ప్రాంతం మీదుగా సుమారు 5 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగనుంది. అనంతరం క్రీడా మంత్రుల సమావేశం, విశాఖలోని క్రీడా ప్రదేశాల సందర్శన వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. బ్రిక్స్ వంటి అంతర్జాతీయ వేదికకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వడం నగరానికి లభించిన అరుదైన గౌరవంగా నిలవనుంది. యువత, క్రీడలు, ఆవిష్కరణలు, అంతర్జాతీయ సహకారంపై ప్రపంచ దేశాల ప్రతినిధులు చర్చించే ఈ సమావేశాల ద్వారా విశాఖపట్నం అంతర్జాతీయ క్రీడా దౌత్యపరమైన కార్యక్రమాలకు ఒక ప్రముఖ కేంద్రంగా గుర్తింపు పొందుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు అంశంపై వార్తా వ్యాఖ్యను ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం షేక్ మస్తాన్బి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 8:35. మనోరంజని శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న సినీ గీతాలు ఇప్పుడు విందాం. మీరు కూడా ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన పాట వినాలంటే మనోరంజని కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, పొదల్కూరు రోడ్డు, తెలుగు గంగా కాలనీ, నెల్లూరు జిల్లా 524004 అనే చిరునామాకు మీ ఉత్తరాలు పంపించండి. ఈ కార్యక్రమంలో ముందుగా ఈ ఉత్తరం మనకు పంపించారు నెల్లూరు జిల్లా బాలాజీనగర్ నుండి అఖిల, చిన్న, రవి, నాగలక్ష్మి, ప్రియభవాని. వీరు అర్జున్ చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. వీరి కోసం ఈ పాట.

0: శ్రోతలు మనోరంజని కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం. అన్నయ్య చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ మరియు సుజాత ఆలపించిన గీతం మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు. నిజామాబాద్ న్యూ ఎన్జిఎస్ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్ మరియు అక్షయ్ వీరు కోరిన పాట ఇప్పుడు వింటారు.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ

0: 1800-420-2233.
1: నూట 102.7 ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతల కోసం శ్రీ పొట్లూరి సుబ్రహ్మణ్యం గారి రచనలో వచ్చినటువంటి సముద్ర తీర కథలు ప్రతి గురువారం ఉదయం 9 గంటలకు మరియు ప్రతి శుక్రవారం సాయంత్రం గ్రామదర్శినిలో 6:30 ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. సమర్పణ శ్రీమతి మంజులా పాలెట్టి, నిర్వహణ శ్రీ తమణం నాగేశ్వరరావు.
2: ప్రతిరోజు మీరు వింటున్నటువంటి మా కార్యక్రమాలపై మీ సలహాలు సూచనలు మాకు తెలియచేసే కార్యక్రమం మీ ఉత్తరాలు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ఉదయం 7:30 నుండి 8 గంటల వరకు ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రతిరోజు ప్రసారం చేసే కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు పంపితే మేము వాటిని చదివి వినిపిస్తాం. మరి మీ అభిప్రాయాలను ఎలా పంపాలో తెలుసా? వాట్సాప్ అయితే 7901084415 కి, లేదా పోస్ట్ కార్డ్ ద్వారా అయితే మీ ఉత్తరాలు కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, సింహపురి ఎఫ్ఎం కేంద్రం, తెలుగొంగ కాలనీ, పొదలకూరు రోడ్, నెల్లూరు, పిన్ 524004 కి, లేదా ఈమెయిల్ ద్వారా అయితే fmradionellur4@gmail.com ద్వారా తెలపవచ్చు.
3: శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్న చిత్రగీతాలు వింటున్నారు మనోరంజనీ కార్యక్రమంలో. మరొక ఉత్తరం, ఈ ఉత్తరం మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా పంపించారు. చిరుత చిత్రం నుంచి పాటను కోరుతున్నారు. వీరి కోరుకున్న పాట ఇప్పుడు విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: కార్యక్రమంలో మరొక ఉత్తరం. నీడలేని ఆడది చిత్రం నుంచి మా కోసం ఎస్పి బాలు సుశీల పాడిన పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బైపల్లి నుండి ఎం నాగేశ్వరరావు, బండారు త్రిమూర్తులు గుప్త, మాణిక్యాలరావు, పాలెం పోలయ్య, బాబురావు, రజని, కోటి, రాము, పైడితల్లి, రవికుమార్, రాజశేఖర్, భాస్కర్ రావు మరియు ఈశ్వర్రావు గారు వీరందరి కోసం ఈ పాట.

0: గత సంవత్సర కాలంగా మీ ఆదరాభిమానాలు చూరగొని విజయవంతంగా ప్రసారమవుతున్న విహారీ మీ యాత్రా సహాయకారి ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వింటూ ఉండండి విహారీ మీ యాత్ర సహాయకారి 102.7 MHz పై మీ అభిమాన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
1: మీరింతవరకు మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కూన్న సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 9:00. హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ఇన్ ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో తొలి శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్కారం అండి. హలో అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. హలో హలో, నమస్తే అండి. హలో
2: హలో,
1: చెప్పండి సార్, మీ పేరు చెప్పండి. మస్తానయ్య గారు, ఏ పాట వింటారు? తప్పకుండా అండి, శ్రోతల పేర్లు చెప్తారా?
2: మస్తానయ్య, మల్లేశ్వరమ్మ.
1: తప్పకుండా అండి, చెప్పండి.
2: రాజేష్, లావణ్య, కేతను, ఓజస్వి, గిరి, లక్ష్మి, కేతన్, రేవంత్.
1: అలాగే అండి, మీకోసం, మీరు కోరుకున్న వారందరి కోసం మరియు మీ కుటుంబ సభ్యులందరి కోసం కూడా ఈ పాట.

0: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ಸಹಾಯಕಾರಿ, ಮೀ ಯಾತ್ರಾ ಸಹಾಯಕಾರಿ. గత 3 సంవత్సరాలుగా ప్రసారమవుతున్న మీ అభిమాన విహారీ కార్యక్రమం సరికొత్త రూపును సంతరించుకుంది. ఈ కొత్త విహారీ సంచికలలో గతంలో లాగా పుణ్యక్షేత్రాలతో పాటు

ఆయా దేవాలయాలు ఉన్న పట్టణాలు, వివిధ పర్యాటక స్థలాల వివరాలు కూడా తెలుసుకుంటారు. ఈ సరికొత్త విహారీ కార్యక్రమం ప్రతి గురువారం ఉదయం 8:35 ప్రసారమవుతుంది. తిరిగి ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 పునః ప్రసారమవుతుంది. తప్పక వినండి. విహారీ, మీ యాత్ర సహాయకారి.

0: శ్రోత కోరిన ఈ పాట శ్రీమంతుడు చిత్రం నుంచి మీరు విన్నారు. హలో అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి.
1: శుభోదయం మేడం.
0: శుభోదయం అండి.
1: కావలడవల గ్రామం నుంచి అహోబిల వెంకటేశ్వర్లు.
0: వెంకటేశ్వర్ గారు బాగున్నారా?
1: మన అనౌన్సర్లకు, ముఖ్యంగా గౌరవనీయులైన పర్వీన్ మేడం గారికి నమస్కారం.
0: నమస్తే అండి.
1: మరియు ఈ రోజు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.

0: శుభాకాంక్షలు.
1: శుభాకాంక్షలండి. మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం తరఫున శ్రోతలందరికి కూడా
0: ఈ రోజు వరలక్ష్మి రథం పండుగ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉండమ్మ బొట్టు పెట్టా సినిమాలో రావమ్మ మహాలక్ష్మి అనే పాట కావాలి మేడం.
1: తప్పకుండా ప్రసారం
0: పూర్ణ శ్రోత వచ్చేసి సోమనాథ జాంతరావు, పాలెం పోలయ్య, కోవూరు ఇస్మాయిలు, నల్లక్ష్మిపురం జాకిర్ భాష, తబలాయ్య, ముఖ్యంగా నా ప్రాణమిత్రులు, నా ఆప్తులు అవి కోసం మేడం.
1: అందరి కోసం కూడా ఈ పాట ఇప్పుడు విందాం.
0: ధన్యవాదాలు మేడం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై శ్రోతలు హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా కొన్న సినీ గీతాలు వింటున్నారు. అలాగే మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలంటే మీరు మాకు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్ 0861233310. మరొక నెంబర్ 0861233310. హలో అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో నమస్కారం అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ సార్.
1: మేడం చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేంద్ర రెడ్డి మేడం.
0: బాగున్నారా అండి?
1: బాగున్నాం మేడం. మీరు బాగున్నారా మేడం?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ పాట వింటారు ఈరోజు?
1: మేడం ముందుగా శుభాకాంక్షలు మేడం మీకు, శ్రోతలకి అందరికి.
0: మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం తరఫున.
1: థ్యాంక్ యూ మేడం. నాకు ఈ సందర్భంగా బయట సినిమా నుంచి నీ తుంబర నారద నాదాంబరత అనే పాట గాను.
0: తప్పకుండా అండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం.
1: థ్యాంక్ యూ.

0: హలో, అభిరుచికి స్వాగతం అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం, నా పేరు శంకర్ మేడం, అనంతపురం జిల్లా.
0: నమస్తే అండి.
1: పామిడి నుంచి మాట్లాడుతున్నాను.
0: చెప్పండి, ఈరోజు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం, చిత్రం పేరు వచ్చి పెళ్ళాం చెబితే వినాలి. అందులో వచ్చి దీవెనలిచ్చే శ్రావణ లక్ష్మి అనే సాంగ్ ఉంటుంది మేడం.
0: అలాగే అండి. కోరుకున్న
1: కోరుతున్న శ్రోతలు వచ్చి అనంతపురం జిల్లా నుంచి పూజారి ధనంజయ, అక్కడి నుంచి సద్దానప నరేందర్ రెడ్డి గారి కోసం మేడం.
0: అలాగే అండి, వీరందరి కోసం కూడా పాట ఇప్పుడు విందాం. ధన్యవాదాలు అండి.
1: ధన్యవాదాలు మేడం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: బాబాయ్, మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయో తెలుసా?
3: తెలీదు.
2: బటర్ఫ్లైస్ మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పు.
3: తెలీదు.
2: పూరి గుడిలో దేవుడి బొమ్మలు దేంతో చేశారో తెలుసా?
3: తెలీదు.
2: ఎల్లోర గుహలు ఎక్కడున్నాయో చెప్పు చూద్దాం.
3: తెలీదు, తెలీదు, తెలీదు. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు?
4: తను ఈ మధ్య ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో ఈ సంగతి మీకు తెలుసా ప్రోగ్రామ్ వింటూ ఉంది.
2: అందులో మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలు చెప్తున్నారు బాబాయ్.
4: మీరు కూడా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే తప్పకుండా వినండి ఈ సంగతి మీకు తెలుసా. ప్రతి సోమవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 6:30 మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం లో.
5: హలో, అభిరుచి కార్యక్రమంలో మరొక శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి.
6: గుడ్ మార్నింగ్ మేడం.
5: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
6: కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం భూమిదేని
5: లక్ష్మీనారాయణ గారు. చెప్పండి, ఏ పాట వింటారు ఈరోజు?
6: మన ఆకాశవాణి వారందరికి, సహస్రోతలందరికి వరలక్ష్మి వ్రతం ఆత్మ శుభాకాంక్షలు మేడం.
5: మీకు కూడా అండి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సింహపురి
6: సందర్భంగా మాకు అవతారం మూవీలోని వే వేలా జే జేలి వే అనే పాట ఉంటుంది, ఆ పాటను వినిపించారు.
5: అలాగే అండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు. మీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం.

0: ருச்சி.
1: హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలకున్న సినీ గీతాలు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలంటే మీరు మాకు వాట్సాప్ పంపించవలసిన మా నెంబర్ 7901084415. కార్యక్రమంలో మొదటి వాట్సాప్ నరసింహనాయుడు చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు మధుసూదన్ రెడ్డి గారు పాపిండిపాలెం నుంచి. వీరి కోసం ఈ పాట విందాం.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో అభిరుచి శ్రోతలు, వాట్సాప్ సందేశాల ద్వారా కొన్న సినీ గీతాలు వింటున్నాం. కార్యక్రమంలో మరొక వాట్సాప్. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం స్టేషన్ డైరెక్టర్ గారికి వ్యాఖ్యాతలకు వరలక్ష్మి వ్రతం యొక్క శుభాకాంక్షలు అంటున్నారు. ఈ వాట్సాప్ మనకు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం నావనంది గ్రామం నుంచి శ్రీరామ హనుమాన్లు, వసంత, హరీష్, హరిమి, హజయ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ వాట్సాప్ పంపించారు. మీకు కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం తరపున అన్నమయ్య చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు. శ్రోతలందరి కోసం కూడా అన్నమయ్య చిత్రం నుంచి ఈ పాట ఇప్పుడు విందాం.

0: లక్ష్మీ పూజ చిత్రం నుంచి మా కోసం పాట వినిపించగలరు అంటూ కోరుతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా గారు, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్, రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి గారు వీరు కోరుకున్న పాట ఇప్పుడు విందాం.
1: ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: సింహాపురి ఎఫ్ఎం 102.7 శ్రోతలకు ముఖ్య ప్రకటన. ఇకపై మన సింహాపురి ఎఫ్ఎం లో మీరు మీ వ్యాపారం, వాణిజ్యం ఏదైనా ప్రకటనలు ఇవ్వాలనుకుంటున్నారా? అయితే 7901-08445 కి కాల్ చేయండి. నెంబర్ మరొకసారి 7901-08415 కి కాల్ చేయండి. ఆకాశవాణిలో ప్రకటనలు ఇవ్వండి, మీ వ్యాపారాన్ని

0: సభలు సమావేశాలు,
1: ప్రకటనలు, ప్రచారాలు,
0: వేడుకలు, ఉత్సవాలు,
1: పర్యటనలు, ప్రశంసలు,
0: ఇలా సమాచారం ఏదైనా
1: ప్రతి వారం మీకందించే సమాచార వేదిక
0: ఈ వారం మన నెల్లూరు.
1: ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ శుభోదయం సింహపురిలో, తిరిగి సోమవారం సాయంత్రం 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ప్రసారమవుతుంది మన ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 MHz పై.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా కొన్న సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరికొన్ని వాట్సాప్ సందేశాలు చూద్దాం. పూజాఫలం చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు జేరుపోతుల బుచ్చయ్య, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి గ్రామం నుండి. అలాగే సతీష్, నా కోసం చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 786 చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు.

వీరితో పాటుగా డేవిడ్ హుసేన్. పాగల్ చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు శారద. లక్ష్మీ విశాల్ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి. బావ బావమర్ది చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతడి శ్రీనివాసరావు గంగా భవాని గారు. మాయల వెలుపు చిత్రం నుంచి పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు గాలిదేవర సత్యనారాయణ గారు, సత్యవేణి మరియు వారి కుటుంబ సభ్యులు. బిట్రగుంట నుంచి రఘు కోరుతున్నారు శివరామరాజు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమంటున్నారు. అలాగే మెకానిక్ అల్లుడు చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అవేద ఆయిషా గారు. మా కోసం ఆయుధం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయమని కోరుతున్నారు ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజే, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, మూసాపేట నుంచి మరియు వారి గ్రామ ప్రజలందరి కోసం కూడా పాట వినిపించమని కోరుతున్నారు. వీరందరి కోసం కూడా పూజా ఫలం చిత్రం నుంచి పాట ఇప్పుడు విందాం.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్

0: జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం శ్రోతలు ఇప్పటి వరకు హలో అభిరుచి వాట్సాప్ సందేశాల ద్వారా అలాగే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ద్వారా శ్రోతలు కొన్న సినీ గీతాలు విన్నాం. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్దిసేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి. విజయనగరం జిల్లా అభివృద్ది అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఒకప్పుడు వెనుకబడిన జిల్లాల జాబితాలో ప్రస్తావించబడిన విజయనగరం నేడు అభివృద్ది బాటలో వేగంగా ముందుకు సాగుతోందని ప్రభుత్వం పేర్కొంటోంది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు మౌలిక సదుపాయాల విస్తరణ, సంక్షేమ పథకాల సమర్థమలు, వ్యవసాయం, విద్య, వైద్యం, తాగునీరు, రహదారులు, పారిశ్రామిక రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలతో జిల్లా రూపురేఖలు క్రమంగా మారుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధి అవకాశాలను పెంచడం, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనివ్వడం, రైతు సంక్షేమాన్ని బలోపేతం చేయడం వంటి అంశాల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొంటున్నాయి. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న పలు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు జిల్లా సమగ్రాభివృద్దికి దోహదపడుతున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ది ఫలాలు గ్రామస్థాయికి చేరేలా చేపడుతున్న చర్యలు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నాయని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విజయనగరం అభివృద్దిపై ప్రత్యేక కథనం. విజయనగరం జిల్లా ప్రస్తుతం అభివృద్ది పథంలో ముందుకు సాగుతోందని రాష్ట ప్రభుత్వం వెల్లడిస్తోంది. అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు వేగవంతమవడంతో వాటి ఫలాలు ప్రజలకు విస్తృతంగా అందుతున్నాయని అధికారులు చెబుతున్నారు. తలసరి ఆదాయం పెరగడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతున్నాయని పేర్కొంటున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సమన్వయంతో అమలవుతున్న కార్యక్రమాలు జిల్లాలో డబుల్ ఇంజిన్ అభివృద్దికి నిదర్శనంగా నిలుస్తున్నాయని ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో మౌలికవస్తుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, పారిశ్రామిక అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. ఈ క్రమంలో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉన్న భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం కీలక మైలురాయిగా నిలుస్తోందని ప్రభుత్వం పేర్కొంటోంది. సుమారు 2,203 ఎకరాల విస్తీర్ణంలో 4,592 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మితమైన ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్దికి దోహదపడుతోందని ప్రతినిధులతో పాటు ఇటు ప్రజల నుంచి కూడా హర్షం వ్యక్తమవుతోంది. దీనిపై విజయనగరం శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణంతో పాటు ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల విస్తరణపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమానాశ్రయం నిర్మాణంపై భోగాపురానికి చెందిన స్థానికురాలు లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ,
1: మా జీవితంలో ఎంతో సంతోషకరమైన రోజు. మా భోగాపురంలో శ్రీ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం మా ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో సంవత్సరాల కల నెరవేరిన క్షణం. ఇక మా పిల్లలు పెద్ద పెద్ద కలలు కనగలరు. మా యువతకు ఉద్యోగాలు వస్తాయి. మహిళలకు కొత్త వ్యాపార అవకాశాలు పెరుగుతాయి. రైతులకు, మత్స్యకారులకు, వారి

0: కష్టానికి మరింత విలువ లభిస్తుంది. మాభోగాపురం పేరు ఇప్పుడు ప్రపంచం మొత్తం వినబడుతుందనే ఆలోచన ఎంతో గర్వంగా ఉంది. మాభోగాపురం మన గర్వం. మన ఉత్తరాంధ్రకు కొత్త రెక్కలు వచ్చాయి. అభివృద్ధి దిశగా మన ప్రయాణం మొదలయ్యింది.
1: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాలపై కూడా సానుకూల ప్రభావం చూపుతున్నాయని నెల్లిమర్లకు చెందిన మనోజ తెలియజేస్తూ,
2: ఎప్పుడు మాది ఎక్కువ విలేజ్ లో ఎనికొండ మండలాలు అని అంటారు, అలాంటిది మా నియోజకవర్గంలో ఈ విమానాశ్రయం రావడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. దీనివల్ల యువతకి ఎంతో ఉపాధి కలుగుతారని, ఇక్కడ నుంచి ఎగుమతులు దిగుమతులు ఎన్నో అవుతాయని, మా గ్రామాలందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చాలా డెవలప్మెంట్ అవుతాయని మేము అందరం కూడా సంతోషిస్తున్నాము.
1: విజయనగరం జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, గ్రామీణ పేదరిక నిర్మూలన, స్వయం ఉపాధి అవకాశాల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రాష్ట సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువత, మహిళలు, చిన్న వ్యాపారులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో పారిశ్రామిక వాతావరణాన్ని మెరుగుపరిచి ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి వెల్లడించారు.
3: ముఖ్యంగా యువతను ఉద్దేశించి, మహిళలు ఉద్దేశించి స్వయం సాధికారిక ఆర్థిక అభివృద్ధి ప్రతి కుటుంబాన్ని ఎలా కల్పించాలనే ఆలోచన ప్రభుత్వం చొరవ తీసుకుంటుంది. మనం చూసుకుంటే గతంలో కన్నా ఇప్పుడు ఒక కొత్త వరుడి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. ప్రతి కుటుంబాన్ని నుంచి ఒక పారిశ్రామిక తీసుకురావాలి, ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి జరగాలి, వచ్చినటువంటి ఆర్థిక అభివృద్ధిలోనే వాళ్ళు మెరుగైనటువంటి కుటుంబ వ్యవస్థలోకి వెళ్తారన్న ఒక ఆలోచనతో అన్ని వేళలా ఈరోజు డ్వాక్రా సంఘాల్లో గాని, యువతకు ఉద్యోగ కల్పనలో గాని, యువత స్వయం ఉపాధి చేసుకునేలాగా ఎంఎస్ఎంఈ పాలసీలు డిఫైన్ చేయడంలో గాని అన్ని రంగాల్లో కూడా ఈరోజు కార్యరూపం చేయడం జరుగుతుంది.
1: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాకు కొత్త అవకాశాలను తీసుకొస్తున్నాయని విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. రహదారులు, తాగునీటి పథకాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయని ఆయన అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు ద్వారా యువత, పారిశ్రామికవేత్తలకు మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
4: మనం స్వయంశక్తిగా ఎదగాలి, ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికతను అవ్వాలి, ప్రతి ఇంట్లో కూడా సంపద సృష్టించే వ్యక్తులు రావాలి, ఆర్థిక వనరులు మెరుగుపరచుకోవాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి అనే ఒక సంకల్పంతో ఈరోజు ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మా రాష్ట్రంలో ఇది జరుగుతుంది. అయితే మన విజయనగరం సంబంధించి మనకి విజయనగరం నగరానికి సమీపంలో మనకి దాదాపు 12 ఎకరాలని కేటాయించడం, 67 మంది వ్యక్తుల్ని చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించడం, ఇది మంచి అదృష్టంగా భావించుకోవాలి, మంచి ఆలోచన ఇది. ఎందుకంటే సిటీలో రూరల్ ఏరియా అయితే మనకి ఎక్కడొక్కడ మనం పెట్టచ్చు, కానీ సిటీలో కూడా మనకి అతి దగ్గరలో ఎమ్మెల్యే గారు ఈ సైట్ ను సూచించి అధికారులు చెప్పిన తర్వాత కంటగా రాబోయే దీన్ని కేటాయించడం, ఇది ఒక మంచి ప్రక్రియ. దీనిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి దాదాపు 67 పరిశ్రమలు వస్తున్నాయంటే మనకు 1,000 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా 1,000 మందికి ఇది ఉపయోగపడుతుంది, కనుక దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
1: రైతుల భూ హక్కులను మరింత బలోపేతం చేసి భూమిపై వారికి పూర్తి భద్రత, విశ్వాసం కల్పించే లక్ష్యంతో రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని విజయనగరం జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. ఈ పాస్పుస్తకాల ద్వారా భూమికి సంబంధించిన యాజమాన్య వివరాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణం తదితర సమాచారం స్పష్టంగా నమోదు చేయబడుతుందని ఆయన చెప్పారు. భూమి వివరాలపై పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు తమ ఆస్తిపై మరింత భరోసా ఏర్పడుతుందని, భూ వివాదాల పరిష్కారానికి కూడా ఇవి ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు.
5: మీకు సంబంధించిన ఫోటో గాని, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఫస్ట్ పేజ్ లోనే వచ్చేస్తుంది. అది తెలుగులో ఉంటుంది, ఆ తర్వాత పేజీలో ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. మీకు సో మీకు ఒక సమతం ఉండొచ్చు, మీకున్న ఎకరా గానీ 2 ఎకరాలు గానీ 3-4 ప్లేసుల్లో ఉండదు. అటువంటప్పుడు 3-4 ఎల్పిఎంస్ మీకు వచ్చేస్తాయి. మీకున్న కమతాలన్నీ కూడా ఏ కమతంలో మీకు ఎంత ఉంది అనేది క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది గ్లోబల్ పేజీల్లో.
1: సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అర్హులైన ప్రతి లబ్దిదారునికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల స్వయం ఉపాధికి ప్రాధాన్యతనిస్తూ స్వయం సహాయక సంఘాలకు రుణాలు మంజూరు కొనసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 1023 గ్రామైక్య సంఘాలు, 41,074 పొదుపు సంఘాలు పనిచేస్తున్నాయి. స్త్రీనిధి పథకం కింద 2026-27 సంవత్సరానికి సుమారు 59,000 మంది మహిళలకు 594 కోట్ల రూపాయల రుణాల లక్ష్యాన్ని నిర్దేశించారు. స్వయం ఉపాధి వల్ల తమ జీవితంలో వచ్చిన మార్పును మెరకముడిదాం మండలానికి చెందిన లబ్ధిదారులు తాడి శకుంతల తెలియజేస్తూ,
2: పిఎంజీఏబీ అనే లోన్ తీసుకోవడం జరిగిందండి. ఈ లోన్ కి నేను 413,000 తీసుకున్నాను. అదే కాకుండా ఇంకా మా పొదుపు సంఘాల ద్వారా శివాజీ గ్రూప్ మాది, మా గ్రూప్ లో శ్రీనిధి అనే పథకం ద్వారా మరో 100,000 కూడా నేను ఈ బిజినెస్ చేయడం కోసం తీసుకున్నాను. ఇదంతా కూడా ఇప్పటికి ఇప్పుడు నాతో పాటు మరో ఇద్దరికి నేను ఉపాధి కల్పించడం జరుగుతుందండి. సుమారు నేను నెలకొచ్చి దగ్గర 30,000 అలా సంపాదించగలుగుతున్నానండి. ఈ ఆదాయం వల్ల నా కుటుంబాన్ని నేను బాగా నా పిల్లల్ని చదువుకి ఉపయోగించుకోగలుగుతున్నాను.
1: ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న పుడికితీత పనుల ద్వారా పని లభిస్తోందని డెంకాడకు చెందిన ఉమ తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామీణ ప్రజలకు స్థానికంగానే ఉపాధి లభిస్తోందని తెలియజేస్తూ,
6: నా పేరు గాదిపల్లి ఉమ, విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెద్దాడోడ గ్రామ పంచాయతీలో ఓం నమస్వాయ గ్రూప్ కి నేను మేటుగా పనిచేస్తున్నాను. మా పంచాయతీలో ఎరకై చెరువులో సుమారు 400కు పైగా మేము పూడిత్యత పని చేయడం జరుగుతుంది. ఈ పూడిత్యత పని వల్ల మాకు జీవనోపాధి ఎంతగానో మెరుగుపడింది.
1: జిల్లాలో గ్రామీణాభివృద్ధికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2025-26 సంవత్సరంలో 137,97,000 పని దినాలు కల్పించి 310 కోట్ల రూపాయలను వేతనాల రూపంలో చెల్లించినట్లు అధికారులు తెలిపారు. సంప్రదాయ జలాశయాల పునరుద్దరణలో భాగంగా చేపట్టిన జలధార జలహారతి ప్రత్యేక కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని చెబుతున్నారు. ఈ పథకం కింద 13,555 పనులు మంజూరు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమాలపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ,
7: వెనుకబడిన జిల్లా కాకుండా వెన్నుముక రాష్ట్రానికి వెన్నుముకగా ఉండే జిల్లా కింద మార్చాలి అన్న ఒక మంచి తాపత్రయంతోనే ఇక్కడున్న ప్రజాప్రతినిధులు కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ అంతా కూడా వర్క్ చేయటం, జలధార కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టేజియస్ గా తీసుకుని జలధార కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క నీటి బొట్టుని కూడా ఒడిసి పట్టుకోవాలి, దానికి సంబంధించి భూగర్భ జలాలని పెంచాలి, మనకి వ్యవసాయానికి కానీ రేపు పొద్దున్న తాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి అనుకునేటప్పుడు కంపల్సరీగా ఇప్పటి వరకు ఉన్న ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా మనం డిసిల్టేషన్ చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్లో పెట్టుకుంటే, ఈరోజు ముఖ్యంగా మన విజయనగరం జిల్లాలో చూసుకుంటే దగ్గర 8,059 ఎంఐ ట్యాంక్స్ని మనం ఐడెంటిఫై ఉన్నాయి. ఇక్కడ ట్యాంక్స్లు అన్నింటిలో 6,446 ట్యాంక్స్ని శాంక్షన్ అయింది. శాంక్షన్ అయిన వీరిలో కూడా 6,424 ట్యాంక్స్ కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది.
1: విజయనగరం జిల్లాలో మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహం, మహిళా సాధికారిత, గ్రామీణాభివృద్ది, రైతు సంక్షేమం, విద్య, వైద్యం వంటి కీలక రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలు జిల్లా ప్రగతికి బలమైన పునాదులు వేస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపడుతున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు అన్ని వర్గాలకు చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడిస్తున్నాయి. అభివృద్ది వికేంద్రీకరణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం చేపడుతున్న కార్యాచరణతో జిల్లాలో ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పారిశ్రామిక, వ్యవసాయ, సేవా రంగాలు మరింత బలోపేతమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఆధునిక మౌలిక వసతులు, పారదర్శక పాలన, ప్రజా భాగస్వామ్యంతో అమలవుతున్న కార్యక్రమాలు విజయనగరం జిల్లాను సమగ్ర అభివృద్ది దిశగా ముందుకు తీసుకువెళ్తాయని, రానున్న రోజుల్లో జిల్లా మరింత వేగంగా అభివృద్ది పదంలో దూసుకువెళ్లి రాష్ట్రంలో ఆదర్శ జిల్లాగా నిలిచే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. విజయనగరం జిల్లా అభివృద్ది అంశంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, ఆకాశవాణి ప్రతినిధి విజయనగరం జిల్లా. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం రావోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఉండమ్మా బొట్టు పెడతా ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన దేవులపల్లి గీతం, కెవి మహదేవన్ సంగీతం. ఈ పాటను కోరుతున్నవారు నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు.

కార్యక్రమంలో ఇప్పుడు చిల్లర దేవుళ్ళు. ఈ చిత్రానికి పి సుశీల బృందం పాడిన పాట, కేవీ మహదేవన్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకొండ గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల.

గృహ ప్రవేశం. ఈ చిత్రానికి పి సుశీల బృందం పాడిన పాట. గీతరచన గోపి, సంగీతం సత్యం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు తెలంగాణ రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న.

మేఘ సందేశం ఈ చిత్రానికి పి సుశీల పాడిన దేవులపల్లి గీతం, రమేష్ నాయుడు సంగీతం. ఈ పాటను కోరుతున్నవారు బట్టిప్రోలు నుంచి మురళీ గారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రావణుడే రాముడైతే ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, జీకే వెంకటేష్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు లక్ష్మమ్మ, కిషోర్, గనగల్లు గ్రామం నుంచి.

కార్యక్రమంలో ఇప్పుడు ఖైదీ కాళిదాసు ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన గోపి గీతం, చక్రవర్తి సంగీతం. ఈ పాటను కోరుతున్నవారు నాగభూషణం గారు గుంటూరు నుంచి.

మంచి చెడు ఈ చిత్రానికి ఘంటసాల పీసుశీల పాడిన ఆరుద్రగీతం, విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కృష్ణాజిల్లా పెడన నుంచి కనకారావు పార్వతి.

కార్యక్రమంలో ఇప్పుడు అందాల రాముడు. ఈ చిత్రానికి రాజేష్, శ్రేయా ఘోషాల్ బృందం పాడిన పాట. గీత రచన ఈఎస్ మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్. ఈ పాటను కోరుతున్న శ్రోతలు మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుంచి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా అభిలాష ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన వేటూరి గీతం, ఇళయరాజా సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ వనస్థలిపురం నుండి దోర్నాల బాలరాజు, రేణుక.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్ర గీతాల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా సిరివెన్నెల సాహిత్యానికి వాణి జయరాం పాడిన గీతం వినండి, స్వాతి కిరణం ఈ చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం. కార్యక్రమంలో వినబోతున్న గీతం కార్తీక్ చిన్మయి పాడిన గోపి సుందర్ సంగీతం, సాహితీ సాహిత్యం, చిత్రం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు.

గుర్తు చేసుకున్నాం. కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో యాసిన్ నిజా రీటా పాడిన గీతం వింటారు. చిత్రం భరత్ అనే నేను.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో చివరిగా వినబోతున్న గీతం ఉదిత్ నారాయణ్ అనురాధ పౌడ్వాల్ పాడిన వేటూరి సాహిత్యం చిత్రం మనసున్న మహారాజు.

0: అరుదుగా ఉంటావి.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 12:30 కొంచెం సేపట్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులను ఉన్నతాధికారులను ఒకచోట చేర్చి సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణలు, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సహకారం, రూపాంతరం అనేవి ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం. సాంకేతికతలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ కనెక్టివిటీపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ వేదిక బ్రిక్స్ సభ్య దేశాలకు అవకాశం కల్పిస్తుంది. భారత అధ్యక్షతన బ్రిక్స్ 2026 పర్యాటక మంత్రుల సమావేశం ఈరోజు జైపూర్లో ప్రారంభమవుతుంది. ఈ రెండు రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల పర్యాటక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. సుస్థిర పర్యాటకం, నైపుణ్యాభివృద్ది, సులభమైన ప్రయాణం, అలాగే పర్యాటక రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం బాగ్డోగ్రా చేరుకున్నారు. బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి సువేందు అధికారి, డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా, పర్యాటక మంత్రి శంకర్ ఘోష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అమిత్ షా ఈరోజు సిలిగురిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. చికెన్స్ నెట్గా ప్రసిద్ది చెందిన సిలిగురి కారిడార్పై జరిగే 2 సమావేశాలకు కూడా ఆయన హాజరవుతారు. మధ్యాహ్నం కవాఖలీ మైదానంలో భారతీయ న్యాయ సంహితపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శన కొత్త క్రిమినల్ చట్టం గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది. ఈరోజు సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా అమిత్ షా సమావేశమవుతారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే నూతన మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. వినియోగదారులకు ధరల

0: స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఈ పథకం కింద బడ్జెట్ కేటాయింపులు 7 ఏళ్లలో క్రమంగా పెరిగినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం దాదాపు 5,400 కోట్ల రూపాయలుండగా 2026-27 నాటికి దానిని 7,000 కోట్ల రూపాయలకు పైగా పెంచారు. రైతులకు ఆదాయ భద్రత కల్పించడం, ధరల హామీ విధానాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక దృష్టికి ఇది నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వందే మాతరం పూర్తి గీతానికి బదులుగా కేవలం 2 చరణాలను మాత్రమే ఆలపించాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఈ నిర్ణయం పార్లమెంటు చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని, ఇది దేశ వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. 1937లో లాలూచీ రాజకీయాల కోసం కాంగ్రెస్ వందే మాతరం గీతాన్ని 2 భాగాలుగా విభజించిందని ఆరోపించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది పూర్తి గీతానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లాలూచీ మార్గాన్నే అనుసరిస్తోందని అమిత్ షా ఆరోపించారు.
1: मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के 2 टुकड़े होने देने की, और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं. अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे कि अब इस देश में तुष्टिकरण की राजनीति नहीं चलेगी. आजादी के 80 साल के बाद 1937 में जो फैसला कांग्रेस ने किया था, जिसको नरेंद्र मोदी जी ने सुधारा है, उसके सामने का कोई विरोध इस देश की जनता नहीं सहन करेगी.
0: భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రత సహకార ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధానమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టెల్ వీన్లో ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ 2వ పూల్ తొలిదశ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. పూల్ ఈ నుండి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. అంతకుముందు ఇంగ్లాండ్తో జరిగిన చివరి పూల్ డి మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్ 2వ రౌండ్లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల తరువాత రావల్పిండిలోని అడియాలా జైలుకి తిరిగి తీసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మానసిక ఆందోళనతో బాధపడుతున్నారని వైద్యులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో 2 రోజుల్లో ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని, ఈ నెల 18న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అర్ధరాత్రి తర్వాత షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీజీ హరికృష్ణ వారు పాడిన లలిత గీతాలు వింటారు. ముందుగా కనులారా నేను మునిశ్రీ సాహిత్యంలో

కార్యక్రమంలో చివరిగా హరికృష్ణ గారు పాడుతున్న లలిత గీతంలో కొలనీ దోపిడీకి గొప్పిళ్ళు అన్నమాచార్య కీర్తన వినండి.

మీరింతవరకు లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీ జి హరికృష్ణ గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఈనటి లలిత సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్ర గీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి వేటూరి సాహిత్యను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పల్లవి పాడిన గీతం, చిత్రం శుభ సంకల్పం.
3: హైలసు హైలసు హైలసు హైలసు హైలసు హైలసు

ఫిలిం కితాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తోంది. కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్ధీకరణ పీఎంఎఫ్ఎంఈ పథకం అమలులో రాష్ట్రానికి జాతీయ పురస్కారం లభించింది. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ 8వ స్నాతకోత్సవం రేపు జరగనుంది. ఇక వార్తల వివరాలు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా రాష్ట ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు శుభాకాంక్షలు తెలిపారు. వరలక్ష్మి వ్రతం భక్తి భావాలను పెంపొందించడంతో పాటు కుటుంబ బంధాలు, సామాజిక సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని గవర్నర్ పేర్కొన్నారు. వరలక్ష్మీదేవి ఆశీస్సులు రాష్ట ప్రజలందరిపై ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్దలకు, కుటుంబ సౌభాగ్యానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం ఆర్టీసీ బస్టాండ్ను మంత్రి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్టాండ్లో ప్రయాణికులకు అందుతున్న మౌలిక సదుపాయాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రయాణికులతో మాట్లాడిన మంత్రి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీశక్తి పథకంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తర్వాత ఆర్టీసీ క్యాంటీన్ను సందర్శించిన మంత్రి డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవలపై వస్తున్న ఫిర్యాదులపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఆసుపత్రిలో నిన్న రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అత్యవసర జనరల్ వార్డులను పరిశీలించిన మంత్రి చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆసుపత్రి పనివేళల్లో వైద్యులు, సిబ్బంది తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు వైద్య సేవలపై ఫిర్యాదులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానానికి సంబంధించిన 2 నూతన భవనాలను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఆలయానికి సంబంధించి 26 కోట్ల రూపాయలతో నిర్మించిన కనకదుర్గ అన్నప్రసాద సదనం, 26.50 కోట్ల రూపాయలతో నిర్మించిన దుర్గా భవానీ మహాప్రసాదం తయారీ భవనాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ అంశంపై ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ మాట్లాడుతూ,
1: లక్షలాది మంది భక్తులు వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ అన్నప్రసాద భవనాన్ని ఇంత సువిశాలంగా ఏర్పాటు చేయడము దేవాదాయ శాఖ తరఫున మరియు ఇంద్రకీలాద్రి పుణ్యక్షేత్రం నుంచి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని రిటర్న్ లో వెళ్లేటప్పుడు అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించి వెళ్తా వెళ్తా లడ్డు ప్రసాదాన్ని తీసుకుని వెళ్లేటట్టు చూస్తున్నాము. ఇక్కడ స్థలం ఎక్కువ లేదు, ఉన్న స్థలాన్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలి. సో తక్కువ స్థలంలో ఎక్కువగా భక్తులందరికీ కూడా మంచి వాతావరణాన్ని కల్పించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం.
0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమల క్రమబద్దీకరణ పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్రానికి జాతీయ స్థాయి పురస్కారం లభించింది. కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 24-25 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న పీఎంఎఫ్ఎంఈ సదస్సులో కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఈ అవార్డును అందజేయనున్నారు. ప్రారంభ మూలధనం అమలులో పనితీరు ఆధారంగా రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్ ఎస్ఆర్ఎల్ఎం సెర్ఫ్ విజేతగా ఎంపికైంది. స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్దికి ఈ గుర్తింపు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలోని బీచ్ రోడ్లో ఈ నెల 23వ తేదీన ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు వాహనాలు, వాకర్లకు అనుమతి ఉండదని కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిక్స్ దేశాల క్రీడా మంత్రులు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి పాల్గొనే ఫ్రెండ్లీ సైకిల్ ర్యాలీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. కోస్టల్ బ్యాటరీ జంక్షన్ నుంచి పార్కు హోటల్ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. ప్రజలు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కలెక్టర్ కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తిరుపతి జిల్లా ఏర్పేడులో భారతీయ విజ్ఞాన పరిశోధన సంస్థ 8వ స్నాతకోత్సవాన్ని రేపు నిర్వహించనున్నట్లు ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ తెలిపారు. ఆకాశవాణితో ఆయన ఈరోజు మాట్లాడుతూ స్నాతకోత్సవానికి అశోక చక్ర పురస్కార గ్రహీత గ్రూప్ కెప్టెన్ శుభాన్సు శుక్లా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీలు, ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పట్టాలు, బహుమతులను అందజేయనున్నట్లు

0: సత్యనారాయణ తెలియజేస్తూ,
1: ఆగస్ట్ 22nd ఐఐటి తిరుపతి 8 కాన్వకేషన్ జరగబోతుంది. అబౌట్ 450 స్టూడెంట్స్ పైనే గ్రాడ్యుయేట్ అవుతున్నారు, డిగ్రీస్ ఇస్తున్నాం, ఇంక్లూడింగ్ బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ, మాస్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, పిహెచ్డి, ఎంఎస్ బై రీసెర్చ్, ఇవన్నీ వేరియస్ ప్రోగ్రామ్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు. చీఫ్ గెస్ట్ ఫర్ ది కాన్వకేషన్ ఇస్ గ్రూప్ క్యాప్టెన్ సుభాన్షు శుక్లా, అశోక్ చక్ర. రీసెంట్లీ లాస్ట్ 2025 లో ఆయన స్పేస్ కి వెళ్లారు. 18 డేస్ హీ వాజ్ ఇన్ స్పేస్. ఐఐటి తిరుపతిలో వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ స్కూల్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఆయన రావటం మాకు విత్ ఇస్ అప్రోప్రియేట్.
0: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామంలో 40 లక్షల రూపాయల కార్పొరేట్ సామాజిక బాధ్యత సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న పశువుల ఆసుపత్రి భవనానికి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పశువులకు సకాలంలో వైద్యం అందేలా ఆసుపత్రి నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆసుపత్రి అందుబాటులోకి వస్తే మూలపాడుతో పాటు పరిసర ప్రాంతాల పశుపోషకులకు కూడా ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా రేపు ఎల్లుండి రంపచోడవరం నియోజకవర్గంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పోలవరం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కె దినేష్ కుమార్ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. 2 రోజుల పాటు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటరు వివరాల మార్పు, చిరునామా మార్పు, ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగింపు లేదా అభ్యంతరాలకు ఓటర్ల నుంచి దరఖాస్తులు, అర్జీలు స్వీకరిస్తారని తెలిపారు. సిఆర్ మీడియా అకాడమీ, నాగార్జున యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న జర్నలిజంలో డిప్లొమా కోర్సుకు సంబంధించిన దరఖాస్తు గడువును 5 సెప్టెంబర్ వరకు పొడిగించినట్లు అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టు సంఘాలు, పాత్రికేయుల విజ్ఞప్తి మేరకు గడువు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. 6 నెలల డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో పాటు జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబర్కు గానీ, MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు గానీ ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. 2047 నాటికి మాదక ద్రవ్యరహిత భారతదేశ నిర్మాణ లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ అభియాన్ను ప్రారంభించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఈ జాతీయ కార్యక్రమాన్ని మైభారత్ ఆధ్వర్యంలో 100 వారాల పాటు నిర్వహిస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండేలా వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. మాదక ద్రవ్య రహిత సమాజ నిర్మాణంలో యువతను భాగస్వాములను చేయడంతో పాటు ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన జీవన విధానం వైపు వారిని నడిపించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార శుద్ది పరిశ్రమల క్రమబద్దీకరణ, PMFME పథకం అమలులో రాష్ట్రానికి జాతీయ పురస్కారం లభించింది. తిరుపతి జిల్లా ఏర్పేడులోని భారతీయ విజ్ఞాన పరిశోధనా సంస్థ 8వ స్నాతకోత్సవం రేపు జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా, చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బిఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
6: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
5: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
6: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
5: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
6: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
5: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
6: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
5: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
8: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
7: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
9: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
10: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
9: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
10: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
9: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.

వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో వరలక్ష్మి వ్రతం సందర్భంగా అన్నమాచార్య కీర్తనలతో కూర్చిన వరలక్ష్మి స్తుతి గానామృతం వింటారు. గానం శ్రీమతి వి సరస్వతి. శ్రావణ మాసాన్ని పండుగల మాసం అంటారు. ఈ మాసంలో శివుడు, విష్ణువు, లక్ష్మీదేవి, గౌరీదేవి వంటి దేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ మాసం లక్ష్మీదేవికి ప్రీతికరమైన మాసం. శుక్రవారాలు లక్ష్మీ ఆరాధనకు శ్రేష్టమైనవి. అందులోనూ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల విశిష్టత చెప్పనలవి కానివి. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం ప్రధాన పర్వం. శ్రావణ పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మీదేవిని వరలక్ష్మీదేవి పేరుతో అర్చించి పూజించటం మన సంప్రదాయం. ఈ శుక్రవారం రోజున మహిళలు సూర్యోదయానికి ముందే మేల్కొని ఇల్లంతా శుభ్రపరిచి ముగ్గులు పెట్టుకుంటారు. గుమ్మానికి పసుపు కుంకుమలు, మామిడాకుల తోరణాలతో అలంకరిస్తారు. తర్వాత ఇంట్లో ఇల్లాలు శుచిగా కలశాన్ని ఏర్పాటు చేసి లక్ష్మీదేవిని ఆవాహన చేసి శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న మమ సర్వదా అని అమ్మవారిని ధ్యానం చేసి భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని పూజిస్తారు.

పద్మాసని పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మేఘేహే సురాసుర నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. అమ్మవారిని పూజించిన తరువాత వరలక్ష్మీ వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుని మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. సాయంకాలం ముత్తయిదువులకు వాయనాలు ఇచ్చుకుంటారు. సర్వేజన సుఖినో భవంతు. మీరింతవరకు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అన్నమాచార్య కీర్తనలతో కూర్చిన వరలక్ష్మీ స్తుతి గానామృతం విన్నారు. గానం శ్రీమతి వి. సరస్వతి.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 2 గంటలకు వస్తోంది. కొంచెం సేపట్లో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Union Home Minister Amit Shah inaugurates and lays foundation stones for several projects of 189 crore rupees at headquarters of Sashastra Seema Bal in Siliguri. India and Brazil's

0: AERO BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్ IAS ప్రధాన ఎన్నికల అధికారి ఆంధ్రప్రదేశ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTVతో మనపురం IGL గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: కార్యక్రమంలో ముందుగా లక్ష్మీ రావే వి శ్రీ మహాలక్ష్మి జానకి శకుంతల గారు పాడిన మల్లాది సూరిబాబు గారి సంగీతం

కార్యక్రమంలో తర్వాత వేదవతి ప్రభాకర్ గారు గానం చేసిన బసవరాజు అప్పారావు సాహిత్యం, ఓలేటి వెంకటేశ్వర్ల గారి సంగీతంలో చూడ చూడ నీ రూపము వినండి.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन. कहानी नहीं बदली, स्टाइल गया है बदल. जो कहानियां हम सुनते आए, देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल.
3: डाउनलोड वेव्स OTT ऐप नाउ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
6: Up to 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
5: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
6: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
5: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: లలిత గీతాలు కార్యక్రమంలో వినబోతున్న గీతం ఈ ఓ అనంతమా కె రామాచారి శశికళ స్వామి పాడిన జాలాది సాహిత్యం.

వింటున్న ఆగీతం వింజమూరి లక్ష్మీ సూర్యారావు పండిన కేవీఎస్ ఆచార్య రసాహిత్యం కన్నులలో దాచుకున్న. వినండి లలిత గీతం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
5: అప్ టు 85% ఎల్డీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధి.

ఈనాటి లలిత గీతలు కార్యక్రమంలో చివరిగా వినండి కె లక్ష్మీ నరసమ్మ గారు పాడిన మోతుమూడి సుధాకర్ గారి సంగీతం, సామవేదం షణ్ముఖ శర్మ సాహిత్యం, భువన భవన దీప.

లలిత గీతాలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈ సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు కార్యక్రమాలు రేడియో సెట్లలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ మరియు డిటిహెచ్ ఛానల్లో మాత్రమే వినవచ్చు. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు.

కార్యక్రమంలో తర్వాత బేతాబ్ ఈ చిత్రానికి లతా మంగేష్కర్, షబీర్ కుమార్ పాడిన గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. మీరు విన్న ఆ పాట సూరజ్ జగన్ విశాల్ దండ్లాని పాడిన గీతం చిత్రం కైట్స్. ఇప్పుడు కుచ్ కుచ్ హోతా హే ఈ చిత్రం నుంచి అల్కా యాగ్ని, జతిన్ లలిత్ అండ్ కుమార్ సాను పాడిన గీతం.

0: नजरें मिली, दिल धड़का मेरी धड़कन ने कहा लव यू राजा।
1: మీరు వింటున్న గీతం రాజా. ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన గీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ యువలయ కార్యక్రమానికి మీ అందరికీ ఇదే మా స్వాగతం. మరి ఈ రోజు యువలయలోనే నడిగేటువంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి మీరు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా. సో మా వాట్సాప్ నెంబర్ ముందుగానే చెప్పేస్తున్నాను, 8662488812. మరి ఈ రోజు యువలయలో నేను అడిగేటువంటి క్వశ్చన్స్, ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతాం. ఏంటి అంటే కనుక, 1000 సరస్సుల దేశం అని ఏ దేశంని పిలుస్తారు? 1000 లేక్స్, 1000 సరస్సుల దేశం అని ఏ దేశంని పిలుస్తారు? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ అందరికీ ఆన్సర్ తెలిసే ఉంటుంది. మీ ఆన్సర్స్ కోసం నేనైతే వెయిట్ చేస్తూ ఉన్నాను. ప్రశ్న ఇప్పుడే ట్యూన్ చేసిన వారి కోసం మరొకసారి, 1000 లేక్స్ అంటే 1000 సరస్సుల దేశం అని ఏ దేశంని పిలుస్తారు? వెంటనే ఆన్సర్ చేయండి, 8662488812 మా వాట్సాప్ నెంబర్కి. మరి ఈరోజు యువలయలో ముందుగా మీకోసం గుంటిచారి గల్లంతైంది చిత్రం నుంచి అనూప్ రుబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్లో అనూప్ రుబెన్స్ రమణితో పాడిన ఈ పాట మీ అందరి కోసం వినండి, ఎంజాయ్ చేయండి. నాకైతే కనుక ఆన్సర్ని వెంటనే మెసేజ్ చేయండి.

సూపర్ సాంగ్ కదా అది. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కూడా సూపర్ క్వశ్చన్ ఏ, ఎందుకంటే ఆన్సర్స్ మీరు అలా అలా మెసేజ్ చేస్తూ ఉన్నారు. ప్రశ్న ఇప్పుడే ట్యూన్ చేసిన వారు మాకు మెసేజ్ చేస్తారు క్వశ్చన్ ప్లీజ్ అని. వారి కోసం మరొకసారి, 1000 సరస్సుల దేశం అని ఏ దేశంను పిలుస్తారు అని అడిగాను. ఫస్ట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు అంటే శ్యామ్ నెల్లూరు నుంచి, ఫణిరాజ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అని నెల్లూరు నుంచి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ శేషాద్రి గారు నెల్లూరు నుంచి, ఎస్పీ సుబ్రహ్మణ్యం దక్షిణ చిరుబోలులంగ అవనికట్ట మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద అవునండి రైట్ ఆన్సర్. ఆ తర్వాత మనకి ఎవరు పంపించారు అంటే మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా వీరు, ఓ మై గాడ్ కాదండి రాంగ్ ఆన్సర్ అండి. ఇందుకే నరేష్ విజయ అండ్ టీమ్ రైట్ ఆన్సర్ పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎం కొండారెడ్డి సిద్ధపట్టం మండలం కడప జిల్లా నుంచి సరైన సమాధానం పంపించేశారు. అనంతపురం నుండి అనురాధ. నెక్స్ట్ దొండిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి సరైన సమాధానం. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి. ఆ తర్వాత మనకు పంపించిన వారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచి గ్రామం నుండి వేముల పరశురాములు పద్మ. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి. మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి

సమీనా నెల్లూరు నుంచి, ఆ తర్వాత గాంధీనగర్ గాంధీ మార్కెట్ ఇంకోలు నుంచి మనకు పంపించారు. హుస్సేన్ దాదాబి, అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, సాబిజ్ ఫ్యాన్సీ కరీముల్లా, తయ్యూబ్ అల్లాబక్ష్, వీరందరూ మనకి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే రేణుక గోపరాజు కడప నుంచి, సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఆ తర్వాత గుడ్ ఈవినింగ్ మేడం అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు తెనాల నుంచి ఎంబీ ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, వెరీ గుడ్ ఈవినింగ్ అని, గుడ్ ఈవినింగ్ యువలయ్యా అంటూ సిహెచ్ దేవి దొనకొండ నుంచి మనకు రైట్ ఆన్సర్ పంపించారు, గుడ్ ఈవినింగ్ అండి. నెక్స్ట్ ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే నాకు తెలిసి రాంగ్ ఆన్సర్ పంపించారు శ్రీనివాస్ గారు, సరి చేసుకుంటాను అనుకుంటున్నాను. నెక్స్ట్ పంపించిన వారు సుబ్బారావు కొవ్వూరు నెల్లూరు జిల్లా నుంచి, పిఎస్ ఆర్ఎస్పి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, కోవూరు నుంచి పి విజయ్ కుమార్ రెడ్డి, సైనిక్పురి కాలనీ నుంచి మనకి బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, శ్రీవత్స, శ్రీవత్స, వీరందరూ హైదరాబాద్ సైనిక్పురి కాలనీ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి. నెక్స్ట్ పంపించిన వారు బద్రి విశాల నెల్లూరు నుంచి, అవునండి, కానీ దాన్ని మటుకు థౌసండ్ లేక్స్ అని బాగా ఫేమస్ అనమాట. అంకె కూడా మీరు కరెక్ట్గా పంపించారు, నేను కూడా అంకెను క్లోజింగ్లో అదే ఈ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేటప్పుడు చెప్పేస్తాను, ఓకేనండి. నెక్స్ట్ మనకు పంపించిన వారు మార్కాపురం శివాజీ నగర్ నుంచి టైలర్ మస్తాన్ వలి, ఫాతిమా, శ్రీరామారావు, అపరాజిత, వీరు ఎక్కడి నుంచి అంటే పెనమలూరు నుంచి. ఆ తర్వాత శుభ సాయంత్రం మేడం అంటున్నారు, శుభ సాయంత్రం అండి. ఇంతకీ ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, గీతికాభిరామ్, ఇరుసుమండ అంబేద్కర్, కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి, చక్రధర్, మహీధర్, శ్రీధర్, శశిధర్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు పెనంలో నుండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి దమ్మోసు వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షి, సాయి రిత్విక్, రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎవరు పంపించారు అంటే రంగారెడ్డి జిల్లా ఏకలమయ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల, సియోనా, నాగటిపన్ను, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత కుంచి రామూర్తి, కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. కోనసీమ జిల్లా మోరిపొలం నుండి పంతాటి శ్రీనివాసరావు, గంగా, భవాని, సరైన సమాధానం అండి మీది కూడా. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించారు, సూపర్ అండి మీరు. మూసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్, మెస్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డు బాబా, మూసాపేట నరేష్, గ్రామ ప్రజలు, వీరందరూ మనకి రైట్ ఆన్సర్ పంపించేశారు. గుడ్ ఈవినింగ్ అండి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు ఆత్మకూరు నుంచి ఆదిశేషు గారు. నెక్స్ట్ మిడతల రామూర్తి గారు మనకి ఎక్కడి నుంచి పంపించారు అంటే ఊరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మీరు అడిగిన ప్రశ్నకు మా సమాధానం అండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఈ క్వశ్చన్కి చాలా మంది ఆన్సర్ చెప్పేశారు కదా. సరే, మీరు ఇప్పుడే చూజ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. 1000 సరస్సుల దేశం అని ఏ దేశంని పిలుస్తారు? సమాధానం వెంటనే పంపించేయండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి గుడ్ ఈవినింగ్ అంటే రైట్ ఆన్సర్ పంపించేసేసారు. మంగళగిరి నుంచి దామెల చినమస్తానరావు, పెదమస్తానరావు, నమస్తే అండి అంటూ రైట్ ఆన్సర్ పంపించారు, నమస్తే అండి. నెక్స్ట్ మనకి పంపించిన వారు ఎవరు అంటే ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి. తర్వాత మనకి పంపించారు హనుమంతు, ఒంగోలు నుంచి, నమస్తే యువలయ్య అంటూ కె సురేంద్రనాథ్, ఒడిషా నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. తర్వాత తెలంగాణ నుంచి కుమార్ రైట్ ఆన్సర్ పంపించారు. ఓకే, నెక్స్ట్ మనకు పంపించిన వారు ఎవరు అంటే అంకయ్య బండారిపల్లి నెల్లూరు జిల్లా నుంచి, ఆ తర్వాత నల్లమా పాపనేపాల్యం నుంచి, ఇంకా సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, ఆత్మకూరు నుంచి మనకి ఎవరు పంపించారు దేవరపల్లి దగ్గర ఆత్మకూరు నుంచి గోవర్ధన బాబు, గోవర్ధనరావు, ఇంద్రబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతీబాయి, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా గుండుగోలు నుంచి మధుర శ్రీనివాస్, బాబు, రామోజీ, సత్యనారాయణ, రమేష్ రైట్ ఆన్సర్ అండి. మళ్ళీ క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఇది అసలు ఏమన్నా బాగుందా, మీరు ఆన్సర్ చెప్పేసేసారు కదా, సెకండ్ క్వశ్చన్ అయితే రెడీగా ఉండండి. నెక్స్ట్ శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, అది సంగతి. తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, ఇంకా సుధాకర్ రెడ్డి, ప్రసాద్, వీరందరూ మనకి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. ఓకే, నెక్స్ట్
మనకి నారాయణపేట జిల్లా ఉట్కూరు నుంచి అరుణ మోహన్, దివ్యబాయి, అజయ్ శృతి రైట్ ఆన్సర్ అండి. ఎస్, వీర కనకారావు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత దాసిరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యుల మీద కూడా సరైన సమాధానం. నెక్స్ట్ పంపించిన వారు ఎస్ శ్రీనివాసులు గారు ఆలకడ్డ నుంచి సరైన సమాధానం పంపించేసేసారు. రామకృష్ణయ్య సుభాష్ని ఇనుమడుగు వాసు సిద్ధార్థి అనమాట. ఇంకా రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నుంచి, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. అందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. ఒకటి ఇద్దరు తప్ప దుబాయ్ అన్నారు, ఇంకోటి అన్నారు. ఎనీహో అండి, రైట్ ఆన్సర్ ఏంటి అంటే కనుక అందరికీ తెలిసిన ప్లేస్ అని నేను చెప్పబోతున్నాను. ఇప్పుడే మనకు గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. 1000 సరస్సుల దేశం అని ఫిన్లాండ్ పిలుస్తారు. నిజంగా ఫిన్లాండ్ చాలా సూపర్ గా ఉంటుంది అండి, చాలా నీట్ గా ఉంటుంది. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సరే, అక్కడ 180,000 పైగా సరస్సులు ఉన్నాయటండి. అన్ని అద్భుతమైన సరస్సులు అనమాట. అందుకనే మరి ఆ 1000 సరస్సులు ఉన్నటువంటి దేశం అని పిలిచేశారు. సో మరి ఇక నేను సెకండ్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేసిన వారందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. రెండవ ప్రశ్న ఏంటి అంటే హాకీ మాంత్రికుడిగా ఎవరిని పిలుస్తారు? ప్రశ్న మరొకసారి, హాకీ మాంత్రికుడిగా ఎవరిని పిలుస్తారు? ఇంకెందుకు ఆలస్యం? మీ అందరికీ ఆన్సర్ తెలుసు కదా. వెయిట్ చేస్తూ ఉంటాను మీ ఆన్సర్ కోసం. మా వాట్సాప్ నెంబర్ 8662488812. నెక్స్ట్ మీ కోసం అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వినండి. నా తర్వాత ఆ సాంగ్ గురించి కూడా మాట్లాడుకుందాం. ధమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో శ్రీకృష్ణ పాడిన ఈ పాట ప్రతిరోజు పండుగే ఈ చిత్రం నుంచి.

ఎస్, ఈ పాట వింటే నిజంగా కదా అందరూ ఉంటే ప్రతిరోజు పండుగే కదా. ప్రతిరోజు పండుగ మేము నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేసిన తర్వాత రెండవ ప్రశ్న మీ అందరి కోసం. మరొకసారి హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? ఎందుకు కలిసే మీ అందరికీ ఆన్సర్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే నాకైతే చాలా ఆన్సర్స్ వచ్చేసాయి ఇప్పుడే ట్యూన్ చేసి ఉంటే కనుక. వినండి, విన్నారు కదా హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు? వెంటనే మాకు మెసేజ్ చేసేసేయండి కరెక్ట్ ఆన్సర్ని. సో మనకి ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ ఆన్సరే పంపించేసేసారు. శేషాద్రి నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత వరకంటి బదరి విశాల నెల్లూరు నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఆ తర్వాత రేణుకా గోపరాజు కడప నుంచి, శ్యామ్ నెల్లూరు నుంచి, మిడతల రామ్మూర్తి గారు ఉరవకొండ నుంచి, ఆ తర్వాత మూసపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి నరేష్, వీళ్ళందరూ రైట్ ఆన్సర్ పంపించారు. నరేష్ అండ్ ఫ్రెండ్స్ రాంగ్ ఆన్సర్ అండి, మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు, సరి చూసుకోండి. మార్కాపురం శివాజీ నగర్ నుంచి మస్తన్వల్లి ఫాతిమా మీరు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత మనకి నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి చేపరాలు రామకృష్ణయ్య, సుభాషిణి శ్రీవిష్ణు, కైలాష్ మనోజ్, తనోజ్ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత కె రవీందర్ రెడ్డి గారు సర్వేపల్లి నుంచి, నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, ఆ తర్వాత చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి, భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, సుబ్రమణి పెత్తనబల్లి కర్ణాటక నుంచి, పాపినేపాళ్యం నుంచి సూర్యనారాయణ ఈశ్వర్ గుడ్ ఈవినింగ్ అంటే రైట్ ఆన్సర్ పంపించారు. మంగళగిరి ఆత్మకూరు నుంచి ఆదిశేష గారు, మల్లిక్ లలిత రైట్ ఆన్సర్ పంపించారు, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి మనకు పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య శారద, అనంతపురం నుండి అనురాధ గారు, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే కొత్తపేట గుండూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని, లతా సుహాస్ హోస్కోట్ నుంచి వీరందరూ మనకు రైట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి పరశురాములు పద్మగారు రాంగ్ ఆన్సర్ అండి, రామారావు మరియు అపరాజిత పెనుమల నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ మనకి రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు, ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, ఆ తర్వాత తెనాల నుంచి కుమార్ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మనకి ఎస్ దోనాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి పంపించారు, వరలక్ష్మి వ్రత పండుగ శుభాకాంక్షలు అంటూ. నెక్స్ట్ మనకి పంపించిన వారు నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకి రాజు రైట్ ఆన్సర్ పంపించారు. మీ మేడం శుభ సాయంత్రం అంటూ మనకి రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజబోలు, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా నుంచి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మనకు పంపించిన వారు కుంచి రామమూర్తి కుంచిమారిపేట నుంచి, ఆ తర్వాత మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి, నెక్స్ట్ రాజేష్ సత్య, జోష్తా, జన్శ్రీ పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, నెక్స్ట్ పంపించిన వారు ఆలగడ్డ నందింపల్లి నుంచి అంగస్ అని శ్రీనివాసులు గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే ఎస్ ఇందాకడ దానికి రైట్ ఆన్సర్ పంపించారు, హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం, వినయ్ కుమార్, సావిత్, ఫాన్సి, కరీముల్లా, తయ్యబ్ అలా పక్షు. మరి ఇప్పుడు దాని సంగతి ఏంటంటే ఆన్సర్ పంపించేస్తే బాగుంటుంది కదా. నెక్స్ట్ మనకి ఎవరు పంపించారు అంటే సురేంద్రనాథ్ గారు ఒడిశా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు సుబ్బారావు గారు ఫణీంద్ర, కొవ్వూరు నెల్లూరు జిల్లా నుంచి పంపించారు. నెక్స్ట్ మంగళగిరి నుండి దామల్ల చినమస్తానరావు, పెదమస్తానరావు పంపించారు. ఆ తర్వాత ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, గుండకొల్ల నుంచి వగ్వాల సత్యనారాయణ, శ్రీనివాస్ బాబు, రామోజీ రమేష్, తర్వాత వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజి వెంకటాచారి, వరలక్ష్మ కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయివశి, సాయి రిత్విక్, సౌమ్య రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి. వీర కనకారావు వీరభద్రపురం నుంచి రైట్ ఆన్సర్, శ్రీరామారావు అపరాజిత పెన్నమ్మలు నుండి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ పంపించిన వారు పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు, ఇందాక క్వశ్చన్ కూడా మీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత నల్లమ్మ పాపినేపాళ్యం నుంచి పంపించారు, దక్షిణ చిరువోలంక నుంచి ఎస్పి సుబ్రహ్మణ్యం గారు రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా తాళ్ల రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని వీరందరూ సరైన సమాధానం పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే బృందావనం పద్మశ్రీ, శ్యామ్, సాయిరామ్, తనుజ, శ్రీవాస హైదరాబాద్ సైనిక్పురి కాల్ నుంచి. నెక్స్ట్ మనకి పంపించిన వారు కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. తనాలి ఫ్రెండ్స్.

తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు సంజయ్, స్వాతి, భరత్ బెంగళూరు నుంచి, తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి వీరందరూ మనకి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. నెక్స్ట్ మనకి ఎవరు పంపించారు అంటే చివరోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి, వీరందరూ నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. మధుసూదన్ రెడ్డి గారు పాపనీయపాల్యం నుంచి, ఏమంటే ఈ ఫస్ట్ క్వశ్చన్ మా పేరు చదవలేదు అన్నారు, నేను చదివానండి. సో మరి ఒకవేళ చదవలేదు అనుకుంటే కనుక సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ మీరు చెప్పేశారు కదా, ఇప్పుడు చదివాను కదా, ఓకేనండి. నెక్స్ట్ మనకి పంపించిన వారు ఎవరు అంటే, కానే కాదు, గాంధీ మార్కెట్ ఇంకోళ్ళు ఫ్రెండ్స్ రాంగ్ ఆన్సర్ పంపించేసేశారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు, శేషసాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ నెల్లూరు నుంచి క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు. హాకీ మాంత్రికుడు అని ఎవరిని పిలుస్తారు అని అడిగారు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్, శ్యామల, నాగటిపండు, అశోక్ బాబు, శవన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత మనకి ఎస్ అంకయ్య బండారుపల్లి నెల్లూరు జిల్లా నుంచి సరైన సమాధానం అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచి గ్రామం నుండి వేముల పరశురాములు, పద్మ రైట్ ఆన్సర్. మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక, హరికిషన్ జి, చంద్రబాయ్, నరేష్, నాగమణి రైట్ ఆన్సర్. ఆ తర్వాత దైత భిక్షం దైత వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడెం నుంచి అడుగుతున్నారు. నా ఆన్సర్ చదవలేదు అన్నారు గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుబాని గారు. చదివేశానండోయ్, మళ్ళీ చదివాను కదా, ఓకేనండి. ఆ తర్వాత తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. మనకి నెక్స్ట్ రేవతి రాజశేఖర్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత శేష సాయి, రోహన్, సాయి దశ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే, వనపర్తి ఆత్మగూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మొత్తిబాయి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే, దైత భిక్షం దైత వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడెం నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ ఎస్ రైట్ ఆన్సర్ పంపించిన వారు గాంధీ మార్కెట్ ఇంకొల నుంచి హుసేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, సావిచ్ కరీముల్లా, తయ్యూబ్, అల్లా బక్షు రైట్ ఆన్సర్ అండి. మీరు కూడా గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు, వెరీ గుడ్ ఈవినింగ్ అని. ఇంతకీ ఎస్బీఐ కాలనీ అందాల నుంచి విజయ శేఖర్ గారు రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించిన వారు ఎవరు అంటే, సుధాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా నుంచి, ఇంకా ప్రసాద్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు శ్రీదేవి, వినయ్, ఇంకా శైలజ, ప్రవీణ కడప నుంచి పంపించారు. ఆ తర్వాత అంజాన్ దేశిరెడ్డి పల్లి నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు బ్రహ్మయ్య, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి. అందరి పేర్లు చదవాలి కదండో, లేదంటే నాకు నెక్స్ట్ మెసేజ్ వస్తున్నామా, నేను చదవలేదేంటి అని ఏమంటారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే, ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ్, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి రైట్ ఆన్సర్ పంపించారు. హాయ్ నమస్తే అంటున్నారు, నమస్తే అండి. రఘుబీర్ సిక్స్ కూడా బాయ్ రైట్ ఆన్సర్ అండి మీది కూడా. ఆ తర్వాత నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం పంపించారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే, శ్రీనివాసుడు గారు ఆళ్ళగడ్డ నుంచి సరైన సమాధానం పంపించేసేశారు. ఎస్, ఆయన జయత్ బర్త్డేని మనం జాతీయ క్రీడా దినోత్సవంగా కూడా జరుపుకుంటాం, కరెక్ట్ అండి. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే, ఓకే, కడప ఫ్రెండ్స్ పంపించారు. నెక్స్ట్ అభినవ్ అండ్ చెన్నై నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. ఆ తర్వాత పంపించిన వారు కర్నూలు నుంచి బ్రహ్మయ్య, దమ్మజ్ వెంకటాచారి, నల్గొండ జిల్లా చిత్రాల నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి కె పెద్ద నరసింహ, పద్మబాయ్, శ్రీవాణి, జగదీష్, శివరాణి ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించేసేశారు. ఎస్, ఇంతకీ ఆయన ఎవరు అంటే, ఒకరిద్దరు తప్ప అందరూ రైట్ ఆన్సర్ పంపించారు, మేజర్ ధ్యాన్చంద్, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, నెక్స్ట్ మనకి వెళ్ళిపోతున్నాం థర్డ్ క్వశ్చన్లోకి. వెళ్ళే ముందు సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన వారందరికీ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ అని. మూడవ ప్రశ్న ఏంటి అంటే, మనకి శతకాలు ఉన్నాయి కదా, వేమన శతకం, సుమతి శతకం, దాశరథి శతకం, ఇలా అనేక శతకాలు ఉన్నాయి. ఈ శతకాల్లో సాధారణంగా కనిపించే ఒక ప్రత్యేక లక్షణం ఏమిటి, జాగ్రత్తగా వినండి. శతకాల్లో సాధారణంగా కనిపించే ఒక ప్రత్యేక లక్షణం ఉంది, ఆ లక్షణం ఏమిటి, ఆన్సర్ తెలుసు కదా. వెంటనే మా వాట్సాప్ చేయండి 8662488812.
ఈ నెంబర్కి ప్రశ్నే మరొకసారి శతకాల్లో సాధారణంగా కనిపి

ఒక ప్రత్యేక లక్షణం ఏంటి? ఆ ప్రత్యేక లక్షణము చాలా మంది నీతి అని అప్పుడే మెసేజ్ చేస్తున్నారు. నీతి అనేది ఒకటి, దానికన్నా ముఖ్యమైనది ఒకటి ఉందండి. ఓయ్, ఆ ఒకటి కోసం నేను ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటానన్నమాట. ఎస్, మీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. శతకాలంలో సాధారణంగా కనిపించే ప్రత్యేక లక్షణం, ప్రత్యేక అని అడిగాను. సో సరిచూసుకునే ఆన్సర్ పంపించేసేసేయండి. చాలా మంది మనకి ఎలా ఒక ఎడిట్ ఆప్షన్ ఉంది కదా, ఇంకెందుకు కలిసాం. నెక్స్ట్ అయితే కనుక మీకోసం పాట ప్లే చేసేస్తున్నాను. అనురాగ్ కులకండి రమ్య బెహ్రా పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్, ఇష్మా శంకర్ మూవీ నుంచి.

మంచి పాట ఇది వినేశారు కదా. నాకు నేను ఏమని అడిగానో ఒక్కసారి జాగ్రత్తగా వినండి. శతకాల్లో సాధారణంగా కనిపించే ప్రత్యేక లక్షణం ఏమిటి అన్నాను. ఆ లక్షణం మటుకు నాకు కరెక్ట్గా కావాలండి. ఇంకో క్లూ ఇవినా, మూడే మూడు అక్షరాలు. ఎందుకో మరి చాలామంది చాలా చాలా చాలా పెట్టేస్తున్నారు. సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు శ్యామ్ నెల్లూరు గారు, నెల్లూరు నుంచి. శ్యామ్ గారు కరెక్టేనండి. మా మీరు చెప్పిన ఆన్సర్ జనరల్గా వీటన్నిటిని బేస్ చేసుకునే కదా మనకి పద్యాలు అనేది వచ్చింది. మరి ఈ శతక పద్యాల్లో ఒక నీతి అనేది మనకు కనిపిస్తుంది, కాకపోతే మరొక ప్రత్యేక లక్షణం ఉంది. శతకాలన్నిటికీ కలిపి ఆ లక్షణం ఒకటి ఉంది, అదేంటి అని నేను అడుగుతూ ఉన్నాను. ఏమండోయ్ హుస్సేన్ దాదా గారు, ఒకసారి మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక మెసేజ్ పెట్టారు, హాయ్ మేడం అంటూ ఆన్సర్ పెట్టారు. ఆన్సర్ని మటుకు మీరు సరి చేసేసుకోండి, నేనైతే కనుక అదేమీ చెప్పను. నెక్స్ట్ శేషాద్రి గారు నెల్లూరు నుంచి, రైట్ ఆన్సర్ అని ఫస్ట్ మీరు కరెక్ట్గా చెప్పేశారు. ఆ తర్వాత మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తన్వల్లి ఫాతిమా, మీది కూడా సరైన సమాధానం. ఎస్పి సుబ్రహ్మణ్యం గారు దక్షిణ చిరువోలులంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి, కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్గా అండి ఒక కరెక్ట్ ఆన్సర్ వస్తే అదేటో చాలా మంది కరెక్ట్ పెట్టేస్తారు, ఏమిటో మాయా. సరేనండి, నెక్స్ట్ ఎవరు పంపించారు, మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి, రైట్ ఆన్సర్ అండి. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాళ్యం నుంచి, మీది కూడా సరైన సమాధానం. ఆ తర్వాత యావండోయ్ నరేష్, మెస్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ అండ్ ఫ్రెండ్స్ మూసాపేట నుంచి. బిస్పా శతకం అని అన్నారేంటండి, అది ఎక్కడి నుంచి వచ్చింది అది సరి చూసుకోండి. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు వరగంటి బదరి, విశాల, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత సుబ్బారావు గారు, సుబ్బారావు స్వామి, ఫణీంద్ర స్వామి, కోవూరు, నెల్లూరు జిల్లా నుంచి. శతకం అంటేనే వంద కదండి, ఎక్కువగా మీరు చెప్పింది ఉంది చూడండి, ఆట వెలది చందమని. ఇది వేమన శతకంలో ఉంటాయన్నమాట. కానీ నేను అడిగిన ప్రశ్న ఏంటి అంటే ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది, ఆ ప్రత్యేక లక్షణం ఏంటో మీరు నాకు చెప్పేస్తే బాగుంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సరి చూసుకోండి, రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఏం కొండారెడ్డి, సిద్ధపట మండలం కడప జిల్లా నుంచి, సరైన సమాధానం. వైసిహెస్ డేవిడ్ దొనకడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కొత్తపేట గుండు నుంచి షేక్ మెహబూబ్ సుభాని, ఫణిరాజ్, నెల్లూరు నుంచి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు, కడప ఫ్రెండ్స్ వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ. శతకం అంటే ఎన్ని అని అంటే అప్పుడు మీ ఆన్సర్ కరెక్ట్ అవుతుందండి. కానీ నేను అధికారికంగా అడిగింది శతకంలో ఉండేటువంటి ఒక ప్రత్యేక లక్షణం కదా నేను అడిగింది. పైగా క్లూ కూడా ఇచ్చేసాను, మూడే మూడు అక్షరాలు అన్నాను, ఇంకెందుకు ఆలస్యం. నెక్స్ట్ శ్రీకాకుళం నుంచి రామకృష్ణ గారు, మోరల్ అని అన్నారు. ఓకేనండి, అవన్నీ కలిసే ఉంటాయి, కానీ ఒక లక్షణం కదా నాకు కావాల్సింది. దాసరి జెస్సికా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపత్ని నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. చక్రధర్ మహిత శ్రీధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనకుత్తు నుంచి రైట్ ఆన్సర్. కొత్త ముప్పరు ఏలూరు నుంచి. రొంపిజల రాఘవచల్ గారు, అరుణకుమారి, లక్ష్మీరసమ, మోహనకృష్ణ, సరైన సమాధానం. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు గారు, సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మీది సరైన సమాధానం. నెక్స్ట్ కోటేశ్వరరావు గారు అత్తిల్ నుంచి, రాంగ్ ఆన్సర్ అండి. ఆ తర్వాత దోర్నాల బాలరాజు గారు హైదరాబాద్ వనస్థలిపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. అనంతపురం జిల్లా నుంచి అనురాధ గారు, మీది కూడా సరైన సమాధానం. నెక్స్ట్ ఎస్ కరెక్ట్ అండి, రేణుకా గోపరాజు గారు కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించేసేశారు. ఆ తర్వాత పంపించిన వారు కళ్యాణ్ సుబ్రహ్మణ్యం, రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఎస్ కరెక్ట్గా పంపించేసేసారు. ఎంత చక్కగా పంపించారంటే మొత్తం నాకు చక్కటి వివరణ ఇచ్చారు. ఏ పద్యానికి అవాధ్యమే స్వతంత్ర భావాన్ని కలిగి ఉండటం, రసనియమం, భక్తి, నీతి, వైరాగ్యం ఇవన్నీ ఉంటాయి. కానీ అసలు విషయం ముందు చెప్పారు చూడండి, అత్యంత ప్రత్యేకమైన ప్రధానమైనటువంటి నియమం అని, అది కరెక్ట్ అండి. శ్రీనివాసులు గారు ఎక్కడి నుంచి అంటే ఆలగడ్డ నుంచి మనకి రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత మహాలక్ష్మి బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేసారు. నెక్స్ట్ రైట్ ఆన్సర్ పంపించిన వారు భిక్షం వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా నుంచి. ఆ తర్వాత శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించేశారు. నెక్స్ట్ మంగళగిరి నుండి దామల్ల చినమస్తానరావు, పెదమస్తానరావు గారు రైట్ ఆన్సర్ పంపిస్తారు. నమస్తే అండి అంటున్నారు, నమస్తేనండి. నెక్స్ట్ పంపించిన వారు

సంజయ్, స్వాతి, భరత్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. సైనిక్పురి కాలనీ నుంచి ఓకే, దానికి ఒక పేరు ఉంటుంది బట్ దగ్గర దగ్గరకు ఆన్సర్ కరెక్ట్గా చెప్పారు. పద్మశ్రీ శ్యామ్ హైదరాబాద్ నుంచి. ఆ తర్వాత మనకి పంపించిన వారు త్రివేణి, చిన్మయి, ప్రీతం నల్గొండ జిల్లా నుంచి. అవన్నీ ఉంటాయండి, కానీ ఒక ప్రత్యేక నియమం ఉంటుంది, ప్రధానమైన నియమం, అది కూడా చెప్పిస్తే బాగుంటుందేమో కదా. అదే కదా ఈరోజు నేను అడిగినటువంటి థర్డ్ క్వశ్చన్, ఏమంటారు? ఆ తర్వాత పంపించిన వారు సుమతి శతకం. సుమతి శతకం నేనే చెప్పాను కదా, నేను చెప్పిందే క్వశ్చన్గా ఎలా అడుగుతాను అనుకుంటున్నారు. ఇంతకీ మీరెవరు? మద్దుల శ్రీనివాస్, బాబు, సునీత, రాజేష్, సింధు, అజయ్, లీలా కుమార్. ఓకే రండి, సరి చూసుకోండి మీ సమాధానాన్ని, సరేనా? నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మమ జైనుద్దీన్, స్నేహ మను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. తాళూరి శ్రీనివాస చక్రవర్తి గారు, మాధవి, ఎలమంచిరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. మానవ విలువలు, నీతి విలువలు, నైతిక ప్రవర్తనలో ఒక జ్ఞానం ఇలా చెప్తూ ఉన్నారు, కానీ అసలు విషయం అడుగు చెప్పట్లేదు. అక్కడికి మీరు వచ్చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది కదా, ఏమంటారు? తర్వాత శ్రీనివాసరావు గారు, సూర్యతేజ, రాజ మహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా నుంచి. శుభ సాయంత్రం అండి, మీకు కూడా శుభ సాయంత్రం అండి. నెక్స్ట్ పంపించిన వారు కరెక్ట్ ఆన్సర్ రవీందర్ రెడ్డి గారు, సర్వేపల్లి నుంచి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ అండి, మురహరి, యశోద, జానకి, రాజు ఓ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. నిజామాబాద్ జిల్లా తాళ రాంపూర్ నుండి రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని రైట్ ఆన్సర్ పంపించేసేసారు. నెక్స్ట్ రామ్మూర్తి గారు గుంచిమానిపేట నుంచి. కరెక్టేనండి, అసలు విషయం కూడా చెప్పేస్తే బాగుంటుందే కదా. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే, అవునండి కరెక్ట్గా చెప్పారు, నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వషి, సాయి రెత్వేక్. ఆ తర్వాత గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి, మీరు అనుకున్నది కరెక్టేనండి, అదే ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఎక్లవెనగ నుంచి వెంకటేష్, శ్యామల, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే, మీది రాంగ్ ఆన్సర్ అండి. హాయ్ మేడం, ఎలా ఉన్నారంటున్నారు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు జ్యోతి. ఎక్కడి నుంచి పంపించారు? ఓకే రెడ్ జ్యోతి పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆ తర్వాత పాపనేపాళ్యం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కరెక్ట్ అండి, నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కె రవీందర్ రెడ్డి గారు, సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత మనకి కరెక్ట్ అండి, చిలక నారాయణ, అనుసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్గా పంపించారు. సత్యరెడ్డి గారు ఎక్కడి నుంచి పంపించారు అంటే, అనపత్తి నుంచి పంపించారు. పద్యం అన్నారేంటండి? ఓకేనండి, మీరు ఎగ్జామ్లోనే ఉన్నారు కానీ ఈ ఎగ్జామ్లో రాంగ్ ఆన్సర్ పెట్టారనమాట. థర్డ్ క్వశ్చన్ సరి చూసుకోండి. నెక్స్ట్ మనకి రాజన్న, సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి వేముల, పరశురాములు, పద్మ రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత కోటేశ్వరరావు గారు అత్తిల నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు, పంపిస్తూ ఉన్నారు, పాపం రాంగ్ ఆన్సర్ అయిపోతుంది, సరిగ్గా ఆలోచిస్తే వచ్చేస్తుందేమో. తర్వాత విజయశేఖర్, ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ పంపించిన వారు హనుమంతు, ఒంగోలు నుంచి. కాదండి, అవన్నీ ఉంటాయండి కానీ లక్షణం కావాలి నాకు, ఏమంటారు? ఆ తర్వాత నల్లమ్మ, పాపనేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్. శ్యామ్, నెల్లూరు నుంచి ఛందస్సు అన్నారు. ఉంటుందండి, ఛందస్సు కూడా ఉంటుంది కానీ ఆ లక్షణం ఒకటి అడిగాను చూడండి, అది నాకు చెప్పేస్తే బాగుంటుందేమో. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి అనుష రైట్ ఆన్సర్ పంపించేసేసారు. ఆ తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే, ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. తాళూరు శ్రీనివాస చక్రవర్తి గారు, మాధవి, ఎలమంచిరి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పే టైంలో మీరు క్వశ్చన్ అడిగేస్తున్నారా? ఓకే రెండు, ఫోర్త్ క్వశ్చన్ కోసం వెయిట్ చేయండి, సరేనా? సరే మరి ఇక థర్డ్ క్వశ్చన్కి రకరకాలుగా మరి ఆన్సర్ చెప్పారు. శతకాల్లో సాధారణంగా కనిపించేటువంటి ప్రత్యేక లక్షణం మకుటం, ఏమంటారు? ఆ మకుటం వల్లే కదా ఆ శతకానికి అందం వస్తుంది, నిండుతనం వస్తుంది. విశ్వదాభిరామ, వినరవేమ, సుమతి ఇలా రచించినటువంటిది కాళహస్తీశ్వర, ఇలా ప్రతి శతకంలో ఉండేటువంటి ఆ మకుటమే ఆ శతకానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రధానమైనటువంటి నియమం. సరైన సమాధానం మకుటం అని ఇప్పుడే మళ్ళీ పంపించారు రమేష్, రామజీ, సత్యనారాయణ, శ్రీనివాస బాబు, గుండుగోల నుంచి. సరే, మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. నీతి ఉంటుంది, ఎందుకంటే ఒక పద్యం రాసేటప్పుడు ఏ పద్యమైనా అందులో ఒక నీతి ఉంటుంది, సామాజిక విలువలు ఉంటాయి, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి, ఇవన్నీ ఏది రాసినా ఉంటుంది, కానీ మొకటం ఉంటేనే అది శతకంలో ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. మరొకసారి మొకటం అని పంపించిన వారందరికీ అభినందనలు తెలియజేస్తూ ఫోర్త్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదామా? సరే మరి ఇప్పుడే ట్యూన్ చేసిన వారందరూ జాగ్రత్తగా వినండి, ఫోర్త్ క్వశ్చన్ ఏంటి అంటే కనుక ఇది కూడా గేమ్స్కి సంబంధించిన ప్రశ్న, ఇందాక అడిగాను కదా మేజర్ ధ్యాన్ చంద్కి సంబంధించి, ఇది మరొక దానికి సంబంధించింది.
గ్రాండ్ మాస్టర్ బిరుదు ఏ క్రీడకు సంబంధించినది? గ్రాండ్ మాస్టర్ బిరుదు ఏ క్రీడకు సంబంధించింది? సో ఇందుకు ఆలస్యం 8662488812 ఈ నెంబర్కి అయితే కనుక మీరందరూ ఆన్సర్ పంపించేసేసేయండి క్వశ్చన్ మరొకసారి, ఎందుకంటే నాకు వెంటనే మెసేజ్ వస్తుంది మేడం క్వశ్చన్ ప్లీజ్ అని. వానందరి కోసం చెప్పేస్తున్నాను, గ్రాండ్ మాస్టర్ బిరుదు ఏ క్రీడకు సంబంధించింది? ఆన్సర్ తెలిస్తే కనుక వెంటనే నాకు మెసేజ్ చేసేయండి. సో నేను ముందే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మీరు అందరూ రైట్ ఆన్సర్ పంపిస్తాను అనుకుంటూ. చంద్రబోస్ లిరిక్స్ లో కేకే సునీతి చౌహాన్ పాడిన ధూమ్ ధుమారే సాంగ్, ధూమ్ ధామ్ గా మీరు ఎంజాయ్ చేస్తూ ఈ పాటను వినండి. ఆన్సర్ మటుకు నాకు పంపించేస్తూ ఉండండి. Hey, I said everybody groove it like this.

ఫుల్ మస్తీ సాంగ్ అయితే మీకోసం నేను ప్లే చేసేసాను కదా, అంతకంటే సూపర్ గా మీరు కూడా ఆన్సర్స్ నాకు మెసేజ్ చేసేసారు. నేను అడిగినటువంటి ఫోర్త్ క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, గ్రాండ్ మాస్టర్ బిరుదు ఏ క్రీడకు సంబంధించింది? శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపి చేసేసారు. ఆ తర్వాత పంపించిన వారు ఎవరు అంటే, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, మార్కాపురం శివాజీ నగర్ నుంచి, మసన్వలి ఫాతిమా రైట్ ఆన్సర్ అండి, సుదర్శనం శ్రీ కుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి మనకు రైట్ ఆన్సర్ పంపించేసారు. ఆ తర్వాత హనుమంతు ఒంగోలు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఇంకా విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నుంచి, నంజాల నుంచి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. మిడతల రామమూర్తి గారు ఉరవకొండ నుంచి సరైన సమాధానం. ఎం కొండారెడ్డి సిద్ధపట్ట మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి. ఏమండవు అసలు యాక్చువల్గా మీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారని నేను ఇక్కడికి వచ్చేసేస్తే మీరు ఒక ఆన్సర్ చెప్తా చూడండి, అయ్యో అనిపిస్తూ ఉంటుందని. నరేష్, విజయ్ అండ్ ఫ్రెండ్స్ ఒకసారి సర్చ్ చేసుకుంటారు కదా మీ సమాధానాన్ని. నెక్స్ట్ మేడం శుభ సాయంత్రం అంటూ రైట్ ఆన్సర్ పంపించిన వారు సత్యనారాయణ, శిరీష, గీతిక, భిరామ్, ఒమ్మూరు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా నుంచి. మొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనకొత్తు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. విశాల నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ తిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుండి, అనంతపురం నుండి అనురాధ, మహేంద్ర తెనాలి నుంచి, శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి, ఆ తర్వాత మనకి కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభానీ గారు, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, మల్లిక్ లలిత సత్తుపల్లి నుంచి, చిలుక నారాయణ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి. తర్వాత మనకి పంపించిన వారు ఎవరు అంటే, దేవాంశిక రిషిధర్ స్వీటీ పంపించారు, రైట్ ఆన్సర్ పంపించేసారు. నెక్స్ట్ డేవిడ్ దొనకొండ నుంచి, ఆ తర్వాత దొండిపట్ల కోటేశ్వరరావు గారు అత్తిలి నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాళ్యం నుంచి, నెక్స్ట్ కుంచివాణిపేట నుంచి మనకి పంపించిన వారు కుంచి రామ్మూర్తి గారు, రేణుకా గోపరాజు కడప నుంచి, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి, సైనిక్పురి కాలనీ నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్, పావని చిరంజీవి, సాయిరాం తనుజ, శశాంక్ అచ్యుత శ్రీవత్స, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దినేష్ గారు ప్రకాశం జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, రైట్ ఆన్సర్ పంపించేయండి. ఓకే, సూర్యనారాయణ ఈశ్వరం పాపినేపాళ్యం నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత ఆళ్ళగడ్డ నుంచి మనకి పంపించిన వారు ఎవరు అంటే, శ్రీనివాసులు గారు. ఎస్ అవునండి, కరెక్ట్ ఆన్సర్ పంపించేసేసారు. ఇందులో 2500 ఎలో రేటింగ్స్ సాధించాలి, అలాగే జిఎం నామ్స్ కూడా 3 పూర్తి చేయాలి. రైట్ ఆన్సర్ అండి మీది. నెక్స్ట్ ఆర్ఎస్సీ నరసింహరాజు ఇంజనీర పశ్చిమ గోదావరి జిల్లా నుంచి సరైన సమాధానం. జ్యోతి అంజలి వీరు ముఠవర్తి నుంచి పంపించేసేసారు, రైట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రరెడ్డి గారు సర్వేపల్లి నుంచి సరైన సమాధానం అండి. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహ జైనుద్దీన్, సేహబాను జైనుద్దీన్ సరైన సమాధానం. దోర్నాల బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. రాజన్న సిరిసిల్ల జిల్లా చీలమంచ గ్రామం నుండి, వేముల పరశురాములు పద్మ. ఆ తర్వాత నల్గొండ జిల్లా చంద్రంపేట మండలం చిత్రాల గ్రామం నుంచి వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయివాషి, సాయి దిత్వేక్ సరైన సమాధానం. లతా సుహాస్ హోస్కోడ్ నుంచి రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ కె సురేంద్రనాథ్ ఒడిశా నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతి నుంచి బ్రహ్మయ్య, శారద, కడప నుంచి మనకు పంపించారు వినయ్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ, గీత, సంగీత సరైన సమాధానం అండి. ఆ తర్వాత పంపించిన వారు వెంకట సత్యనారాయణ, ఎక్కడి నుంచి అంటే వీర్లపాడు మండలం ఎన్టీఆర్ నగర్ నుంచి, ఎన్టీఆర్ జిల్లా నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా ఎక్కలమే నగర్ నుంచి వెంకటేష్, శ్యామల, యోనా సాగర్ పండు, అశోక్ బాబు, సోమన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య రైట్ ఆన్సర్ పంపించారు. పెడిన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. అవునా అండి, ఓకేనండి, మొత్తానికి ఆన్సర్ కరెక్ట్గా చెప్పేశారుగా. నెక్స్ట్ సంజయ్, స్వాతి, భరత్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా తాళరాంపూర్ నుండి

రాజేంద్ర ప్రసాద్, సాయి కిరణ్, వైష్ణవి, సాయి చరణ్, సాయి కుమార్, ఆమని రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత తాళు శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమన్సిరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుండి పంపించిన వారు డేనియల్, అనుష, ఎలీషా, దినేష్ రైట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున జిల్లా లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి సరైన సమాధానం. ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించేసేశారు గడ్డం అంకయ్య బండారిపల్లి నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత మనకి గుండుగోల నుంచి కొనకళ రమేష్, రామోజీ శ్రీనివాసబాబు, శివనాగేశ్వరరావు, సురేష్ రైట్ ఆన్సర్ అండి. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెస్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యాదవ్జీ, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీవర్మ, లడ్డుబాబా వీరందరూ పంపించారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సరైన సమాధానాన్ని. తర్వాత మనకి పంపించిన వారు ఓకేనండి, విశాల గారు నెల్లూరు నుంచి. నెక్స్ట్ సత్యరెడ్డి గారు అనపత్తి నుంచి, ఏమండి మీ మెసేజ్ ఇప్పుడే కనబడిందండి, నేను మీ మెసేజ్ చూసి కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి ఇప్పుడు చదివేశాను, ఓకేనా. నెక్స్ట్ పంపించిన వారు ఎవరు అంటే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, చేప్రోలు రవి, సుధాకర్ రెడ్డి, ప్రసాద్, ఇంకా పంపించిన వారు వీళ్ళందరూ పంపించారనమాట. అదండి మొత్తానికి ఇప్పుడే మనకి ఎవరో పంపించేసేసారు, చిన్న చిన్న కుంట, చింతకుంట నుంచి, మహబూబ్ నగర్ నుంచి. రాజేష్, శ్రీవల్లి, భాగ్యపై, కుమార్ రైట్ ఆన్సర్ పంపించేసేసారు. మొత్తానికి అదండి సంగతి, నేను అడిగినటువంటి లాస్ట్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ పంపించిన వారందరికీ అభినందనలు. చెస్ చదరంగం, ఇందులో మరి గ్రాండ్ మాస్టర్ బిరుదును ఇవ్వడం జరుగుతుంది. చెస్ చదరంగం సమాధానం పంపించిన వారందరికీ మరొకసారి కంగ్రాచ్యులేషన్స్ అండి. రేవతి రాజశేఖర్ వడియంపాలెం వేదాయపాల్యం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు నెల్లూరు నుంచి. అదండి మొత్తానికి ఈరోజు 4 ప్రశ్నలు పూర్తయిపోయాయి. ఇవలేలో చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు, వారందరికీ మరొకసారి కంగ్రాచ్యులేషన్స్, అభినందనలు తెలియజేస్తూ ఈనాటి ఇవలేలో లాస్ట్ సాంగ్ ప్లే చేసేస్తున్నాను. ఒక్కడు మూవీ నుంచి వినండి. హరిహరన్ శ్రేయ ఘోషల్ పాడిన సిరివెన్నెల సాహిత్యం, మణి సినిమా సంగీతం.

0: యువలేయ మీరింతవరకు విన్నారు
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం 102.7 మెగాహెచ్ పై మా ప్రసారాలు వింటూ ఉన్నారు. సమయం 5 గంటలు. ముందుగా ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు వింటారు. 5:05 వనితా వాణి కార్యక్రమంలో మహిళలు ఆరోగ్యం చిట్కాలు గురించి వింటారు. 5:30 యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక స్థానిక జిల్లా సమాచారం వింటారు. అనంతరం సముద్ర తీర కథలు శీర్షికన కొత్త పడవ అనే కథ వింటారు. సమర్పణ మంజుల పాలేటి, రచన శ్రీపొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా పెసర సాగు మెళకువల గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. 7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి. 8:45 సమాచార సంధ్య. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:15 ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు వింటారు.

11 గంటలకు హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు ఈరోజు సాయంత్రం ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఇప్పుడు విందాం రేపటి ప్రసారాలు. రేపు ఉదయం 5:55 చరిత్ర పుటల్లో ఈరోజు విశేషాలు వింటారు. 6 గంటలకు దేశభక్తి గేమ్ వింటారు. 6:10 అర్చన భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం మరియు భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి సుధాలో కేకేఎస్ రాజ్యలక్ష్మి గారి సూక్తులు వింటారు. 6:35 పొలం కబుర్లు వింటారు. 7:15 శుభోదయం సింహపురి కార్యక్రమంలో ముందుగా సింహపురి సమాచారం, అనంతరం స్వరార్చన, అనంతరం లలిత గీతాలు వింటారు. 7:30 మీ ఉత్తరాలు కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల అభిప్రాయాలు వింటారు. 8:35 మనోరంజని కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:00 హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:30 వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 10:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. రేపు సాయంత్రం 5:05 వనితా వాణి కార్యక్రమంలో హలో అభిరుచి ప్రత్యక్ష ఫోన్ ద్వారా మహిళా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 5:30 యువతరంగం కార్యక్రమంలో ముందుగా విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం యువత స్వయం ఉపాధి మరియు సంక్షేమ పథకాల గురించి వింటారు. 6:30 గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, స్థానిక జిల్లా సమాచారం, అనంతరం డాక్టర్ గారి సలహాలు వింటారు. 7:00 అలనాటి మధుర గీతం వింటారు. 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 7:45 చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:00 హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. 9:15 ఆకాశవాణి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. మీరింతవరకు ఈరోజు సాయంత్రం రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 5:05. ఇప్పుడు వనితా వాణి కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి వనిత వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు వింటారు. వినే ముందుగా ప్రకటనలు విందాం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు. మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి. మీరు అనుకున్న

0: లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్. మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: ఇప్పుడు విందాం వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. ప్రస్తుతం జీవనశైలి మార్పుల కారణంగా దీర్ఘకాలిక వ్యాధులు పెరుగుతున్నాయి. ఈ హడావుడి జీవితంలో ఈ లైఫ్ స్టైల్ కారణంగా బీపీ, షుగర్, గుండె వ్యాధులు వీటి రిస్క్ ఎక్కువగా పెరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముఖ్యంగా మహిళలు వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యంపై ఎక్కువగా కేర్ తీసుకోవాలి. హెల్తీ డైట్, సరైన నిద్ర, వ్యాయామం వంటివి అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఇంకా 30 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలు 5 అలవాట్లు పాటిస్తే అనారోగ్యాల బారి నుంచి తగ్గించుకోవచ్చు, సంపూర్ణ ఆరోగ్యం కూడా సొంతమవ్వచ్చు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన ఆ 5 అలవాట్లు ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం, గాడ్ ఫాదర్, ఈ చిత్రం నుంచి.

మీరు వింటూ ఉన్నారు వనితా వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు. మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి చేసుకోవాల్సిన 5 అలవాట్లలో 1 వ్యాయామం. ప్రతి ఒక్కరూ శారీరక శ్రమ చేయాలి. ముఖ్యంగా ఉద్యోగం చేసే మహిళలు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోతూ ఉంటారు. ఇటువంటి వారు రెగ్యులర్గా అంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలి. కనీసం వాకింగ్ అయినా చేయడం మంచిది. అరగంట నుంచి గంట సేపు చేస్తే ఇంకా మంచిది. దీంతో ఫిజికల్గా మెంటల్గా స్టెబిలిటీ వస్తుంది. ప్రతిరోజు వ్యాయామం చేస్తే బరువు కూడా నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా ఊబకాయం, డయాబెటీస్ వంటివి రాకుండా ఉంటాయి. ఇంకా ఎముకలు, కండరాలు బలోపేతం కూడా అవుతాయి. అంతేకాకుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని విషయాలు తెలుసుకున్న ముందుగా ఒక పాటను విందాం. విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ చిత్రం నుంచి.

0: మీరు వింటున్నారు వనితా వాణి కార్యక్రమంలో. మహిళల కోసం ఆరోగ్య చిట్కాలు, మహిళల కోసం మరికొన్ని చిట్కాలు తెలుసుకునే ముందుగా ప్రకటనలు విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: మహిళలు 30 ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యంగా ఉండాలి అంటే 5 అలవాట్లు చేసుకోవాలి అని వాటి గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. చేసుకోవాల్సిన అలవాట్లలో మొదటిది వ్యాయామం. ఇప్పుడు 2వది పోషకాహారం. మహిళలు ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని రకాల పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. పోషకాలు అంటే ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, ఇంకా గుడ్ ఫ్యాట్స్, ఇవన్నీ ఉండే ఆహార పదార్థాలను ప్రతిరోజు ఆహారంలో చేర్చుకోవాలి. బాదం, పిస్తా, జీడిపప్పు, వాల్నట్స్, ఎండు ద్రాక్ష, నట్స్, ఇంకా డైరీ ఉత్పత్తులు, తాజా కూరగాయలు, సీజనల్ పండ్లు ఇవన్నీ తినాలి. ఇంకా జంక్ ఫుడ్స్కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇంట్లో వండుకున్న ఆహారం తినడమే చాలా ఉత్తమం. మహిళల ఆరోగ్యం కోసం మరికొన్ని తెలుసుకునే ముందుగా ఒక పాటను విందాం. హరిహర వీరమళ్ళు ఈ చిత్రం నుంచి.

0: వనితావాణి కార్యక్రమంలో మరికొన్ని ఆరోగ్య చిట్కాలు మహిళల కోసం తెలుసుకునే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: 30 ఏళ్ళు దాటిన తర్వాత మహిళలు ఆరోగ్యంగా ఉండటానికి ఒక 5 అలవాట్లు చేసుకోవాలి అని చెప్తున్నాను కదా. ఫస్ట్ది వ్యాయామం చేయాలి ప్రతిరోజు, ఇంకా ప్రతిరోజు పోషకాహారం తీసుకుంటూ ఉండాలి. ఇంకా 3వది షుగర్ కంటెంట్ ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. దీనివల్ల కొల్లాజెన్ దెబ్బతిని స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇంకా షుగర్ కంటెంట్ కారణంగా చర్మం సాగే గుణాన్ని కూడా కోల్పోతుంది. చర్మంలో ప్రోటీన్ శాతం కూడా పడిపోతుంది. ఇంకా యాడెడ్ షుగర్స్ అంటే కృత్రిమ చక్కెరలు ఉండే ఆహారాల్లో వీటి వల్ల బరువు పెరగడంతో పాటు డయాబెటీస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే షుగర్ కంటెంట్ ఉండే ఆహార పదార్థాలు చాలా తక్కువగా తీసుకోవాలి. ఇంకా 4వది ప్రశాంతంగా నిద్రపోవాలి. మహిళలు యాక్టివ్గా ఉండాలంటే నిద్ర చాలా ముఖ్యం. నిద్ర సరిగ్గా లేకపోతే శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా యాక్టివ్గా ఉండలేరు. కాబట్టి రోజులో కనీసం 6 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా మంచిది. మంచి నిద్ర శరీరానికి ఫ్రెష్ ఫీలింగ్ కలిగిస్తుంది. దీంతో శరీరం మరియు మైండ్ కూడా యాక్టివ్గా చాలా యాక్టివ్గా పనిచేస్తాయి. ఇంకా 5వది రెగ్యులర్ చెకప్స్. వయసు పెరిగే కొద్దీ శరీరం పనితీరు మందగించి రోగ నిరోధక శక్తి కూడా తగ్గుతూ ఉంటుంది. దీంతో వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మహిళలు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. రెగ్యులర్గా కొన్ని మెడికల్ టెస్టులు చేయించుకుంటూ ఉంటే చాలా మంచిది. ఊబకాయం, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ వంటి వ్యాధుల బారిన పడకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకునేదానికి అవకాశం ఉంటుంది. వనితావాణి కార్యక్రమంలో చివరిగా చెన్నై లవ్ స్టోరీ ఈ చిత్రం నుంచి పాటను విందాం.

ఇంతవరకు వనిత వాణి కార్యక్రమంలో మహిళల కోసం ఆరోగ్య చిట్కాలతో పాటు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు యువతరంగం జీకే స్పెషల్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం యువతరంగం కార్యక్రమానికి స్వాగతం. నేటి యువతరంగం కార్యక్రమంలో జీకే ప్రశ్నలు, వాటి సమాధానాలతో పాటు సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో మొదటి ప్రశ్న వినే ముందుగా ప్రకటన.
1: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలని

0: తెలుసుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐ NET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: యువతరంగం కార్యక్రమంలో మొట్టమొదటి జీకే ప్రశ్న. కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? ప్రశ్న మరొక్కసారి. కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం? ఈ ప్రశ్నకు శ్రోతలకు కనుక సమాధానం తెలిసినట్లయితే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాధానాలని పంపవచ్చు. ఫోన్ నెంబర్ మరొక్కసారి 7901084415. ఆన్సర్స్ వచ్చేలోపు ఇప్పుడైతే లిటిల్ హార్ట్స్ ఈ చిత్రం నుంచి పాటను వింటారు. పాడినవారు సంజిత్ హెగ్డే.

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు గణపవరపు, మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఉప్పలూరు గ్రామం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ వేదయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. వరగంటి, బదిరి, విశాల వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని, లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరు రైట్ ఆన్సర్ పంపించారు. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. సలీం అలీ కడప నుంచి. వినయ్ కుమార్, శ్రీదేవి, శైలజ, ప్రవీణ్, కళ్యాణ్, సుబ్రహ్మణ్యం కడప నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. మూసాపేట గ్రామం, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం నుంచి అనూష రైట్ ఆన్సర్ పంపించారు. పూజారి ధనంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్, పెద్దమ్మ గుడి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా నార్కట్పల్లి మండలం, నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ పంపించారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్. జయలక్ష్మి బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్, సుగుణాబాయి, రాధామున్న ఏలూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి మధుసూదన్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపురం జిల్లా నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, జయశోద, జానకిరాజు రైట్ ఆన్సర్ పంపించారు. గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ, పద్మాబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యువతరంగం జీకే ప్రశ్నల కార్యక్రమంలో అడిగిన ప్రశ్న, కూచిపూడి ఏ రాష్ట్రానికి చెందిన శాస్త్రీయ నృత్యం అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం, కూచిపూడి నృత్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యం. కూచిపూడి ఇది కృష్ణా జిల్లా మవ్వ మండలానికి చెందిన కూచిపూడి గ్రామంలో పుట్టింది. ఈ నృత్య రూపానికి ఆ గ్రామం పేరు మీదుగానే కూచిపూడి అని పిలుస్తూ ఉన్నాం. ఇందులో అభినయం, నాట్యం, నృత్యం ఉంటాయి. పీట మీద నిలబడి చేసే తరంగం ఈ నృత్య శైలిలో చాలా ప్రత్యేకమైనది. యువతరంగం జీకే కార్యక్రమంలో రెండవ ప్రశ్న వినే ముందుగా ప్రకటన విందాం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా. మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
4: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
3: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
4: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
3: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: యువతరంగం జీకే స్పెషల్లో రెండవ ప్రశ్న, మనిషి మెదడులో ఎంత శాతం నీరు ఉంటుంది? ప్రశ్న మరొక్కసారి, మనిషి మెదడులో ఎంత శాతం నీరు ఉంటుంది? ఈ ప్రశ్నకు ఆన్సర్స్ తెలిసినట్లయితే 7901084415 ఈ నెంబర్కు వాట్సాప్ ద్వారా సమాధానాలను పంపవచ్చు. మరొక జీకే ప్రశ్న వినే ముందుగా యూత్ ఈ చిత్రం నుంచి పాటను వింటారు. ఈ పాట పాడినవారు కెన్ కరుణాస్.

యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానాలు పంపించారు. ముందుగా పంపించారు వరగంటి బదిరి విశాల కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ వేదేపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. భూమిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. గణపవరపు మల్లేశ్వరరావు ఉప్పులూరు గ్రామం కంగిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నిపాలెం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత రైట్ ఆన్సర్ పంపించారు. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుంచి పున్న వెంకటేశం రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మంచిర్యాల నుంచి చంద్రమొగిలి పద్మారాణి రైట్ ఆన్సర్. ఇంకా డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ముసాపేట గ్రామం మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం నుంచి ఉదయగిరి నుంచి అనూష డానియల్ కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. ఎఫ్ఎంఎస్ సర్దార్ రైట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బాచుపల్లి నుంచి రామారావు లక్ష్మి కరెక్ట్ ఆన్సర్. ఇంకా పూజారి ధనుంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఊటుకూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ వీరు కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సియాశ్రీ ఫనీ సత్యశ్రీ యూకే నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు.

కార్యక్రమంలో అడిగిన రెండవ ప్రశ్న, మనిషి మెదడులో ఎంత శాతం నీరు ఉంటుంది అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం, మానవ మెదడులో దాదాపు 73% నుంచి 80% వరకు నీరు ఉంటుంది. మెదడు సరిగ్గా పనిచేయడానికి హైడ్రేషన్ చాలా ముఖ్యం. శరీరంలో నీటి శాతం 2% కంటే తగ్గితే డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దీంతోపాటు జ్ఞాపక శక్తి అలాగే ఆలోచన శక్తి తగ్గిపోతాయి. యువతరంగం జీకే స్పెషల్లో 3వ ప్రశ్న, రక్తం యొక్క పిహెచ్ విలువ ఎంత? ప్రశ్న మరొక్కసారి, రక్తం యొక్క పిహెచ్ విలువ ఎంత? కార్యక్రమంలో సమాధానాలు వచ్చేలోపు ఎప్పుడైతే బింబిసారా ఈ చిత్రం నుంచి పాటను వింటారు. పాడినవారు హైమత్ సత్యయామిని యాదగిరి.

0: యువతరంగం జీకే స్పెషల్లో ఇందాక అడిగిన ప్రశ్నకు సమాధానాలు పంపించారు. వరగంటి బదిరి విశాల కరెక్ట్ ఆన్సర్. గణపవరపు మల్లేశ్వరరావు ఉప్పలూరు గ్రామం కంకిపాడు మండలం కృష్ణా జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఫణిరాజ్ వేదాయపాలెం నుంచి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనుగుర్తి నుంచి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. జయలక్ష్మి బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు వీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఎఫ్ఎంఎస్ సర్దార్ రాంగ్ ఆన్సర్ అండి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నా వెంకటేశం కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వడియంపేట అనంతపురం జిల్లా నుంచి నాగార్జున లక్ష్మి కరెక్ట్ ఆన్సర్. రఘుబీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. డి గోవర్ధన్ రావు ఇంద్రాబాయి ఆత్మకూరు మండలం వనపర్తి జిల్లా దేవరపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు.
1: యువత రంగంలో అడిగిన మూడవ ప్రశ్న, మానవ రక్తం యొక్క పిహెచ్ విలువ ఎంత అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం, మానవ రక్తం యొక్క పిహెచ్ విలువ 7.4గా ఉంటుంది. ఈ లిమిట్ మారితే అనారోగ్య సమస్యలు వస్తాయి. మానవ రక్తం యొక్క పిహెచ్ విలువ 7.35 కంటే తగ్గితే అది అసిడోసిస్ అని పిలుస్తారు. 7.45 కంటే పెరిగితే ఆల్కలోసిస్ అని పిలుస్తాం. యువతరంగం జీకే స్పెషల్లో మరొక జీకే ప్రశ్న వినే ముందుగా ప్రకటన.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: యువతరంగం జీకే స్పెషల్లో చివరి జీకే ప్రశ్న, నవ్వించే వాయువు ఏది? ప్రశ్న మరొక్కసారి, నవ్వించే వాయువు లాఫింగ్ గ్యాస్ అని దేనిని పిలుస్తాం? కార్యక్రమంలో సమాధానాలు వచ్చేలోపుగా, జాబిలమ్మ నీకు అంత కోపమా ఈ చిత్రం నుంచి రాంబాబు పాడిన పాట విందాం.

0: యువత రంగం జీకే స్పెషల్లో అడిగిన మూడవ చివరి ప్రశ్న, నవ్వించే వాయువు లేదా లాఫింగ్ గ్యాస్ అని దేనిని పిలుస్తారు అని అడిగాను. ఈ ప్రశ్నకు సరైన సమాధానం నైట్రస్ ఆక్సైడ్.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

0: है कि संशोधित व्यवस्था के तहत प्रत्यक्ष विदेशी निवेश एफडीआई के 29 प्रस्तावों के बारे में सूचना मिली है। इनमें 4,800 करोड़ रुपए से अधिक के निवेश प्रस्ताव शामिल हैं। इनमें सूचना प्रौद्योगिकी, एआई, सूचना और संचार, विनिर्माण, औषधि डेटा सेंटर और परिवहन सेवाओं सहित कई क्षेत्र शामिल हैं। भारत आंध्र प्रदेश के विशाखापट्टनम में ब्रिक्स युवा मंत्रियों और ब्रिक्स खेल मंत्रियों की बैठकों की मेजबानी करेगा। ब्रिक्स युवा मंत्रियों की बैठक कल जबकि ब्रिक्स खेल मंत्रियों की बैठक 23 अगस्त को होगी। इन बैठकों की अध्यक्षता युवा कार्यक्रम और खेल मंत्री डॉ. मनसुख मांडविया करेंगे। विज्ञान और प्रौद्योगिकी राज्य मंत्री जितेंद्र सिंह ने कहा है कि भारत के पास स्वास्थ्य सेवा को उन्नत बनाने का अनूठा अवसर है। साथ ही ये सुनिश्चित करना भी जरूरी है कि तकनीकी उपलब्धियां सुलभ, सस्ती और उच्च गुणवत्ता वाली हों। डॉक्टर सिंह ने कहा कि भारत का चिकित्सा प्रौद्योगिकी क्षेत्र वर्तमान में लगभग 12 अरब अमरीकी डॉलर का है। स्वास्थ्य और परिवार कल्याण मंत्री जेपी नड्डा ने आज देश में H1N1 इन्फ्लुएंजा की मौजूदा स्थिति और तैयारियों की समीक्षा की। बैठक के दौरान श्री नड्डा ने निरंतर सतर्कता, निगरानी और सक्रिय तैयारियों की आवश्यकता पर जोर दिया। उन्होंने इन्फ्लुएंजा के मामलों पर करीबी नजर रखने के भी निर्देश दिए। केंद्रीय मंत्री और भाजपा के वरिष्ठ नेता जगत प्रकाश नड्डा ने आज नई दिल्ली के संसद मार्ग पुलिस स्टेशन के बाहर धरने पर बैठे कांग्रेस नेता और लोकसभा में विपक्ष के नेता राहुल गांधी पर निशाना साधा। श्री नड्डा ने कहा कि ये विरोध न तो छात्रों के हित में है और न ही न्याय के लिए। FIH हॉकी विश्व कप के दूसरे चरण में आज अम्स्टरडैम में भारतीय महिला टीम का मुकाबला मेजबान नीदरलैंड से होगा। मैच भारतीय समय अनुसार रात 9:30 बजे से खेला जाएगा। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय अभिषेक मुखोपाध्याय। Prime Minister Narendra Modi today interacted with chief executive officers, CEOs and founders of 20 space startups in New Delhi. The Prime Minister called for wider applications of space technology to improve lives of people. Mr. Modi noted that the country's space sector can become a magnet for global talent, companies and investment, and suggested creating an ecosystem and an environment where, when the world thinks of space, it looks towards India. Emphasizing greater collaboration between space industry and other social development sectors, the Prime Minister encouraged greater collaboration with Atal Tinkering Labs to nurture curiosity and interest among young minds for space. Government today reiterated that the welfare and security of Indian seafarers community is of high priority for India. Briefing the media in New Delhi, spokesperson of the Minister of External Affairs, Randhir Jaiswal, said that India continues to closely follow developments in West Asia. Talking about an incident involving two foreign flagged vessels, Mr. Jaiswal said all 22 seafarers are safe and the government is in touch with the relevant officials regarding this matter to ensure their safety and well-being. On the visit of MEA Secretary Sri Priya Ranganathan to Palestine, the MEA spokesperson said that the secretary handed over consignment of life-saving medicines to the Palestinian government for the people of Palestine for their health needs. Union Minister of Electronics and Information Technology Ashwani Vaishnav today launched the Mobile Phone Manufacturing Scheme MPMS. Union Cabinet had approved the scheme last month with a budgetary outlay of 62,500 crore rupees. The scheme tenure will be of 5 years from 2026-27 to 2030-31. The MPMS has two target segments, including incentivizing mobile phone manufacturing and supporting Indian mobile phone brands. The government has said that a total of 29 foreign direct investments, FDI, have been reported under the revised framework till yesterday, involving proposed FDI of more than 4,800 crore rupees. These investments span a range of sectors, including infotech, AI, information and communication, manufacturing and pharmaceuticals, among others. The Minister of Commerce and Industry said that the 29 investments have been reported by investors based in Mauritius, US, South Korea, Japan, Singapore, Luxembourg and the Cayman Islands. Union Home Minister Amit Shah inaugurated and laid the foundation stones for several projects worth around 189 crore rupees at the headquarters of the Sashastra Seema Bal SSP in Siliguri, West Bengal today. Mr. Shah stated that since the BJP government came to power the center, the welfare of personnel responsible for border security has been given utmost priority. He highlighted that the SSB is performing the challenging task of guarding open borders with countries like Nepal and Bhutan, calling it one of the toughest duties. Mr. Shah also inaugurated an exhibition on Bharatiya Nyay Sahita in Siliguri. Health and Family Welfare Minister J.P. Nadda today reviewed the prevailing situation and preparedness for H1N1 influenza in the country with particular focus on the national capital. The ministry informed that Mr. Nadda emphasized the need for continued vigilance, robust surveillance and proactive preparedness with close monitoring of influenza trends. The government has assured that adequate sugar stocks are available in the country to meet domestic demand despite lower than estimated production. In view of the recent price rise in sugar, the government has taken a series of measures to ensure sufficient sugar availability and maintain stable prices for consumers. The Minister of Consumer Affairs, Food and Public Distribution said that it is closely monitoring the situation. Legendary Uriya playback singer Pranab Patnaik, whose distinctive voice captivated generations of music lovers, passed away at the age of 88 in Bhubaneswar today. With a career spanning over 5 decades, Patnaik sang more than 200 films and collaborated with several celebrated national-level singers. He was a 7-time Odisha State Film Award winner and a recipient of the prestigious Jaydev Puruskar. In the BWF Badminton World Championships, India's Trisha Jolly and Gayatri Gopichand have stormed into the women's double semi-finals and assured the country of a coveted medal at the prestigious championship. In hockey, the Indian women's team will take on the Netherlands in the opening match of the second pool phase of the FIH World Cup in Amsterdam, the Netherlands today. And that is the end of this news bulletin.
2: Akashwani Samachar Seva Prabhu. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: విశాఖలో బ్రిక్స్ సదస్సుకు హాజరవుతున్న విదేశీ ప్రతినిధులకు భోగాపురం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భక్తుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్లలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు: విశాఖపట్నంలో ఈ నెల 22-23 తేదీలలో నిర్వహించనున్న బ్రిక్స్ సదస్సుకు వివిధ దేశాల నుంచి హాజరవుతున్న ప్రతినిధులకు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈరోజు ఘన స్వాగతం లభించింది. విజయనగరం జిల్లా అధికారులు విదేశీ అతిథులకు స్వాగతం పలికారు. బ్రిక్స్ సదస్సుకు రష్యా, దక్షిణాఫ్రికా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారు. రష్యా తరపున క్రీడల శాఖ ఉప మంత్రి అలెక్సీ మొరోజోవ్, చైనా తరపున క్రీడల అసాధారణ పరిపాలన సంస్థ ఉప మంత్రి కుయిజియాన్, దక్షిణాఫ్రికా తరపున క్రీడలు, కళలు, సాంస్కృతిక శాఖ ఉప మంత్రి పీస్ మాభే, ఈజిప్ట్ తరపున కౌన్సిలర్ మహ్మద్ కాటర్, ఇండోనేషియా ప్రతినిధి బృందానికి కాన్సుల్ జనరల్ ఎడి వార్డోయో ఈ సదస్సుకు హాజరయ్యే వారిలో ఉన్నారు. అలాగే ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియా, బ్రెజిల్ దేశాల నుంచి కూడా ప్రతినిధులు హాజరవుతున్నారు. భారతదేశం తరపున కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సహాయ మంత్రి రక్షా నిఖిల్ కట్సే పాల్గొంటున్నారని అధికార వర్గాలు తెలిపాయి. భక్తుల సౌకర్యమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్టంలోని వివిధ ప్రధాన ఆలయాలలో భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులను నిరంతరం అభివృద్ది చేస్తామని చెప్పారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో 26 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కనకదుర్గా అన్నప్రసాద సదనం, అలాగే 26 కోట్ల 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన శ్రీ దుర్గా భవానీ మహాప్రసాద భవనాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో ఈ రెండు భవనాల్లో యాంత్రీకృత వంటశాలలు ఏర్పాటు చేసి భక్తులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన అన్నప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని రామ్ నారాయణ రెడ్డి వెల్లడిస్తూ,
3: ఆలయానికి వచ్చేటువంటి భక్తులు 800 మంది ఒకేసారి భోజనం చేయడానికి అవకాశం ఉన్నటువంటి భవనాలు ఇవాళ రూపకల్పన చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొదటి అంతస్తులో ప్రసాదం కౌంటర్లతో క్యూ లైన్ సౌకర్యం, 2-3 అంతస్తుల్లో పులిహోర, చక్కెర పొంగలి వంటి మహాప్రసాదాల తయారీ, ప్యాకింగ్ ఇవన్నీ చేసి 52,50,000 రూపాయలతో దీన్ని పూర్తి చేసి రాబోయే నవరాత్రి ఉత్సవాలకంటూ దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది.
2: రాజధాని అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్స్ లో అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధానిలోని తుళ్లూరులో శివాలయం శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలో ప్రతి నెలా ప్రాజెక్టుల వారీగా భవనాలను పూర్తి చేసి ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. ప్రాజెక్టుల వారీగా రాజధానిలో ల్యాండ్ పూలింగ్ జరుగుతుందని వివరించారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ లో తుళ్లూరు రైతులు ఎంతగానో సహకరించారని మంత్రి గుర్తు చేశారు. రైతుల త్యాగాలతో అమరావతి రాజధాని అయిందని ఆయన తెలిపారు. అలనాటి ప్రముఖ నటి షావుకారి జానకి ఈరోజు మృతి చెందారు. తమిళనాడులోని చెన్నైలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. షావుకారి జానకి మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్లు సంతాపం వ్యక్తం చేశారు. 7 దశాబ్దాలకు పైగా సాగిన తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించి సినీ ప్రేక్షకుల హృదయాల్లో షావుకారి జానకి చెరగని ముద్ర వేశారు. భారతీయ చలనచిత్ర రంగానికి షావుకారి జానకి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. రైళ్లలో గంజాయి అక్రమ రవాణాపై ఈగల్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ, ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ఏలూరులో ఈగల్ విభాగం ఆధ్వర్యంలో కోరమండల్ ఎక్స్ప్రెస్ లో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఈగల్ పోలీస్, ఎక్సైజ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విభాగాల సిబ్బంది సంయుక్తంగా పాల్గొన్నారు. ఒడిశా నుంచి ఏలూరు మీదుగా వచ్చే కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించే అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వస్తువులను ఈగల్ విభాగం అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈగల్ ఆర్ఎస్ఐ బి ఉదయ భాస్కర్ మాట్లాడుతూ, ఏలూరులో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు వివిధ శాఖల సమన్వయంతో రైళ్లలో ప్రత్యేక తనిఖీలు, నిఘా చర్యలు నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం భారత తీర రక్షక దళం చేపట్టిన గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఈరోజు తెలిపారు. కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండింగ్ ఆఫీసర్ రంజిత్ కుమార్ తో సంబంధిత అధికారులు మాట్లాడి సెర్చ్ ఆపరేషన్ పురోగతిని తెలుసుకున్నారని వెల్లడించారు. ప్రస్తుతం 5 నౌకలు, 2 డార్నియర్ విమానాలు, 1 హెలికాప్టర్ తో సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నామని కోస్ట్ గార్డ్ అధికారులు తెలియజేశారన్నారు. మత్స్యకారుల బోటుకు సంబంధించిన సమాచారాన్ని మయన్మార్, పోర్ట్బ్లెయిర్ తో పాటు బంగ్లాదేశ్ సరిహద్దు తీర ప్రాంతాల్లోని కోస్ట్ గార్డ్ అధికారులకు కూడా చేరవేశారని తెలిపారు. ఇదిలా ఉండగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోని వాడలరేవు, దుమ్మలపేట, వాసులతిప్ప గ్రామాలకు చెందిన మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటు 3 ఆగస్టు నుంచి కనిపించకుండా పోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నంద్యాల జిల్లాలో ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను ఈరోజు వైభవంగా నిర్వహించారు. ఆలయ ఉత్తర ద్వారం ఎదురుగా ఉన్న చంద్రావతి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1800 మందికి పైగా భక్తులు పాల్గొని వ్రతాలను ఆచరించారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు షోడశోపాచార పూజలు ఈ సందర్భంగా నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు పాత్రికేయులతో మాట్లాడుతూ, ధర్మ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను నిర్వహించినట్లు చెప్పారు. విశాఖ జిల్లాలో రేపు ఎల్లుండి 7 అసెంబ్లీ నియోజకవర్గాలలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించబడతాయని జిల్లా అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రచార దినాలలో సంబంధిత పోలింగ్ స్టేషన్ల వద్ద బీఎల్ఓలు అందుబాటులో ఉంటారు. వారి వద్ద ఎస్ఐఆర్ 2026 ముసాయిదా ఓటర్ల జాబితా, కొత్తగా ఓటర్గా నమోదు చేసుకోవడానికి, అలాగే ప్రస్తుత ముసాయిదా ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేసుకోవడానికి ఖాళీ దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. నిన్నటి పశ్చిమ మధ్య ప్రాంతానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తర కోస్తా జిల్లాలు, దక్షిణ ఒడిశా తీరాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా రాష్టంలో రాగల 3 రోజుల వరకు వర్ష సూచనలను వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ,
4: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి

0: యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విశాఖలో బ్రిక్స్ సదస్సుకు హాజరవుతున్న విదేశీ ప్రతినిధులకు భోగాపురం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. భక్తుల సౌకర్యమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతిలో రైతుల రిటర్నబుల్ ప్లాట్స్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు నిరంతరంగా కొనసాగుతున్నాయని మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8:30 జాతీయ వార్తలు వింటారు.

0: आकस्मिक रूपेण निरशनात्मक सर्वकारस्य निर्णयः विहित नियमानाम् अनुरूपः नासीदिति। औषध विभाग सचिवः मनोज जोशी अद्य चिकित्सा उपकरणम् उद्यमम् आग्रहयत् यत् भारतस्य विनियामक संरचनायाः निर्माणे बृहत्तरं निवेशं प्रदातव्यमिति। नवदेहल्यां CII ग्लोबल मेडटेक इत्याख्यं शिखर सम्मेलनं संबोधयन् श्री जोशीवर्यः अवदत् यत् विनियामक चर्चासु उद्योगस्य सहभागिता सम्प्रति परिमिता अस्ति इति। वाणिज्य उद्योग मंत्री पीयूष गोयलः सिंगापुर देशेन सह समग्र एशिया खंडेन सह आर्थिक सहयोगं प्रगाढीकर्तुं व्यवसाय स्तरे परस्पर सहयोगं दृढीकर्तुं च भारत देशस्य प्रतिबद्धतायाः विषये बलं दत्तवान्। तेन प्रधानमंत्री नरेन्द्र मोदी महोदयस्य नेतृत्वे ईज ऑफ डूइंग बिजनेस इति व्यवस्थायाः सुदृढीकरणाय सर्वकारस्य प्रयत्नाः च प्रकाशिताः। भारत ऋतु विज्ञान विभाग अद्य पूर्व मध्य प्रदेशे अत्यधिक वर्षायै नारंग वर्णीयां संचेतनां प्रख्यापितवान्। अन्ते क्रीडा वार्तासु भारतस्य काचल ढोचक नामनी द्वंद युद्ध क्रीडिका क्रमशः द्वितीय बारं अन्तः 20 वर्षीयाणां महिलानां विश्व द्वंद्व युद्ध स्पर्धायां स्वर्ण पदकं प्राप्तवती। सा निर्णायक द्वंद्वे चीन देशीयां जिंगरु सन नामनी क्रीडिकां 7-0 अंकैः पराजितवती इति वार्ताः।
1: आकाशवाणी सिंहपुरी एफएम केंद्रम समयं 6:30 ఇప్పుడు గ్రామదర్శిని కార్యక్రమం ప్రసారమవుతుంది। ఈనాటి గ్రామదర్శిని కార్యక్రమంలో ముందుగా సముద్ర తీర కథలు శీర్షికన కొత్త పడవ అనే కథ వింటారు। సమర్పణ మంజుల పాలెటి, రచన శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీ తమనం నాగేశ్వరరావు। వినే ముందుగా ప్రకటనలు విందాం।
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది।
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి।
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి।
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి।
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి।
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి।
2: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు।
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి।
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్।
4: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది।
5: అప్ టు 85% LTV తో మనపురం ఐడియల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి।
4: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది।
5: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి। మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది।
4: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ। టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233।
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం సముద్ర తీర కథలు శీర్షికన కొత్త పడవ అనే కథ।
6: ఆకాశవాణి 102.7 MHz పై సింహపురి FM। తెలుగు రచనా సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న విలక్షణ సృజనాత్మక రచయిత శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు సముద్ర తీర కథలలోని సన్నివేశాలు, సంభాషణలు, ఆయా పాత్రల యొక్క మనస్తత్వ చిత్రణలు, చేపల వేటలో ఎదురయ్యే అనేక ఇబ్బందులు, పడవలు తయారు చేసుకోవడంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు, అలాగే సహాయం చేసిన వారి పట్ల కృతజ్ఞతా భావనలు, చేపలు పట్టే సమయంలో పాటించే నియమ నిబంధనలు, పురుషులకు స్త్రీలు అందించే సహాయ సహకారాలు, ఇలా బెస్తవారి జీవిత విశేషాలలోని అనేక విషయాలు చక్కని కథలుగా చిత్రించారు శ్రీ పొట్లూరు సుబ్రహ్మణ్యం గారు। నాగరిక సమాజానికి దూరంగా, సముద్ర తీరానికి దగ్గరగా, సముద్రాన్నే తమ తల్లిగా, తమ దైవంగా భావించి ఆ సముద్రాన్ని నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకారుల జీవితాలను, చేపలతోనే ముడిపడి ఉన్న జీవితాలలోని ఆర్ద్రతను, అనేక వైవిధ్యాలను ఈ కథలలో మనం చూడవచ్చు। ఒక్కొక్క కథ ఒక్కో వైవిధ్యంతో గొలుసుకట్టు కథలుగా ముందుకు సాగుతాయి।

0: తీరంలో ఉన్నట్లు సముద్రంలో అలలు లేవు. ప్రశాంతంగా ఉంది. పడవలు దూరదూరంగా నిశ్చలంగా నిలబడి ఉన్నాయి. అందులోని జాలర్లు వలలు సముద్రంలో విడుస్తూ వేటసాగిస్తున్నారు. వలలు నిండినప్పుడు దగ్గరగులాగి వాటిల్లో ఇరుక్కున్న చేపల్ని విడదీసి పడవలో వేస్తున్నారు. అక్కడున్న పడవల్లో ఒకనొక పడవలో ముత్యాలు, శంకరయ్య ఇద్దరు మాత్రమే ఉన్నారు. వాళ్లలో ముత్యాలనేవాడు 22 యువకుడు. శంకరయ్య మధ్య వయస్కుడు. శంకరయ్య వల వేయడం, అది చేపలతో నిండినప్పుడు దాన్ని ఇద్దరూ కలిసి పడవలోకి లాగడం, చిక్కుకున్న చేపల్ని విడదీసి పడవలో వేయడం ముత్యాలయ్య పని. మౌనంగా పనిచేసుకుంటున్న ముత్యాలయ్యను పలకరించాడు శంకరయ్య.
1: ఏందిరా ముత్యాలో అడ్డా ఉండావా? మనకు చేపల బాగానే పడుతుండాయి కదా, ఏంది మందలా
0: అన్నాడు శంకరయ్య. మాట్లాడలేదు ముత్యాలు.
1: చెప్పరా నాయనా, దేనికే నీ దిగులా? ఆ దిగులేందో చెప్పరాదా, నేను తీరుస్తా
0: మళ్ళీ అన్నాడు శంకరయ్య ఆప్యాయంగా. నిన్న రాత్రి తాను తన తండ్రితో కొత్త పడవ కోసం పెట్టుకున్న తగాదా యావత్తూ చెప్పాడు ముత్యాలు.
1: మా నాయనేమో నువ్వు శంకరయ్య పడవలో పనిచేస్తుండవు కదా, శంకరయ్య నీక చేపల భాగం బాగానే ఇస్తుండాడు కదా, ఇప్పుడే ఎందుకురా నీక కొత్త పడవ? శానా ఉద్ది, గమ్ముగుండో డబ్బులు కాబల్లే, ఇంకా 2 డబ్బు బాగా కూడబెట్టుకో అంటున్నాడు మావా. నాకు పెళ్ళయ్యే 6 ఇద్దరు పిల్లకాయలు కూడా, ఇంకా కొత్త పడవ కొనకుండా ఎన్నాళ్ళుండాలిట్ట
0: అంటూ తన బాధంతా చెప్పుకొచ్చాడు ముత్యాలు.
1: నిజమేరా అబ్బయ్య, నీ కాడా అంత డబ్బులుండయా చెప్పు, కొత్త పడవ చేతికి రావాలంటే లస్స ఉద్ది యాడ్ నుంచి తెస్తావు
0: అన్నాడు శంకరయ్య.
1: డబ్బులు ఎందుకు లేవు మావా? నువ్వు చెప్పినంత డబ్బులుండయి నా కాడ. సూర్లో నుంచి తీసా నిన్న రాత్రే నేను నా పెండ్లం గుడిసెలో డబ్బులు లెక్క పెట్టుండం, 90 అదిగాక మా అత్త నా పెండ్లంకి కట్నంగా ఇచ్చిన 30 కూడా అట్నే ఉండాది
0: అన్నాడు ముత్యాలు. ముత్యాల జవాబుకు తలాడించిన శంకరయ్య,
1: ఓ నీయమ్మ బడవా, బేషుగ్గా సరిపోద్దిరా, పడవకు 100, వలలకు 20. మీ నాయనకు నేను చెప్దాంలేరా
0: అన్నాడు శంకరయ్య. ముత్యాలు ఆనందం అంతా ఇంతా కాదు. జేబులో నుంచి బీడీలు కట్టతీసి శంకరయ్యకు బీడీ అగ్గిపెట్ట అందించాడు. బీడీ వెలిగించి తిరిగి అగ్గిపెట్ట ముత్యాలయ్యకు ఇచ్చాడు శంకరయ్య. ముత్యాలు కూడా బీడీ వెలిగించి తృప్తిగా పొగను పీల్చాడు.
1: మావ మాటంటే నాయన కాదండు, ఇక నాక కొత్త పడ వచ్చినట్లే, నీకు దండాలు గంగానమ్మతల్లే
0: అనుకున్నాడు ముత్యాలు.
1: కానీ ఒరే, నాకొకటే దిగులురా, నీలాంటోడా మంచి ఏటగాడు నా పడవలోంచి వెళ్ళిపోతున్నాడనే
0: అన్నాడు శంకరయ్య.
1: ఆ దిగులేం పెట్టుకోబాకు మావా, కొత్త పడవ వచ్చేదాకా నేనెట్ట నీ పడవను వదలను కందా. ఈలోగా నీక మాన్సి పిల్లకాయల్ని ఎతికే నీ పడవలో పెడతా, ఆ పూసి నాది అట్నేనా
0: అన్నాడు ముత్యాలు.
1: నాకు సంతోషమేరా, నీలాంటి మనసోడికే సొంత పడవ ఉండాలా, అందుకే నువ్వు వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేకపోయినా నీ బాగోరే సగిస్తుండా, నాకో ఇద్దరిని కుదుర్సు, నీ కొత్త పడవ కూడా మంచోల్నే ఇద్దరిని కుదుర్చుకోవాలి కదా
0: అన్నాడు శంకరయ్య. నిజానికి శంకరయ్య పడవలోకి 2 మనుషులు కావాలి, కానీ ముత్యాలు వచ్చి 2 మనిషి అవసరం లేకుండా 2 మనుషుల పని చేస్తున్నాడు. శంకరయ్యకు అందరూ ఆడపిల్లలే కావడం వల్ల ముత్యాలను తన కొడుకులానే ప్రేమిస్తున్నాడు. ఈ 6 తన పడవలో పనిచేస్తూ తన కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు ముత్యాలు.

0: సాయంత్రం 4 గంటలకు పడవ నిండు చేపలతో తీరానికి వచ్చింది. శంకరయ్య పెళ్ళాం పిల్లలతో పాటు ముత్యాలు పెళ్ళాం కూడా బుట్ట తీసుకొని వచ్చింది. చేపల్ని బయట తించి ఇసుకలో పోసిన తర్వాత చేపల్ని 3 భాగాలు చేశాడు శంకరయ్య. ఒకటి శంకరయ్య భాగం, ఇంకోటి ముత్యాలు భాగం, 3వది పడవ భాగం. అంటే అందులో 2 భాగాలు శంకరయ్యకు పోతే 1 భాగం ముత్యాలకు వస్తుంది. ఒక్కొక్కరికి 10 బుట్టల చేపలు వచ్చాయి. తన గుట్టలో నుంచి 2 బుట్టల చేపలు శంకరయ్య భాగంలో పోశాడు ముత్యాలు.
1: రోజు ఇదేందిరా ఈ పనే
0: అన్నాడు శంకరయ్య.
1: మామా 4 ఆడపిల్లకాయలకే పెళ్ళిళ్ళు చెయ్యాలా, కాదనుకుండా తీసుకో, ఇంకేం చెప్పమాక
0: అన్నాడు ముత్యాలు. ముత్యాలు ఇంతకుముందే చాలాసార్లు చెప్పి ఉన్నాడు, కాని ఉండబట్టలేక అంటుంటాడు శంకరయ్య. అంతేకాని ముత్యాలు ఇచ్చిన చేపల్ని కాదనలేడు, వాడి మనసును కష్టపెట్టలేక. పెళ్ళంతో పాటు తన భాగం చేపల్ని ఇంటికి చేర్చిన ముత్యాలు పెళ్ళాంతో కొత్త పడవ కొనడానికి శంకరయ్య మామ తన తండ్రిని ఒప్పించబోతున్నాడని చెప్పి శంకరయ్య గుడిసెకు వచ్చాడు. శంకరయ్యతో అతనికి యథాప్రకారం వలలను ఇసుకలో ఆరబెట్టడంలో సహాయం చేసి అతని వెంట తన తండ్రి గుడిసెకు వచ్చాడు. వీళ్ళు వెళ్లేసరికి ముత్యాలు తండ్రి గురవయ్య పడవలోని చేపల్ని తన పెళ్లికాని 2 కొడుకులతో పాటు ఇంటికి చేర్చి గుడిసె ముందు టెంకాయ చెట్టు నానుకొని కాళ్లు బారచాపి కూర్చుని తన్మయత్వంగా చుట్టపీలుస్తున్నాడు. అతనికెదురుగా ఇసుకలో కూర్చున్నాడు శంకరయ్య. చప్పుడుకు కళ్ళు తెరిచిన గురవయ్య,
1: ఒరే శంకరయ్య నువ్వా
0: అంటూ పలకరించి,
1: సుట్టదాగుతావట్రా ఏందే
0: అని పరామర్శించి అతని వెనుకనే చేతులు కట్టుకుని నిలబడి ఉన్న కొడుకు ముత్యాలుతో,
1: ఒరే అట చూస్తా ఉండవేంద్రా, మీ అమ్మని అడిగా మీ మావక సుట్టు తెస్సియే
0: అన్నాడు. తరువాత శంకరయ్యతో కుశల ప్రశ్నలతో మునిగిపోయాడు. ముత్యాలయ్య లోపలికి వెళ్ళి తండ్రి పొగాకుతో చుట్టుకున్న చుట్టల్లో నుంచి 1 చుట్ట తీసుకుని పొయ్యిలో మండుతున్న కట్టెతో సహా తెచ్చాడు.
1: చూశావా మా అల్లుడు సామాన్యుడు కాదు, సుట్టదమ్మంటే కరువుతో సహా తెచ్చాడు
0: అంటూ కట్టెకున్న నిప్పుతో చుట్ట అంటించుకున్నాడు. తిరిగి కట్టెను తీసుకెళ్లి పొయ్యిలో పడేసి వచ్చిన ముత్యాలు తండ్రి వెనుక టెంకాయ చెట్టు చాటున నిలబడి వాళ్ల సంభాషణ వింటున్నాడు. అప్పటికే శంకరయ్య గురవయ్యకు ముత్యాల విషయం చెప్పినట్లున్నాడు.
1: అప్పుడే ఎందుకు బావా వాడికే కొత్త పడవా, బుడ్డ బుడిచెంత లేడో, ఆడు సొంతంగా నెట్టుకు రాగలడా
0: అంటున్నాడు గురవయ్య.
1: అప్పుడే అంటా ఏంది మామా, ఆడ ఈడోళ్ళందరికే కొత్త పడవలుండాయి, ఇడికే తెలివితేటలు బాగుండాయి, కొత్త పెళ్ళంతో కాపురం చేసా 2 బిడ్డల్ని కన్నాడు, కొత్త పడవను దారికి తేలాడా ఏందే, అవన్నీ నా కొదులయ్యి మామా, నా మాటినో
0: అని సర్ది చెప్పాడు శంకరయ్య.
1: సరే నీ ఇష్టం వాడిష్టం అట్నే, గాని నాకు ఆ తీరిక లేదు, నువ్వే దగ్గరుండే ఆడిక కొత్త పడవ చేయించాలా
0: అని చెప్పి,
1: ఒరే ముచ్చాలు
0: గుడిసి గుమ్మం వైపుకు తల తిప్పి అరిచాడు గురవయ్య. టెంకాయ చెట్టు వెనకనే ఉన్న ముచ్చాలు బయటకు వచ్చాడు.
1: ఓరే నీ పాసుగాల ఈడనే ఉండవంట్రా, మీ శంకరయ్య మామ నీకు దగ్గరుండే కొత్త పడవ చేయిస్తా అన్నాడు, నీలాంటి చేపరేటగానే వదులుకోవడానికే శంకరయ్య మామకే బాధ లేనప్పుడా నువ్వు కొత్త పడవ చేయించుకుంటానంటే నాకేం బాధరా నాయనా, అట్టాగే చేయించుకో
0: శాంతంగా అన్నాడు గురవయ్య. తండ్రిని అంత తేలిగ్గా ఒప్పించిన శంకరయ్య వైపు అభిమానంగా చూశాడు ముచ్చాలు. శంకరయ్య బయలుదేరుతుంటే అతని వెనుకనే నడిచాడు ముచ్చాలు. శంకరయ్య ఇంట్లో శంకరయ్యతో పాటు వేడివేడి గంజినీళ్లు త్రాగాడు. ఇద్దరూ మళ్ళీ తీరానికి వచ్చి ఎదురెదురుగా ఇసుకలో కూర్చున్నారు. ఆ సాయంత్రం సముద్రపు గాలి చల్లగా ఉంది. తీరానికి చేరి చెలియలి కట్ట దాటాలని అల్లరి చేస్తున్న అలలు అది సాధించలేక వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అక్కడక్కడ జాలర్లు వివిధ భంగిమల్లో కూర్చొని నిల్చుకొని మాట్లాడుకుంటున్నారు. పిల్లలు రకరకాల ఆటలు ఆడుకుంటున్నారు. శంకరయ్య ముత్యాలకు పడవ తయారు చేయటంలో ఉండే కష్టాలన్నీ ఓపిగ్గా వివరించాడు.
1: ఒరే ముత్యాలో, రాముడు పాలెంలో వటరంగం పనిచేసే రామాసారుల్లా మాన్సి పనోడురా, పడవన బాగా చేస్తాడు, మిగతా పళ్ళల్లో పడవ తయారు చేసేవాళ్ళున్నా ఇంత పనితనం వాళ్ళకి లేదు
0: చెప్పాడు శంకరయ్య.
1: ఒరే ముత్యాలో ఎల్లుండే ఏ టాపు

ఆ రోజుల్లో రామాసారితో మాట్లాడుద్దాం. అలా పడవకు పనికొస్తే మంచి సేవ ఉండే చెట్లు ఎతికి కొనాలా, అటినే సెక్కలుగా కొయ్యాలా, ఆరబెట్టాలా, ఆరబెట్టిన సెక్కల్నే బిగించాలా, త్వరతాటికే రంగులయ్యాలా, కనీసం 6 నెలలు పట్టద్దిరా అన్నాడు శంకరయ్య. అలాగే మావా, నువ్వు ఎట్టా చెబితే అట్నే చేద్దాం అంటూ తలాడించాడు ముత్యాలు.

0: అన్నట్లుగానే మూడవ రోజు ముత్యాలను వడ్రంగి రామాచార్య దగ్గరకు తీసుకెళ్లాడు శంకరయ్య. వీళ్ళు వెళ్లేసరికి తన మనుషుల్ని పెట్టుకుని రంపంతో ఒక పెద్ద కొయ్యను చెక్కలుగా కోయిస్తున్నాడు రామాచారి. శంకరయ్యను సాధారణంగా ఆహ్వానించి విషయం తెలుసుకున్నాడు. శంకరయ్య తన పడవను రామాచారి చేత చేయించుకోవడమే కాక తదనంతర కాలంలో చాలా మందికి ఇక్కడే చేయించి ఉన్నాడు. నాకు ముందే తెలుసు శంకరయ్య, ఏటా ఎవరినో ఒకరిని తీసుకొచ్చా పడవ చేయిస్తుంటావు గదా, ఎందుకైనా మంచిదనే మూడు నెలల క్రితం చెట్టుకు 5 ఏళ్ళు లెక్కన 2 సెట్లకు అడ్వాన్స్ ఇచ్చుండా, మాంచి నికార్సైన సెట్లులే అన్నాడు రామాచారి. అవన్నీ మాకేం తెలవదు రామాచారి గోరా, అడ్వాన్స్ కింద మా పిల్లోడిప్పుడు 50 ఏళ్ళు ఇస్తాడు తీసుకో, మిగతా 50 ఏళ్ళ పడవ తయారై మా చేతికొచ్చేటప్పుడు ఇస్తాం, రంగులు సీలలు అంతా నువ్వే పెట్టుకోవాలా అని రామాచారితో చెప్పి, ఈరా ముత్యాలు అయ్యగోరికే 50 ఏళ్ళు అన్నాడు శంకరయ్య. ముత్యాలు తన చేతికి తగిలించుకున్న సంచిలో నుంచి 5 కట్టలు తీసి శంకరయ్యకిచ్చాడు. శంకరయ్య ఆ కట్టల్ని రామాచారికిచ్చి, లెక్క పెట్టుకోండి సాములో, కట్ట 10 ఏళ్ళు అన్నాడు. అన్నిటికీ ముఖ్యం నమ్మకమేరా, నిదానంగా ఇంట్లో లెక్క పెట్టుకుంటా, నువ్వు అబద్ధం చెప్పవనే నాకు తెలుసు, నేను అబద్ధం చెప్పననే నీకు తెలుసు గదా, తగ్గితే తరువాతనైనా ఇస్తావు గదా అంటూ ఆ డబ్బు కట్టలను అలాగే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి వచ్చాడు రామాచారి. పని పిల్లోని పంపి ఇంట్లో నుంచి టీ కప్పులు తెప్పించి ఇద్దరికీ ఇచ్చాడు. తను టీ చప్పరిస్తూ, సరే శంకరయ్య నీకు తెలుసు కదా, రైతులు బండి చక్రాలు చేయమని నాగళ్లు చేయమని నాకు అడ్డాల పనులు చెప్పా, పని సాగనివ్వరు, ఎంతమంది పనోళ్లున్నా నేనే చెయ్యాలంటారు, ఎన్ని ఇబ్బందులున్నా నువ్వు చెప్పిన టయానికే నీకు పడవను అందిస్తాను అని హామీ ఇచ్చాడు రామాచారి. తిరుగు ప్రయాణంలో శంకరయ్య, ఒరే ముచ్చాలో, రామాసారి కడా మన మనిషి ఒకడిని పట్టాలిరా, ఆడక్కడుంటే రామాసారి కూడా జవాబుదారీగా పనిచేస్తాడు, లేకపోతే సాసేటి కింద పనే శానా కాలం పడుద్ది, మన సేపలే టాపే అక్కడ కూకోలేం గందా, అందుకనే ఎవడో ఒక ముసలోనే ఆ పనికాడా పెట్టాలా అన్నాడు శంకరయ్య. అలాగే మామా, ఎవరిని పెడదామో ఆ మందలు కూడా నువ్వే చూడు అన్నాడు ముచ్చాలు. మన ఊర్లో నందయ్య మామ ఒకడు ఖాళీగా కనిపిస్తుండాడ్రా, ఆ మామగ్గానా మన పని అప్పచెప్పితే కదలకుండా కూసనే మన పని చేయిస్తాడు, అయితే ఆ పని చేయించినందుక ఆడికే అన్నో ఇన్నో శాపలు ఇయ్యాలా, ఇంతకే ఆడేమంటాడో సందేహం వెలుపుచ్చాడు శంకరయ్య. ఇద్దరు ఊర్లోకి వచ్చారు. నేరుగా శంకరయ్య నందయ్య గుడిసె దగ్గరకు దారితీశాడు. అతన్ని అనుసరించాడు ముచ్చాలు. వీళ్ళు వెళ్లేసరికి 75 ఏళ్ల నందయ్య మనవళ్ళు మనవరాళ్లతో ఆడుకుంటున్నాడు. శంకరయ్య తాము వచ్చిన పని చెప్పాడు. నందయ్య ఏం మాట్లాడకుండా తలగీరుకుంటూ ఉండిపోయాడు.
1: ఊరికే వద్దులే మామా, ఆడు రోజా గంపెడి చేపలు ఇస్తాడు నీకు, ఆ పూసి నాదే అన్నాడు శంకరయ్య.
0: శంకరయ్య మాటలకు ప్రసన్నుడైన నందయ్య,
1: అట్టగలేరా అల్లుడు
0: అన్నాడు. ఆ రోజు నుంచి నందయ్య రోజూ ఉదయం ఇంత రాగిజావ తాగి ఒక ముద్ద రాగి సంకటి కట్టుకుని రాముడుపాలెం వెళ్లేవాడు, సాయంత్రం తిరిగి వచ్చేవాడు. రోజూ పడే చేపల్లో తన వాటాకొచ్చిన చేపల్లో నందయ్య భార్య సునందమ్మకు బుట్టెడు చేపలు ఇస్తున్నాడు ముచ్చాలు. వారం తరువాత నందయ్య ఇచ్చిన సమాచారం మేరకు పడవ కోసం రామాచారి తెచ్చిన కొయ్యల్ని చూసి వచ్చారు శంకరయ్య ముచ్చాలు. తరువాత వాటిని చెక్కలుగా కోసేటప్పుడు, కోసిన వాటిని నున్నగా చెక్కేటప్పుడు వెళ్లి చూసొచ్చేవారు ఇద్దరు. చెక్కల్ని పడవగా బిగించే సమయానికి వేట విరామ సమయం వచ్చేసింది. ఇకనేముంది, ముత్యాలు కూడా నిద్రలేచి రాముడుపాలెం వెళ్ళేవాడు. జరుగుతున్న పని గురించి ఎప్పటికప్పుడు పెళ్ళానికి చెప్పేవాడు ముత్యాలు. ముత్యాలు వాడి పెళ్ళం రాబోయే కొత్త పడవ గురించి, దాని యజమానులుగా తాము పొందబోయే ఆదాయం గురించి రోజూ కలలు కంటున్నారు. ముత్యాలు కొత్త పడవ గురించి 2 పాళాల్లో బాగా ప్రచారం పొందింది. కొత్త పడవలోకి తాముస్తామంటూ కుర్రవాళ్లు ముత్యాలు చుట్టూ తిరుగుతున్నారు. అంతకన్నా ముందు శంకరయ్య మామ పడవలో పెట్టవలసిన మనుషుల కోసం ఆలోచిస్తున్నాడు ముత్యాలు. అదే విషయం వాళ్లకు చెప్పాడు. శంకరయ్య పడవలోకి ఇద్దరిని చూసిన తరువాత తన పడవలోకి మరో 2 బలమైన తెలివిగల కుర్రోళ్లని చూసుకున్నాడు. మరో నెల కల్లా పడవను బిగించడం, దానికి రంగులు వేయడం జరిగిపోయింది. రామాచారికి మధ్య మధ్యలో అవసరానికి తగ్గట్లు డబ్బు అందిస్తున్నాడు ముచ్చాలు. ఒక ట్రాక్టర్ను మాట్లాడుకొని అందులో పెట్టుకొని రాముడుపాలెం హద్దులు దాటి సీతమ్మ తోట దగ్గరకు వచ్చిన తరువాత ట్రాక్టరు ఆగిపోయింది. అక్కడ నుంచి ఇసుక పడవకు లావైన టెంకాయ తాళ్లు కట్టి, ఆ తాళ్లకు లావైన వెదురు బొంగులు కట్టి అటు 20 మంది ఇటు 20 మంది పల్లెకు మోసుకుపోయారు. రామిరెడ్డిని అడిగితే ఎద్దుల్ని ఇస్తాడు. అయితే ఆ ఎద్దులు ఇసుక మీద పడవను అంత దూరం లాగితే పడవ అడుగు భాగం మరికిపోతుంది. అందుకే వాళ్ళు ఎప్పటిలాగా భుజాన పెట్టుకుని మోసుకుపోయారు.

రోజు సముద్ర తీరంలో పడవ జలప్రవేశానికి సిద్ధంగా ఉంది. ముత్యాలు తాత, అవ్వలు, తల్లిదండ్రులు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, గవళపాళ నుంచి అతని అత్తమామలు, వారి కుటుంబ సభ్యులు వచ్చి ఉన్నారు. అందరూ నూతన దుస్తులు ధరించి ఉన్నారు. పడవకు మొదట రామాచారి కొబ్బరికాయ కొట్టాడు. తరువాత ముత్యాలు తండ్రి గురవయ్య, శంకరయ్య, ముత్యాలు మామగారు, తరువాత ఒకరొకరుగా కొబ్బరికాయలు కొట్టారు. చివరిగా ముత్యాలు వాడి పళ్ళం కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకున్నారు. ముత్యాలు తండ్రి గురవయ్య కొబ్బరి ముక్కలు, శనగలు, బొరుగులు, బెల్లం కలిపి అందరికీ పంచిపెట్టాడు. రామిరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా వచ్చి కొబ్బరికాయ కొట్టాడు. రామచంద్రయ్య విజయీభవ అంటూ ఆశీర్వదించాడు. ఒక పెద్ద అలరాగానే కొత్త పడవను నీళ్లలోకి నెట్టి అందులో కూర్చున్నారు ముత్యాలు, అతని దగ్గరకు పనికి కుదిరిన ఇద్దరు కుర్రవాళ్లు. "గంగానమ్మకు జై, గంగానమ్మకు జై" అంటూ తీరంలో ఉన్నవాళ్లు అరుస్తుండగా విజయగర్వంతో పడవ ముందుకు పోయింది.

0: Haylesu, haylesu, haylesu, haylesa. Haylesu, haylesu, haylesu, haylesa.
1: మరింత వరకు సముద్ర తీర కథలు శీర్షికన కొత్త పడవ అనే కథ విన్నారు. సమర్పణ మంజులా పాలెట్టి, రచన పొట్లూరి సుబ్రహ్మణ్యం, నిర్వహణ శ్రీతమనం నాగేశ్వరరావు. కార్యక్రమంలో ఇప్పుడొక పాటను విందాం. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
2: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా? మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: కార్యక్రమంలో ఇప్పుడొక పాటను విందాం. హిట్ 2 ఈ చిత్రం నుంచి పాడినవారు సీత్ శ్రీరామ్, రమ్య బెహ్రా.

0: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: మీరు ఇంతవరకు గ్రామదర్శిని కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. ఇప్పుడు అలనాటి మధుర గీతం వింటారు. తిక్క శంకరయ్య ఈ చిత్రం నుంచి పాటను విందాం.

0: మీరింతవరకు అలనాటి మధుర గీతం విన్నారు.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% LTVతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఆకాశవాణి సింహాపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. ప్రముఖ బహుభాషా నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 20 స్పేస్ స్టార్టప్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వ్యవస్థాపకులతో ముచ్చటించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతికతను మరింత విస్తృతంగా ఉపయోగించాలని ఈ సమావేశంలో ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని సూచిస్తూ దేశంలోని అంతరిక్ష రంగం ప్రపంచ స్థాయి ప్రతిభకు, కంపెనీలకు, పెట్టుబడులకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని మోదీ చెప్పారు. అంతరిక్ష పరిశ్రమకు ఇతర సామాజిక అభివృద్ది రంగాలకు మధ్య మరింత సహకారం ఉండాలని చెప్పిన ప్రధానమంత్రి, యువతలో అంతరిక్షంపై జిజ్ఞాసను, ఆసక్తిని పెంపొందించడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్తో కలిసి పనిచేయాలని ప్రోత్సహించారు. ఒక కొత్త రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి నాయకత్వం వహిస్తున్న అంతరిక్ష రంగ ప్రముఖులను మోదీ అభినందించారు. ఈ రంగం చూపిన ఆత్మవిశ్వాసమే ప్రైవేట్ భాగస్వామ్యం కోసం అంతరిక్ష రంగాన్ని తెరిచే సంకల్పాన్ని మరింతగా బలపరిచిందని మోదీ చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడం వల్ల ఎన్నో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని ఈ సమావేశంలో సీఈఓలు కూడా స్పందించారు. దేశంలోని ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ సాధిస్తున్న వేగవంతమైన పురోగతి గురించి వారు ప్రస్తావిస్తూ ఆ రంగం భవిష్యత్తు కోసం తమ దృక్పథాన్ని పంచుకున్నారు. స్కైరూట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మాస్, పిక్సెల్, ధృవ స్పేస్, గెలాక్సీ, బెలట్రిక్స్ ఏరోస్పేస్, దిగాంతర తదితర స్పేస్ రంగంలో పనిచేస్తున్న 20 స్టార్టప్ల ఫౌండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో ఉన్న సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అనేక ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. అనంతరం జవాన్లనుద్దేశించి ప్రసంగిస్తూ, గతంలో SSB కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానించినప్పటికీ వారు హాజరు కావడానికి ఇష్టపడలేదన్నారు. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సరిహద్దు భద్రతకు పూర్తి సహకారం లభిస్తోందని అమిత్ షా చెప్పారు. సశస్త్ర సీమాబల్కు అవసరమైన 29 ఎకరాల భూమిని కూడా అప్పగిస్తున్నామని అమిత్ షా తెలియజేశారు.
1: सरकार के गठन के 45 दिन के भीतर 1129 एकड़ भूमि BSF और SSB के लिए शुभेंदु जी ने दे दिया. कुछ 29 एकड़ बाकी बचा है. मित्रों, ये तत्परता जो है वो भारतीय जनता पार्टी के मुख्यमंत्री नाते नहीं है. उनको मालूम है जब तक घुसपैठ नहीं रोकती ना पश्चिम बंगाल सुरक्षित रह सकता है ना भारत सुरक्षित रह सकता.
0: పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లు అరికట్టాలని మమతా బెనర్జీని పదే పదే కోరినప్పటికీ ఆమె భూమిని కేటాయించలేదని అమిత్ షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతకు బాధ్యత వహించే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. మన దేశం విదేశీ సముద్రయాన కార్మికుల సంక్షేమం భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వం ఈరోజు పునరుద్ఘాటించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తూనే ఉందని చెప్పారు. రెండు విదేశీ నౌకలకు సంబంధించిన సంఘటన గురించి ప్రస్తావిస్తూ, సముద్రయాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, వారి భద్రతను నిర్ధారించేందుకు ప్రభుత్వం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
2: Two ships which are foreign flagged, they have been hijacked. We are in touch with the authorities that are concerned in this, and we have 22 Indian nationals, and all of them are reportedly safe, but we are looking into the matter, the welfare and safety of our seafarers and seafaring community, to which we attach very high importance.
0: సఫాయి కర్మచారి జాతీయ కమిషన్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నాడు న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎంసీఎస్కే ఉపాధ్యక్షుడు హర్దీప్ సింగ్ గిల్ ఈ విషయం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం సఫాయి కర్మచారి గౌరవం, సంక్షేమం, ప్రమాదకరమైన మాన్యువల్ స్కావెంజింగ్ లేదా శుభ్రపరిచే విధానాన్ని తొలగించడం, యంత్రాల ద్వారా పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం, పునరావాసం, సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలుపైన ప్రధానంగా దృష్టి సారించి చర్చలు జరుపుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కమిషన్ భాగస్వాముల కోసం ఎన్సీఎస్కే మిస్డ్ కాల్ సౌకర్య నంబర్ను కూడా విడుదల చేస్తుంది. దీని ద్వారా కాల్ చేసిన వారితో కమిషన్ నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు వారి ఫిర్యాదులు, సమస్యలు, విజ్ఞప్తులను నిర్దిష్ట కాల పరిమితిలో నమోదు చేసి పరిష్కారం చేసేందుకు వీలవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. దేశంలో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితిని, వ్యాప్తిని, సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. జాతీయ నిఘా ఎపిడెమియలాజికల్ పరిస్థితి, ఐఎల్ఐఎస్ఏఆర్ఐ ట్రెండ్లు, పరీక్షలు, ల్యాబొరేటరీల పర్యవేక్షణ, అలాగే కాలానుగుణంగా ఇన్ఫ్లుయెంజా కేసులను చికిత్సకు, నియంత్రణకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల సన్నద్ధత మొదలైన విషయాలను నడ్డా సమీక్షించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. H1N1 ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని నిశితంగా పర్యవేక్షిస్తూ నిరంతరం పటిష్టమైన నిఘా వేసి ఉంచడంతో పాటు ముందస్తుగా సన్నద్ధంగా ఉండవలసిన అవసరాన్ని నడ్డా ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్వాసకోశకు సంబంధించిన పరిశుభ్రతతో పాటు చేతుల పరిశుభ్రత, ప్రజల్లో అవగాహన, నివారణ పద్ధతుల ప్రాముఖ్యత గురించి కూడా ఆయన వివరించారు. ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా ఇతర రోగ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని కూడా ఆరోగ్య మంత్రి సూచించారు. సాంకేతిక ప్రగతి అందరికీ అందుబాటులో ఉండేలాగా, సరసమైన ధరల్లో అత్యుత్తమమైన నాణ్యతతో ఉండేలాగా చూసుకుంటూ ఆరోగ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మన దేశానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 18వ సిఐఐ గ్లోబల్ మెట్టెక్ సమ్మిట్ ను ఉద్దేశించి ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ప్రస్తుతం సుమారు 12 బిలియన్ అమెరికన్ డాలర్లు విలువ చేసే భారత వైద్య సాంకేతిక రంగం 2030 నాటికి 20 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య మార్కెట్ల కోసం సాంకేతిక పరిజ్ఞానాలను రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ చేయడం, ఎగుమతి చేయడమే మన దేశం లక్ష్యంగా ఉండాలని ఆయన తెలియజేశారు. పరిశోధనలు కేవలం ల్యాబొరేటరీలకే పరిమితం కాకుండా నిజ జీవిత ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలుగా మారాలని కూడా ఆయన చెప్పారు. ప్రముఖ చలనచిత్ర నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకరమంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాలు నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. చలనచిత్ర రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా కూడా రణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం మొదలైనవి ఆమె నటించిన చిత్రాల్లో ప్రసిద్ధమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమామణి అవార్డు, ఫిలింఫేర్ జీవన సాఫల్య

0: పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న షావుకార్ జానకిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. బలూచిస్తాన్లోని సూరాబ్ జిల్లాలో పాకిస్తాన్ వాయుసేన జరిపిన వైమానిక దాడిని ఖండిస్తూ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ నెదర్లాండ్స్లో ఒక నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా 30 మందికి పైగా పౌరులు మరణించినట్లు సమాచారం. సూరాబ్ దాడి తీవ్రమైన మానవతా విషాదమని యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని ప్రదర్శనకారులు కోరారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్ లోకి దూసుకెళ్లి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ లో దేశానికి ఒక పతకం వచ్చేలాగా ఖాయం చేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం లండన్ లో జరిగిన ఛాంపియన్షిప్ లో జ్వాలా గుత్త, అశ్విని పొన్నప్ప కాంస్య పతకం సాధించి ఇటువంటి విజయమే సాధించారు. విశేషాలు మరొకసారి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి, సన్నద్దతను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు. ప్రముఖ నటి షావుకార్ జానకి ఈ రోజు చెన్నైలో మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు పాడి పంటలు కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: ఈనాటి పాడి పంటలు కార్యక్రమంలో ముందుగా పెసర సాగు మెలకువలు ఈ అంశం గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం వింటారు. అనంతరం పొలం కబుర్లు వింటారు. వినే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
2: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
1: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
2: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
1: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
0: ఇప్పుడు విందాం పెసర సాగు మెలకువలు ఈ అంశం గురించి శ్రీ ఏవిఎస్ దుర్గా ప్రసాద్ గారి ప్రసంగం.
3: డాక్టర్ అలపాటి వెంకట సూర్య, దుర్గా ప్రసాద్. నేను శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల జన్యు మరియు వృక్ష ప్రజన విభాగంలో అధిపతిగా పనిచేస్తున్నాను. ఈరోజు మనం పెసర సాగులో మెలకువలు తెలుసుకుందామండి. మన రాష్ట్రంలో పెసర సాగు విస్తీర్ణం సుమారు 2.59 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నాం. దాదాపు 81,000 టన్నులు ఉత్పత్తి, మరియు ఎకరానికి చూస్తే మనకి 313 కిలోలు ఉత్పత్తి వస్తుందండి. ఇది రాయలసీమ ప్రాంతంలో తొలకరి పంటకు గాను, కోస్తాంధ్రలో తొలకరి మరియు రబీ పంటగా పండిస్తాం. రబీ వరి తర్వాత మాగాణి భూముల్లో, అలాగే వేసవిలో కృష్ణా గోదావరి జిల్లా ప్రాంతాల్లో మూడో పంటగాను కూడా పండిస్తారండి. నీరు ఆలస్యంగా వచ్చి వరి నాట్లు ఆలస్యంగా పడే ప్రాంతాల్లో వరి కంటే ముందు పెసను పండించవచ్చు. అట్లాగే కంది, ప్రత్తి మరియు పండ్ల తోటలతో అంతర పంటగా కూడా ఇది మనం పండించవచ్చండి. విత్తే సమయం మనం చూసుకుంటే ఖరీఫ్ కాలంలో తక్కువ వర్షపాతం మండలాల్లో జూన్ నెలలోన, కృష్ణా గోదావరి దక్షిణ మరియు ఉత్తర కోస్తా మండలాల్లో జూన్ జూలైలోన విత్తుకోవచ్చండి. రబీలో మనం చూసుకుంటే కృష్ణా గోదావరి దక్షిణ మరియు ఉత్తర కోస్తా మండలాల్లో అక్టోబర్లో విత్తుకోవచ్చు. కృష్ణా గోదావరి మండలాల్లో అయితే వరి మాగడంలో నవంబర్ డిసెంబర్ మొదటి వారంలో, అలాగే వేసవి కాలంలో ఫిబ్రవరి మార్చిలో కూడా మనం విత్తుకోవడానికి అవకాశం ఉందండి. నేలల పరంగా మనం చూస్తే పెసర్ను అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు, కానీ చౌడు నేలలో మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావండి. నేల తయారీ చూసుకుంటే ఒకసారి నాగలతో కానీ, 2 సార్లు గొర్రెతో కానీ మెత్తని దున్ని గుంట నేరుగా తయారు చేయాలి. అలాగే వరి

కోసిన పొలాల్లో దుక్కి దున్ని వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. నెక్స్ట్ విత్తనం చూస్తే ఎకరానికి 6 నుండి 7 కిలోలు తొలకరు, అదే మగాని వరి కోతల తర్వాత అయితే మరి రవి మరియు వేసవిలో అయితే వరి మగాణంలో, అలాగే 10 నుండి 12 కిలోలు వేసవి మెట్ట ప్రాంతాలకు అయితే 6 నుండి 7 కిలోలు. మనం విత్తన శుద్ధి చూసుకుంటే కిలో విత్తనానికి 2.5 గ్రాములు తైరం లేదా క్యాప్టాన్ లేదా మ్యాంకోజెబ్ లేదా కార్బండేజం వంటి తెగుళ్ళు మందులతో మరియు 5 మిల్లీలీటర్ ఇమిడాక్లోప్రిడ్ లేక 5 గ్రాములు థయోమిథాక్సిమ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు తెగుళ్లు మరియు రసం పీల్చు పురుగులు బారి నుండి పంటను రక్షించుకోవచ్చండి. ఈ పైరును కొత్తగా పండించేటప్పుడు రైజోబియం కల్చర్ విత్తనంతో కలిపి విత్తితే అధిక దిగుబడులు పొందడానికి ఎక్కువ అవకాశం ఉందండి. రకాల గురించి మనం చూసుకుంటుంటే ఎల్జీజీ 407 ఇది 1993లో ఈ రకం విడుదలైందండి. ఇది మొక్కలు నిటూరుగా పెరిగి కాయలు మొక్క పైభాగాన్ని కాస్తాయి, గింజలు మెరుస్తూ మధ్యస్థు లావుగా ఉంటాయి, పల్లాకు నల్ల ఆకుమచ్చ తెగుళ్ళని తట్టుకుంటుందండి, బెట్టను కూడా కొంతవరకు తట్టుకుంటుంది, సుమారు 5 నుండి 6 దిగుబడి ఇస్తుందండి. పంటలు పంటకాలం చూస్తే 65 నుండి 75 రోజుల వరకు కాల పరిమితి అండి. నెక్స్ట్ ఎల్జీజీ 460 ఇది 1997లో రిలీజ్ అయిందండి. ఇది కూడా ఎల్జీజీ 407 లాగే ఖరీఫ్ రబీ వేసవిలో కూడా పండించవచ్చు. పంటకాలం చూస్తే 65 నుండి 70 రోజులు దిగుబడి 5 నుండి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి ఇస్తుంది. కాయలు గుత్తులుగా పైభాగంలో ఉండి కోయడానికి కూడా సులువుగా ఉంటుంది, ఒకేసారి కోత వస్తుంది కోస్తుంది, అలాగే పల్లాకు మొవ్వు కుళ్ళు తెగుళ్ళను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. వరి మగాణాలకు ఇది బాగా అనుకూలమైంది. నెక్స్ట్ ఎల్జీజీ 450 అంటే పుష్కర, ఇది 1993లో ఇది కూడా ఇది అయిందండి. 65 నుండి 70 రోజులు 5 నుండి 6 క్వింటాల్ దిగుబడి వస్తుంది. మొక్కలు మధ్యస్థ ఎత్తులో ఉండి గుబురుగా కనిపిస్తాయి. పంట కోత సమయంలో వర్షాలు కురిసిన కాయల్లోని గింజలు కొంతవరకు పాడవకుండా కూడా ఉంటాయండి. అలాగే ఎల్జీజీ 410 ఇది కూడా ఖరీఫ్ రబీ వేసుకు కూడా అనుకూలమైంది. 1994లో రిలీజ్ చేసింది. ఇది 65 నుండి 70 రోజులు 5 నుండి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి వస్తుంది. మొక్కలు నిటూరుగా గుబురుగా పెరుగుతాయి, గింజలు మెరుస్తూ ఉంటాయి, ఒకేసారి కోతకు వస్తుంది, కాప్ పైభాగంలో ఉంటుంది, వరి మగాణాలకు ఇది కొంచెం అనువైంది. అట్లాగే TM96-2 ఇది 2007లో రిలీజ్ అయిందండి. ఖరీఫ్ రబీ వేసవి కాలానికి అనుకూలమైంది. 60 నుండి 65 రోజులు అంటే తక్కువ వ్యవధి, సుమారు 4 నుండి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి వస్తుంది. అధిక తేమ మరియు బూడిద తెగులను తట్టుకుంటుందండి. గింజలు లావుగా వరి మెరుస్తూ ఉంటాయి, వరి మగాణాలకు అనువైందండి. నెక్స్ట్ WGG-42 ఇది ఖరీఫ్ రబీ వేసవి కాలానికి అనుకూలమైంది. 2016లో ఇది రిలీజ్ అయిందండి. ఇది పల్లాక తెగులను తట్టుకుంటుంది, అలాగే గింజలు లావుగా ఉండి మెరుస్తూ ఉంటాయి, ఖరీఫ్ వరికి ముందుగా వేసుకోవటానికి అనువైన రకం అండి. నెక్స్ట్ IPU-2-14 అండి, ఇది ఖరీఫ్ రబీ వేసవి కాలానికి అనువైంది అండి. 2010లో ఇది రిలీజ్ అయింది. 60 నుండి 65 రోజులు 4 నుండి 6 క్వింటాల్ ఎకరానికి దిగుబడి అండి. నెక్స్ట్ విత్తటం మనం గురించి చూస్తే సాల్లో గొర్రుతో వెదబెట్టాలి. మాగాణి వరి కోయడానికి 2 నుండి 3 రోజుల ముందు భూమిలో తేమ పరిస్థితి బట్టి తడి లేక పొడి విత్తనాలు వెదజల్లాలండి. విత్తే దూరం వరుసల మధ్య 30 సెంటీమీటర్లు మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. ఎరువుల గురించి మనం చూస్తే పశువుల ఎరువు 2000 కిలోలు ఎకరానికి సరిపోతుందండి. దుక్కులో వేసి మనం బాగా కలయి దున్నుకోవాలండి. అలాగే నత్రజని 8 కిలోలు ఎకరానికి సరిపోతుంది. విత్తనం మనం సాధారణంగా మనం చల్లే ముందు చూసుకోవాలండి. నెక్స్ట్ భాస్వరం 20 కిలోలు ఎకరానికి విత్తనం చల్లే ముందే మనం చూసుకోవాలండి. వరి మగాణాల్లో ఎరువులను వాడాల్సిన అవసరం కూడా మనకు ఉండదండి, అదే వరి మగాణాల్లో చూసుకుంటే. నెక్స్ట్ నీటి యాజమాన్యం, పెసర వర్షాధార పంట కానీ వర్షాభావ పరిస్థితులు లేనప్పుడు 1-2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడిని పొందవచ్చు. పెసరకు 25 నుండి 30 రోజులు దశలో ఒకసారి, 40 నుండి 50 రోజులు దశలో మరోసారి తేలికపాటి తడులు ఇవ్వాలండి. పూత దశలో నీటి తడులు ఇవ్వకూడదండి. నెక్స్ట్ కలుపు నివారణ అంతర్కృషి మనం చూస్తే పిండి మిథిలిన్ 30% ఎకరానికి 1.3-1.6 లీటర్లు లేదా అలాక్లోర్ 50% ఎకరానికి లీటర్ చొప్పున విత్తన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారీ చేయాలని, విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర్కృషి చేయాలి, మాగాణి పెసర్లో ఊద నిర్మూలనకు ఫెనాక్సి ప్రాప్ ఇథైల్ 9% ఎకరానికి 250 మిల్లీలీటర్ల చొప్పున 200 లీటర్ల నీటితో కలిపి విత్తిన 20-25 రోజుల లోపల పిచికారీ చేయాలి. ఊదతో పాటు చిప్పెర గరికి లాంటి

రబీ కందితో అంతర్ పంటగా వేసేటప్పుడు ఎకరానికి 5 కిలోలు విత్తనం, 6 కిలోలు నత్రజని, 15 కిలోలు భాస్వరం వేయాలి. తొలకర్రలో కందితో అంతర్ పంటగా వేసినప్పుడు 6 కిలోలు విత్తనం, 7 కిలోల నత్రజని, 17.5 కిలోలు భాస్వరం వేయాలండి. సస్యరక్షణ చూస్తుంటే పురుగులు, చిత్త పురుగులు, అలాగే తామర పురుగులు, తెల్లదోమ, పొగాకు లద్దె పురుగు మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. సో తెగుళ్ళ గురించి చూసుకుంటే బూడిద తెగులు, ఈ తెగులు సాధారణంగా విత్తిన 30 నుండి 30 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ముదురాకులపై బూడిద రూపంలో చిన్న చిన్నగా మచ్చలు కనిపడి అవి క్రమేణా పెద్దవై ఆకులపైన అలాగే క్రింది భాగాలకు మరియు కొమ్ములు కాయలకు వ్యాపిస్తాయి. రబీ కాలంలో ఈ తెగులు వ్యాప్తి మరియు ఉధృతి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నివారణకు లీటర్ నీటికి 1 గ్రామ్ కార్బనిజియం లేదా 1 గ్రామ్ థయోఫెనైట్ మిథైల్ లేదా 1 మిల్లీలీటర్ కెరాథైన్ లేదా 2 మిల్లీలీటర్ హెక్సాకోనజోల్ లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా మైక్లోబటానిల్ 1.0 గ్రామ్ లేదా డెఫెనోకోనజోల్ 1 మిల్లీలీటర్ కలిపి 10 నుండి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు మందులు మార్చి పిచికారీ చేయాలని నిర్దేశించిన కాలం విత్తుకోవాలి. తెగులను తట్టుకునే TM96-2 రకాలని మనం ఎక్కువ విత్తుకుంటే బాగుంటుంది. అట్లాగే సెర్కోస్పరా ఆకుమచ్చ తెగులు, అలాగే బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు, నెక్స్ట్ బంగారు తీగ అంటే కస్కుట, ఇదేంటంటే మనకి వరి మగాణాల్లో బంగారు రంగు గల సన్నని తీగ పైరుమే వ్యాపించి మొక్కల నుండి రసం పీలుస్తుంది. దీని వలన పైరు ఎదుగుదల క్షీణించిపోతుంది. ఈ బంగారు తీగ మొలకుండా ఎకరానికి 1 లీటర్ పెండి మిథలేన్ 20 నుండి 25 కిలోలు ఇసుకలో కలిపి పనులు తీసిన రోజున పొలంలో చల్లి 200 లీటర్ల నీటిని ఎకరానికి సాయంత్రం సమయంలో పిచికారి చేయాలి. ఇలా చేయటం వల్ల 70% వరకు బంగారు తీగ మొలవకుండా మనం చేసుకోవచ్చు. ఈ తీగ పైరుపై కనిపించిన వెంటనే తీగ వ్యాపించిన మొక్కలతో పాటు పీకి మనం కాల్చివేయాలి. దీని ఉధృత ఎక్కువగా ఉన్న చోట పైరు 20 రోజులప్పుడు ఇమిజాతాఫిర్ పర్సూట్ అనే కలుపు మందుని ఎకరానికి 200 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసి 5 నుండి 7 రోజుల లోపల పైరుపై 1% యూరియాని పిచికారీ చేయాలి. అశ్రద్ధ చేస్తే ఇది పైరంతా పాకి విత్తనాల ద్వారా ప్రతి సంవత్సరం పొలంలో కనిపించి పైరుని నష్టపరుస్తుందండి. పంట కోత నిల్వ గురించి చూసుకుని తొలకరి ఎండిన కాయలను 1-2 సార్లు కోసి నూర్చుకోవాలి. రబీ కాలంలో కానీ వేసవిలో కానీ మొక్కల్ని మొదల వరకు కోసి ఎండిన తర్వాతే నూర్చుకోవాలి. ఆ తర్వాత ఎండబెట్టిన శుభ్రపరిచి నిల్వ ఉంచుకోవచ్చండి. నాణ్యత ప్రమాణాలు చూసుకుంటే పంట ఉత్పత్తికి కనీస మద్దతు ధర కల్పించడానికి జాతీయ వ్యవసాయ సహకార సమైక్య నెఫెడ్ ద్వారా పెసరు మరియు పెసరును నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను చూస్తే దుమ్ము, ధూళి, చెత్త, పుల్లలు, రాళ్ళు, మట్టి మరియు ఇతర పంట గింజలు మనం చూసుకుంటే అత్యధిక పరిమిత శాతం 2గా నిర్దేశించబడింది ప్రతి క్వింటాల్కి తూకానికి. అలాగే ఇతర పప్పు దినుసులు గింజలు అయితే 3 అత్యధిక పరిమిత శాతం నిర్వర్తించింది 1 క్వింటాల్కి. అలాగే బాగా రంగు మారినవి అంతర్గతంగా దెబ్బతిని నాణ్యతను ప్రభావితం చేసేవి అవి 3 అత్యధిక పరిమిత శాతం ప్రతి క్వింటానికి. అలా పాక్షికంగా రంగు మారినవి పైపైన దెబ్బతిని నాణ్యత ప్రభావితం కానివి 4 అత్యధిక పరిమిత శాతం ప్రతి క్వింటాల్కి ఎకరానికి. అలాగే పరపక్వత చెందిన మరియు ముడత గింజలు ఈ 3 అత్యధిక పరిమిత శాతం ప్రతి క్వింటాల్ తుకానికి. పుచ్చులు 4 అత్యధిక పరిమిత శాతం ప్రతి క్వింటాల్ తుకానికి. అట్లాగే తేమ చూస్తే అత్యధిక పరిమిత శాతం ప్రతి క్వింటానికి 12% అండి. నెక్స్ట్ ఉత్పత్తి నిల్వ మెలకువలు మరియు సస్యరక్షణ చూసుకుంటే పెసర నిల్వలో గాలిలో తేమను ఆకర్షించి త్వరగా దెబ్బతినే అవకాశం ఉందండి. కోత సమయంలో నూర్పుల్లో జాగ్రత్త వహించి నిల్వలో అశ్రద్ధ వహించిన కీటకాలు, బూజు, ఎలుకలు మరియు ఇతర శిలీంధ్రాల ద్వారా అపార నష్టం ఎక్కువ వాటిల్లుతుంది. ఉష్ణోగ్రత గాలిలో తేమ మరియు గింజలలో తేమ నిల్వలో నాణ్యత ప్రభావితం కూడా చేసే అంశం అండి. నెక్స్ట్ బాగా ఎండిన గింజలు బీన్స్తో కానీ గోనె సంచుల్లో కానీ పాలిథిన్ సంచుల్లో కానీ నిల్వ చేయవచ్చండి. నిల్వలో బ్రూచిట్స్ అలాగే పెన్సీలియం, ఆస్పర్జిల్లస్ శిలీంధ్రం ఆశించి ఎక్కువగా నష్టపరుస్తాయి. సో సాధారణంగా పంట పొలంలో గోదాములలో పాత సంచులను అప్పటికే ఆశించి ఉన్నచో నిల్వలో సులువుగా వ్యాప్తి చెంది నష్టం చేయిస్తాయి. కావున వీటి యొక్క ఉత్పత్తిని ఎప్పటికప్పుడు గమనించి తగు జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి.

0: అలాగే నిల్వ చేసే ముందు నిల్వ చేసే సాధనాలు అంటే గోను సంచులు శుభ్రపరచుకోవాలి. గోను సంచులను 10% వేపద్రావణం పిచికారీ చేసి వాడుకోవాలి, లేదా 5% వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన గోను సంచులను వాడాలి, లేదా సంచులపై మలాథియన్ 10 మిల్లీలీటర్ లేదా డెల్టామెత్రిన్ 2 మిల్లీలీటర్ లేదా డైక్లోరోవాస్ 0.05% 1 మిల్లీలీటర్ నీరు కలిసి పిచికారీ చేసి తర్వాత ఆరబెట్టి నిల్వలో ఉంచుకోవాలండి. బస్తాలు నిల్వ చేసే గది గోడల పైన క్రింద 20 మిల్లీలీటర్ మలాథియన్ ద్రావణం లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. నింపిన బస్తాలను చెక్క బల్లలపై వరుసల్లో పేర్చి తేమ తగలకుండా జాగ్రత్త మనం వహించాలండి. అలాగే గృహ అవసరాలకైతే కొద్ది మొత్తంలో నిల్వ చేసేటప్పుడు వంట నూనె లేదా ఆముదం నూనె లేదా వేప నూనె ప్రతి కిలోలో గింజకు 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి నిల్వ చేసించు. మనం నిల్వలో పురుగుల వలన నష్టం జరగకుండా మనం నివారించవచ్చు. గ్రుడ్లు పొదక్కకుండా నివారించండి. అట్లాగే లార్వా గింజల్లో చొరబడక ముందే చనిపోవడానికి మనం దోహదపడతాయి. నెక్స్ట్ ముఖ్యంగా సూచనలు కొన్ని ఉన్నాయండి. పెసర్లో మనం ఖరీఫ్ లో అధిక దిగుమతినిచ్చే రకాలు మనం వేసుకోవాలి. అలాగే అన్ని కాలాలు సకాలంలో విత్తుకోవడం వలన సాళ్ళు పద్ధతులు అవలంబించాలి. అలాగే విధిగా విత్తన శుద్ధి చేసి విత్తుకొనవాలి. నెక్స్ట్ విత్తిన 25 నుండి 30 రోజుల వరకు కలుపు లేకుండా మనం జాగ్రత్త పడాలండి. అవసరం మేరకు కీలక దశల్లో నీటి తడులు ఇవ్వాలండి. నిండు పూర్త దశలో నీరు పెట్టకూడదు. ఎట్టి పరిస్థితులలో పొలంలో నిల్వ లేకుండా మనం జాగ్రత్త పడాలండి. బెట్ట పరిస్థితుల్లో కీలక దశలో 2% యూరియా పిచికారి చేసించు దిగుబడి పెరుగుతుంది. అలాగే రసం పీల్చి పురుగులైన తామర పురుగు, తెల్లదోమ మరియు పెనుబంకలను సకాలంలో మనం అదుపు చేసుకోవాలి. సకాలంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి శనగపచ్చి పురుగు మరియు మారుక మచ్చల పురుగులను కూడా మనం నివారించుకోవాలండి. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబిస్తే మనకు ఖర్చు కూడా తగ్గి ఆదాయం కూడా పెరుగుతుందండి. నెక్స్ట్ విత్తన ఉత్పత్తి చూసుకుంటే నీటి వసతి కలిగి ఉన్నప్పుడు లేదా వేసవిలో విత్తనోత్పత్తి చేపట్టిన అయితే నాణ్యమైన విత్తనం మనం పొందవచ్చు. నెక్స్ట్ నీరు బాగా ఇంకే తటస్థ నేలల్లో విత్తనోత్పత్తి చేపట్టాలి. మురుగునీరు నిల్చే చౌడు నేలలో అయితే పనికిరావు. అలాగే స్వపారగా సంపర్కంలో ఫలదీకరణ జరిగే వృద్ధి చెందే పెసర పంటలో విత్తనోత్పత్తి చాలా తేలికైన పని. నెక్స్ట్ నాణ్యమైన బ్రీడర్ విత్తనాన్ని పరిశోధన స్థానం నుండి సేకరించి విత్తనోత్పత్తికి వాడుకోవాలి. ప్రధాన పొలం బాగా తయారు చేసి సిఫార్సు మేరకు సేంద్రియ మరియు రసాయనిక ఎరువులు వేసుకోవాలి. నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే పంటకు సిఫార్సు చేయబడిన అత్యుత్తమ సేద్య పద్ధతులు మనం పాటించవలసి ఉంటుంది. తమ ప్రాంతానికి ఇప్పుడు అనువైన చీడపీడలు అలాగే రోగ నిరోధక శక్తి కలిగిన అధిక దిగుబడినిచ్చే రకాలనే మనం ఎన్నుకోవాలి. అట్లాగే పెసర విత్తనోత్పత్తికి మనం ఎన్నుకున్న పొలం ఇతర పెసర పొలం నుండి మూల విత్తనానికి 10 మీటర్లు సర్టిఫైడ్ విత్తనానికి కనీసం 5 మీటర్లు వేర్పడే దూరం ఉండేటట్టు మనం చూసుకోవాలండి. ఎకరానికి 6 కిలోల విత్తనం వాడి మనం విత్తన శుద్ధి చేసి వరుసల్లో విత్తుకోవాలండి. విత్తేటప్పుడు రంగులో తేడా ఉన్న విత్తనాలు, రంగు మారిన విత్తనాలు పుచ్చులు వేరి చేసి అదే ఒకే రకమైన విత్తనం విత్తుకోవాలండి. తద్వారా అదిలోనే మనం కేలిని నివారించుకోవచ్చు. అట్లాగే విత్తనం పంటకు అంతర్కృషి సకాలంలో చేసి 25 నుండి 30 రోజుల వరకు మనం కలుపు లేకుండా చూసుకోవాలి. కీలక దశల్లో అయితే పైరు బెట్టకు రాకుండా జాగ్రత్త పడాలి. అలాగే పైరు మొలక దశ నుండి కోత సమయం వరకు బెరుకు మొక్కల్ని అలాగే ఎత్తు రంగు మరే విధంగానైనా తేడా ఉన్న మొక్కలన్నీ కనిపిస్తే పీకివేయాలి. అదే విధంగా తెగులు సోకిన మొక్కలను కూడా మనం తీసేయాలండి. నెక్స్ట్ అవసరమైన సస్యరక్షణ చర్యలు సకాలంలో తీసుకోవాలి. పరిపక్వ దశకు చేరినప్పుడు అంటే కాయలు పూర్తిగా నలుపు రంగు మారుతాయి, పైరును కోసి ప్రత్యేకంగా నూర్చి సూచించిన తేమ శాతం వచ్చే వరకు ఎండబెట్టుకోవాలండి. కోత సమయంలో కానీ కళ్ళంలో కానీ తగు వేర్పాటు దూరాన్ని పాటించి కల్తీలను తావు లేకుండా చూసుకోవాలండి. విత్తనం నిల్వ చేసుకున్నట్టుకు కొత్త సంచులను మాత్రమే వాడి కల్తీని నిరోధించడమే కాకుండా ధాన్యపు నిల్వలో పురుగు రాకుండా నిరోధించాలండి. నెక్స్ట్ విత్తన సంచులను గాలి వెలుతురు పుష్కలంగా లభించే పరిశుభ్రమైన ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. సంచులు నేలపై కాకుండా బల్లలపై ఉంచినట్లయితే తేమ శాతం మార్పు రాదు. అలాగే విత్తన ఆరోగ్యకరం కూడా ఉంటుంది. విత్తన నాణ్యత ప్రమాణాలను మనం చూసుకుంటుంటే విత్తన భౌతిక స్వచ్ఛత అదే మూల విత్తనం కొత్త 98% అండి, సర్టిఫైడ్ విత్తనం కూడా 98%. అలాగే భౌతిక ఇతర పదార్థాలు అత్యధికంగా చూసుకుంటే మూల విత్తనానికి 2%, అట్లాగే సర్టిఫైడ్ విత్తనం కూడా 2% అండి. ఇతర పంటల విత్తనాలు అత్యధికంగా మూల విత్తనం కాక 5 కిలోల విత్తనానికి, అదే సర్టిఫైడ్ విత్తనం అయితే 10 కిలో విత్తనానికి అధికంగా అండి. నెక్స్ట్ కలుపు మొక్కల విత్తనాలు అత్యధికంగా చూస్తే 5 కిలో విత్తనానికి మూల విత్తనం, 10 కిలో విత్తనానికి సర్టిఫైడ్ విత్తనం అండి. ఇతర గుర్తించదగిన విత్తనాలు అత్యధికంగా 10 కిలో విత్తనానికి మూల విత్తనం చూసుకుంటే, అదే 20 కిలో విత్తనానికి సర్టిఫైడ్ విత్తనం అవుతాయి. మొలక శాతం 75% ఉండాలండి మూల విత్తనం కానీ సర్టిఫైడ్ విత్తనం కానీ. తేమ శాతం 9% మూల విత్తనాన్ని కానీ సర్టిఫైడ్ విత్తనం కానీ ఉండాలండి.
1: మీరు ఇంతవరకు పాడి పంటలు కార్యక్రమంలో పెసర సాగు మెలకువల గురించి వ్యవసాయ కళాశాల ప్రొఫెసర్ ఏవిఎస్ దుర్గాప్రసాద్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
2: వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా, మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
3: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా రేంజ్ అవుతాయి.
2: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
3: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
2: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
1: ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
4: కంది సాగులో మెళకువల గురించి తెలుసుకుందాం. తక్కువ పెట్టుబడితో పరిమిత నీటి వనరులతో సాగు చేయగల అంతర పంటలు సాగు చేయడానికి అనువుగా ఉండడం మరియు స్థిరమైన ఆదాయాన్ని అందించే సామర్థ్యం వల్ల రైతులు కంది సాగుపై అధిక ఆసక్తి చూపుతున్నారు. కంది గింజల్లో సుమారు 20-22% మాంసకృత్తులు, పీచు పదార్థం, కాల్షియం, ఫాస్ఫరస్, ఇనుము వంటి పోషకాలు సమృద్ధిగా ఉండడంతో ఇది ప్రజల పోషకాహార భద్రతలో కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే పప్పు ధాన్యాల ఉత్పత్తి పెరగడం ద్వారా దేశీయ అవసరాలను తీర్చడంతో పాటు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడంలో దోహదపడుతుంది. పప్పు ధాన్య పంటగా కంది రైజోబియం బ్యాక్టీరియాతో సహజీవనం ద్వారా వాతావరణ నత్రజనిని స్థిరీకరించి నేల సారాన్ని మెరుగుపరచడంతో పాటు స్థిరమైన వ్యవసాయానికి తోడ్పడుతుంది. అందువల్ల సమగ్ర పంట యాజమాన్య పద్ధతులను అనుసరించడం ద్వారా అధిక దిగుబడులతో పాటు నాణ్యమైన ఉత్పత్తిని సాధించవచ్చు. కంది పంటను ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో విత్తుకోవచ్చు. కంది సాగుకు నీరు త్వరగా ఇంకిపోయే గరప, ఎర్రరేగడి, చల్కా నేలలు మరియు మురుగునీరు సులభంగా బయటకు వెళ్లే వసతి ఉన్న నల్లరేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. అయితే చౌడు నేలలు, నీరు నిల్వ ఉండే లేదా నీటి ముంపుకు గురయ్యే నేలలు కంది సాగుకు అనుకూలం కాదు. విత్తనాలను విత్తే ముందు భూమిని 2 సార్లు నాగలితో దున్ని నేలను మెత్తగా చదును చేసి తయారు చేసుకోవాలి. దీంతో విత్తనాల మొలక శాతం పెరగడంతో పాటు మొక్కల ఎదుగుదల కూడా మెరుగ్గా ఉంటుంది. కందిలో అనువైన రకాల విషయానికొస్తే LRG 41, దీన్ని ఖరీఫ్ రబీలో వేసుకోవచ్చు. ఖరీఫ్ లో అయితే 180 రోజులు, రబీలో అయితే 120-130 రోజులు. ఎకరాకు 8-10 క్వింటాళ్ల వరకు దిగుబడినిస్తుంది. పైరు ఒకేసారి పూతకు రావడం వలన కొమ్మలు వంగుతాయి. ఈ రకం శనగపచ్చ పురుగును తట్టుకుంటుంది. ఇంకా నల్లరేగడి భూములకు ఈ రకం అనుకూలమైంది. నీటి వసతితో తేలికపాటి భూముల్లో కూడా ఈ రకాన్ని పండించుకోవచ్చు. మరో రకం లక్ష్మి ICPL 85063, ఈ రకాన్ని కూడా ఖరీఫ్ లో, రబీలో 2 కాలాల్లో పండించుకోవచ్చు. ఖరీఫ్ లో అయితే 160-170 రోజులు సమయం పడుతుంది. అలాగే రబీలో అయితే 120-130 రోజుల కాలం. 7-8 క్వింటాళ్లు ఎకరాకి దిగుబడినిస్తుంది. ఈ రకం చెట్లు గుబురుగా ఉండి ఎక్కువ కొమ్మలను కలిగి ఉంటాయి. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకాన్ని రబీలో విత్తినప్పుడు ప్రధాన కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. గింజలు లావుగా ముదురు గోధుమ వర్ణంలో ఉంటాయి. మరో రకం BSMR 736, ఖరీఫ్ లో అయితే 180 రోజులు, రబీలో అయితే 130 రోజుల పంటకాలం. ఎకరాకు 8-10 క్వింటాళ్ల వరకు దిగుబడినిచ్చి వెర్రు తెగులును ఈ రకం తట్టుకుంటుంది. మరో రకం ఆశ ICPL 87119, ఈ రకాన్ని ఖరీఫ్ లో మాత్రమే ఎంచుకోవాలి. 170 నుంచి 180 రోజుల పంట కాలాన్ని కలిగి ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం మొక్క నిటారుగా గుబురుగా పెరుగుతుంది. ఎండు మరియు వెర్రి తెగుళ్లను ఈ రకం తట్టుకుంటుంది. గింజలు చూడడానికి ముదురు గోధుమ రంగులో లావుగా ఉంటాయి. మరో రకం LRG 52, దీన్నే అమరావతి అని కూడా పిలుస్తారు. ఈ రకం ఖరీఫ్ లో అయితే 160 నుంచి 180 రోజులు, రబీలో అయితే 120 నుంచి 130 రోజుల పంట కాలాన్ని కలిగి ఎకరాకు 8 నుంచి 9 క్వింటాళ్ల వరకు దిగుబడినిచ్చి ఎండు తెగులను కొంతవరకు తట్టుకుని చూడడానికి గింజలు లావుగా ఉంటాయి. మరో రకం TRG 59, ఈ రకం ఖరీఫ్ లో అయితే 160 నుంచి 170 రోజులు, రబీలో అయితే 130 నుంచి 145 రోజుల పంట కాలాన్ని కలిగి ఉంటుంది. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఈ రకం ఎండు తెగులను కొంతవరకు తట్టుకుని గింజలు చూడడానికి లావుగా ఉంటాయి. మరో రకం LRG 105, ఈ రకాన్ని కృష్ణ అని కూడా పిలుస్తారు. ఈ రకం ఖరీఫ్ లో 160 నుంచి 170 రోజులు, రబీలో అయితే 130 నుంచి 145 రోజుల పంట కాలాన్ని కలిగి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఎండు తెగులును వెర్రు తెగులును చాలా వరకు తట్టుకుంటుంది. అంతేకాకుండా ఇది నిటారుగా పెరగడం వలన అంతర పంటలకు అనుకూలమైంది. మరో రకం LRG 133-33 సౌభాగ్య, ఈ రకం ఖరీఫ్ లో అయితే 165 నుంచి 175 రోజులు, రబీలో అయితే 120 నుంచి 130 రోజుల పంట కాలాన్ని కలిగి ఎకరాకు 8 నుంచి 10 క్వింటాల వరకు దిగుబడినిస్తుంది. ఎండు తెగులును ఈ రకం తట్టుకుంటుంది. విత్తన మోతాదు 2 నుంచి 3 కిలోల వరకు అవసరమవుతుంది. కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బెండిజం లేదా 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల విత్తనం ద్వారా మరియు భూమి ద్వారా సంక్రమించే శిలీంద్ర తెగుళ్ల నుంచి పంటకు సుమారు 20 నుంచి 30 రోజుల పాటు రక్షణ లభిస్తుంది. శిలీంద్ర నాశిని లేదా ట్రైకోడర్మాతో విత్తన శుద్ధి చేసిన తరువాత చివరిగా ద్రవరూప రైజోబియాన్ని కిలో విత్తనానికి 5 నుంచి 10 మిల్లీలీటర్ల చొప్పున పట్టించి నీడలో ఆరబెట్టి వెంటనే విత్తుకోవాలి. కంది మరియు పెసర లేదా మినుమును 1:7 నిష్పత్తిలో అంతర పంటలుగా వేసుకోవాలి. కంది విత్తనాలను నాగలి వెంబడి లేదా సాళ్లలో గొర్రుతో విత్తుకోవచ్చు. అలాగే సీడ్ డ్రిల్ ఉపయోగించి విత్తడం ద్వారా విత్తనాలు సమాన లోతులో పడడంతో పాటు మొక్కల మధ్య సరైన దూరం ఏర్పడి మొలక శాతం మరియు పంట పెరుగుదల మెరుగుపడతాయి. విత్తే దూరం విషయానికొస్తే ఖరీఫ్ లో నల్లరేగడి నేలల్లో 150x20 లేదా 180x20 సెంటీమీటర్లు, వరుసల మధ్య 44 మరియు మొక్కల మధ్య 44, ఎర్ర నేలల్లో అయితే 90x20 సెంటీమీటర్లు, రబీలో వర్షాధారంగా 45x60x10, ఆరుతడి పంటగా 75x90x10 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు, ఖరీఫ్ లో 8 కిలోలు, రబీలో అయితే 16 కిలోల నత్రజని మరియు ఈ 2 కాలాల్లోనూ 20 కిలోల చొప్పున భాస్వరాన్ని వేసుకోవాలి. నీటి యాజమాన్యం విషయానికొస్తే కంది ప్రధానంగా వర్షాధార పంట అయినప్పటికీ పంటలోని కొన్ని కీలక దశల్లో నీటి కొరత ఏర్పడితే దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. పంట పెరుగుదల దశలో సాధారణంగా ఎక్కువ నీటి అవసరం ఉండదు. అయితే దీర్ఘకాలం వర్షాలు లేక నేలలో తేమ గనక తగ్గితే ఒక రక్షణ తడిని ఇచ్చుకోవాలి. మొగ్గ దశ అంటే పూతకు ముందు దశలో ఒక తడి, కాయ ఏర్పడే దశలో మరో తడి ఇవ్వడం వల్ల ఎక్కువ కాయలు ఏర్పడి గింజలు బాగా నిండడంతో అధిక దిగుబడి లభిస్తుంది. పొలంలో నీరు నిల్వ ఉండకుండా మంచినీటి పారుదల సౌకర్యాన్ని కల్పించాలి. కంది పంట నీటి ముంపును తట్టుకోదు. నీరు నిల్వ ఉంటే ఎండు తెగులు వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. అధిక వర్షాలు గనక కురిస్తే వెంటనే మురుగు నీటిని బయటకు పంపేలా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.
1: మీరింతవరకు పొలం కబుర్లు విన్నారు.

ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు.
1: గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ COVID-19 సంక్షోభం నేపథ్యంలో గ్రామీణ భారతదేశంలో జీవనోపాధి అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ను ప్రారంభించారు. మహమ్మారి COVID-19 వల్ల పెద్ద సంఖ్యలో స్వస్థలాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు గ్రామాల్లో సాధికారత మరియు జీవనోపాధి అవకాశాలను అందించడానికి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ పేరుతో భారీ ఉపాధి మరియు గ్రామీణ ప్రజాపనుల కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. 2020 జూన్ 20 బీహార్లోని కగారియా జిల్లా తెలిహర్ బ్లాక్ బెల్దోర్ గ్రామం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిఎం ఈ పథకాన్ని ప్రారంభించారు. అత్యధికంగా వలస కార్మికులు తిరిగి వచ్చిన 6 రాష్ట్రాలపై బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా వీటిపైన దృష్టి సారించింది ఈ పథకం. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో 25 కేటగిరీల పనులు దృష్టి కేంద్రీకరించింది. ఈ 125 రోజుల అభియాన్ మిషన్ మోడ్లో పనిచేస్తుంది. 670,000 వలస కార్మికులకు 125 రోజుల ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ యోజన. ఈ సంఖ్య గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వెళ్లిన మొత్తం వలస కార్మికుల్లో దాదాపు 2/3. 50,000 కోట్ల వనరుల ప్యాకేజ్తో ఒకవైపు వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు మరియు మరోవైపు దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను సృష్టించేందుకు 25 రకాల పనులను కేంద్రీకరించి వాటిని ముమ్మరంగా అమలు చేయడం ఇందులో భాగంగా ఉంది. 6 రాష్ట్రాల సీఎంలు మరియు ప్రతినిధులు, సో వివిధ కేంద్ర మంత్రులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన బీహార్లోని కగారియా జిల్లాలో తెలిహర్ గ్రామస్తులతో రిమోట్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిఎం సంభాషించారు. వలసదారుల ప్రస్తుత ఉపాధి స్థితి మరియు లాక్డౌన్ కాలంలో ప్రారంభించిన వివిధ సంక్షేమ పథకాలు వారికి అందుబాటులో ఉన్నాయా లేవా అని ప్రధానమంత్రి వారిని ఆరా తీశారు. పేదలు మరియు వలసదారుల సంక్షేమం పట్ల కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు శ్రద్ధ వహిస్తున్నాయని ప్రధాని తెలిపారు. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద 175,000 కోట్ల ప్యాకేజీతో ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. స్వస్థలాలకు తిరిగి రావాలనుకునే వలస కార్మికుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రామిక్ ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా నడిపాయని ఆయన చెప్పారు. పేదల సంక్షేమం కోసం, వారి ఉపాధి కోసం చేపట్టిన బృహత్తర పథకంగా ప్రారంభం రోజును చారిత్రాత్మక దినంగా పిఎం అభివర్ణించారు. ఈ పథకం మన కార్మిక సోదరులు, సోదరిమణులకు, మన గ్రామాల్లో నివసిస్తున్న యువతకు, సోదరిమణులు, కుమార్తెల కోసం అంకితం చేయబడిందన్నారు. ఈ ప్రచారం ద్వారా కార్యకర్తలకు, కార్మికులకు ఇంటి దగ్గర పని కల్పించడమే

తమ ప్రయత్నంగా తెలిపారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద మన్నికైనా గ్రామీణ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి రూపాయలు 50,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రధానమంత్రి ప్రకటించారు. గ్రామాల్లో ఉపాధి పనులు, వివిధ పనుల అభివృద్ధి కోసము 25 పని ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు ప్రధానమంత్రి. ఈ 25 పనులు లేదా ప్రాజెక్టులు పేదలకు గ్రామీణ గృహాలు, తోటల పెంపకం, జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీరు, పంచాయతీ భవనాలు, కమ్యూనిటీ టాయిలెట్లు, గ్రామీణ మండీలు, గ్రామీణ రోడ్లు, పశువుల షెడ్లు, అంగన్వాడీ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాల వంటి గ్రామాల అవసరాలను తీర్చడానికి సంబంధించినవిగా పీఎం వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అభియాన్ ఆధునిక సౌకర్యాలను కల్పిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. యువతకు, పిల్లలకు సహాయం చేయడానికి ప్రతి గ్రామీణ ఇంటిలో చౌకగా హైస్పీడ్ ఇంటర్నెట్ అందించడం ద్వారా చాలా ఆవశ్యకమని ఆయన అన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా అంతర్జాలాన్ని వినియోగించడం ఇదే తొలిసారి అని ప్రధానమంత్రి అన్నారు. అందువల్ల ఫైబర్ కేబుల్ వేయడం ద్వారా ఇంటర్నెట్ సదుపాయం కల్పించడం కూడా ఈ అభియాన్లో భాగమని తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ కు స్వయం సమృద్ధి గల రైతులు కూడా అంతే అవసరమని ప్రధానమంత్రి అన్నారు. దేశంలో ఎక్కడైనా రైతు తన ఉత్పత్తులను స్వేచ్ఛగా విక్రయించుకునేలా, తన ఉత్పత్తులకు మంచి ధరను అందించే వ్యాపారులతో నేరుగా కనెక్ట్ అయ్యేలా అవాంఛిత నియమాలు, నిబంధనల సంఖ్యలను తొలగించడం ద్వారా ప్రభుత్వం ఒక పెద్ద అడుగు వేసిందని ఆయన అన్నారు. రైతులను నేరుగా మార్కెట్తో అనుసంధానం చేస్తున్నారని, కోల్డ్ స్టోరేజ్ తదితర అనుసంధానాలకు ప్రభుత్వము 100,000 కోట్ల పెట్టుబడి అందించిందని మోదీ చెప్పారు. ఈ అభియాన్ 12 వేర్వేరు మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్ల మధ్య ఏకీకృత ప్రయత్నంగా ఉంటుంది. అవి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, రోడ్లు, రవాణా మరియు హైవేలు, గనులు, తాగునీరు మరియు పారిశుద్ధం, పర్యావరణం, రైల్వేలు, పెట్రోలియం మరియు సహజ వాయువు, కొత్త మరియు పునరుత్పాదక శక్తి న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సరిహద్దు రోడ్లు, టెలికాం మరియు వ్యవసాయపు శాఖలు. ఈ కార్యక్రమానికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, నోడల్ మంత్రిత్వ శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయంతో పథకాన్ని అమలు చేయబడింది. గుర్తించబడిన జిల్లాల్లో వివిధ పథకాలను సమర్థవంతంగా సకాలంలో అమలు చేయడాన్ని పర్యవేక్షించడానికి జాయింట్ సెక్రటరీ మరియు అంతకంటే ఎక్కువ స్థాయి కేంద్ర నోడల్ అధికారులను నియమించారు. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ అమలయ్యే రాష్ట్రాల జాబితా ఈ విధంగా ఉంది. బీహార్లో మొత్తం 32 డిస్ట్రిక్ట్స్లలో 12 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. ఉత్తరప్రదేశ్లో 31 డిస్ట్రిక్ట్స్ గాను 5 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. మధ్యప్రదేశ్లో 24 డిస్ట్రిక్ట్స్ గాను ప్రస్తుతం 4 జిల్లాలని ఎంపిక చేయడం జరిగింది. రాజస్థాన్లో 22 డిస్ట్రిక్ట్స్, అందులో 2 జిల్లాలని ఈ పథకం కింద, అదేవిధంగా ఒడిశాలో 1 జిల్లా, జార్ఖండ్లో 3 జిల్లాలని, మొత్తం 27 జిల్లాలని గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద అమలయ్యే విధంగా చేర్చడం జరిగింది. ఈ పథకం కింద ప్రాధాన్యతపై చేపట్టడానికి లక్ష్యంగా పెట్టుకున్న 25 పనులు, 1 కమ్యూనిటీ శానిటేషన్ సెంటర్, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, 14వ FC నిధుల కింద పనులు, జాతీయ రహదారి పనులు, నీటి సంరక్షణ మరియు హార్వెస్టింగ్ పనులు, బావుల నిర్మాణం, ప్లాంటేషన్ పనులు, హార్టికల్చర్, అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం, గ్రామీణ గృహ నిర్మాణ పనులు, గ్రామీణ కనెక్టివిటీ మరియు జీవనోపాధి కోసం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఫామ్ ఫండ్స్ నిర్మాణము, పశువుల షెడ్ల నిర్మాణము, పౌల్ట్రీ షెడ్ల నిర్మాణము, మేకల షెడ్ల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ నిర్మాణాల మరియు రైల్వే పనులు, రూర్బన్ పథకము, పిఎం కుసుమ్ పథకము, భారత్ నెట్ అండ్ క్యాంపా ప్లాంటేషన్, పిఎం ఊర్జా గంగా ప్రాజెక్ట్, కేవీకే శిక్షణ, జిల్లా మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ DMFT పనులు గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కింద చేర్చబడ్డాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ ప్రధాన లక్ష్యాలు కోవిడ్ కారణంగా స్వస్థలాలకు తిరిగి వచ్చే వలసదారులకు మరియు అదేవిధంగా ప్రభావితమైన గ్రామీణ పౌరులకు జీవనోపాధాన్ని, అవకాశాన్ని కల్పించడం, ప్రజా మౌలిక సదుపాయాలతో గ్రామాలను సంతృప్తిపరచడం, జీవనోపాధి అవకాశాలను సృష్టించడం, పంచాయతీ భవనాలు, వివిధ జీవనోపాధి ఆస్తులు మరియు కమ్యూనిటీ కాంప్లెక్సులు, అనేక రకాల పనుల నేపథ్యంలో ప్రతి వలస కార్మికుడు రాబోయే 125 రోజుల్లో తన నైపుణ్యానికి అనుగుణంగా ఉపాధిని పొందగలుగుతాడు. ఈ కార్యక్రమం దీర్ఘకాలికంగా జీవనోపాధుల విస్తరణకు, అభివృద్ధికి కూడా దోహదం చేస్తుంది. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యొక్క ప్రయోజనాలు ఈ పథకం

0: ప్రారంభ విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం వలన వలస కూలీల ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల అవుతుంది, రాష్ట్రాల్లో నిరుద్యోగిత తగ్గుతుంది మరియు ప్రజలకు ఉపాధి లభిస్తుంది. ఈ పథకంతో దేశంలోని వలస కూలీలకు లబ్ధి అందించబడుతుంది. స్వయం సమృద్ధి భారత్ పథకం కింద ప్రాంతీయ పరిశ్రమలకు ప్రోత్సాహం అందించడానికి ఈ కార్యక్రమం సహకరిస్తుంది. ఈ పథకానికి 50,000 కోట్ల బడ్జెట్ ను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్, రహదారి రవాణా తదితర 12 మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తున్నాయి. పిఎం గరీబ్ కళ్యాణ్ యోజన కింద పనులు కూలీల నైపుణ్యాన్ని బట్టి వారికి పనులు కేటాయించబడతాయి. పేద, వలస కూలీలు మరియు కార్మికులకు ఉపాధి అవకాశాలు దీనిలో కల్పించబడతాయి. 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకము 125 రోజుల పాటు అమల్లో ఉంటుంది. లాక్డౌన్ కారణంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన వలస కూలీలకు ఈ పథకం కింద ఉపాధి అందించబడుతుంది. ఈ పథకానికి దరఖాస్తుకు అవసరమైన పత్రాల జాబితా, మొదటగా బర్త్ సర్టిఫికేట్ అవసరం, సో మొబైల్ నెంబర్, ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్, నివాస పత్రము, బ్యాంక్ ఖాతా పాస్బుక్, దరఖాస్తుదారుని ఆధార్ కార్డ్, కనీసము వ్యక్తికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ కింద వచ్చే ఈ పథకాల జాబితా ఈ కార్యక్రమం కింద ప్రభుత్వం అమలు చేస్తున్న 25 పథకాలను ప్రజలకు చేరవేస్తారు. ఈ పనిని 125 రోజుల్లో పూర్తి చేయడం జరుగుతుంది. వ్యవసాయ పరిశోధన మరియు విద్యా విభాగం మంత్రిత్వ శాఖ నుండి శిక్షణ మరియు నైపుణ్య అభివృద్ధి పథకాలని, రక్షణ మంత్రిత్వ శాఖ నుండి సరిహద్దు రహదారులను, టెలికమ్యూనికేషన్ విభాగం నుండి భారత్ నెట్, డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ నుండి పిఎం కుసుమ్ పథకాన్ని అమలు చేయడం, అదేవిధంగా పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ నుండి ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ అమలు, పర్యావరణము మరియు అటవీ మరియు వాతావరణ మంత్రిత్వ శాఖ సిఏఏ ఎంపీఏ నిధులు, తాగునీరు మరియు పరిశుద్ధ విభాగం నుండి గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్, రైల్వే మంత్రిత్వ శాఖ నుండి రైల్వే పనులు, గనులు మంత్రిత్వ శాఖ నుండి జిల్లా గనుల యొక్క నిధిని వాడడము, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ భారత్ మాల మరియు ఇతర పథకాలని అమలు చేయడం, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ నుండి ఆర్థిక సంఘం యొక్క నిధుల యొక్క అమలు, గ్రామీణాభివృద్ధి విభాగము శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ని అమలు చేయడం, గ్రామీణాభివృద్ధి విభాగం నుండి మహాత్మాగాంధీ నరేగా పనులను చేపట్టడం, గ్రామీణాభివృద్ధి విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి విభాగం నుండి ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజనని పనులు కల్పించడం. ఈ 12 మంత్రిత్వ శాఖలు సంయుక్త కార్యక్రమం అనగా గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, రహదారి రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖ, గనుల మంత్రిత్వ శాఖ, తాగునీరు మరియు పారిశుద్ధ మంత్రిత్వ శాఖ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, పెట్రోలియం మరియు సహజవాయు మంత్రిత్వ శాఖ, న్యూ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ, సరిహద్దు రహదారి విభాగం శాఖ, టెలికమ్యూనికేషన్ విభాగాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ విభాగాలు కలిసి సంయుక్తంగా ఈ యోజనను అమలు చేస్తున్నాయి. గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన నమోదు విధానం, ముందుగా దరఖాస్తుదారు తమ జిల్లాలోని ప్రాంతీయ కార్మిక శాఖకు వెళ్ళాలి. సో తర్వాత వీరు అక్కడి నుండి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన కోసం దరఖాస్తు ఫారం పొందాలి. దరఖాస్తు ఫారంను పూర్తిగా నింపాలి. అన్ని ముఖ్యమైన పత్రాలను దరఖాస్తు ఫారంకి జత చేయాలి. అప్పుడు దరఖాస్తు ఫారంని ప్రాంతీయ కార్మిక శాఖలో సమర్పించాలి. తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ ఇవ్వబడుతుంది. మీరు ఆ రిఫరెన్స్ నెంబర్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మీరు మీ అప్లికేషన్ స్థితిని చూడవచ్చు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం ఈ కార్యక్రమం మొత్తము 39,293 కోట్లతో 50,78 కోట్ల పని దినాల ఉపాధి కల్పనను సాధించింది.
1: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ అభియాన్ కేంద్ర ప్రభుత్వ పథకం గురించి ప్రముఖ పాత్రికేయులు పరిమళ శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం విజ్ఞాన పర్యావరణ కార్యక్రమం.

0: ప్రాచీన వైద్యశాస్త్రం, ఆయుర్వేదం విశిష్టత. ఈ అంశంపై ఆయుర్వేద వైద్యులు లింగల సౌజన్య గారి ప్రసంగం వింటారు.
1: ప్రాచీన వైద్యశాస్త్రం, ఆయుర్వేదం ప్రాముఖ్యత. ముందుగా మనం ఆయుర్వేదిక్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆయుర్వేద ఆయురనేని వేతి ఇత్య ఆయుర్వేద. ఆయు అంటే లైఫ్, వేద అంటే నాలెడ్జ్ ఆర్ సైన్స్. ది సైన్స్ ఆఫ్ లైఫ్ ఆర్ నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ ఈజ్ నోన్ యాజ్ ఆయుర్వేద. ఆయుర్వేదం ఎలా పుట్టింది? ఆయుర్వేదం మన వేదాల్లో చెప్పబడింది.
2: ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో హలో అభిరుచి కార్యక్రమం ద్వారా వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే వాట్సాప్ ద్వారా తెలియజేయండి. వాట్సాప్ నెంబర్ 7901084415, 7901084415. సమయం 8 గంటలు. ఇప్పుడు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. హలో అభిరుచిలో మొదటిగా వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు ఎం ప్రతాప్, ఐడియా జంక్షన్ విశాఖపట్నం నుంచి. దస్కా ధమ్కి చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్నారు. వారి కోసం పాటను విందాం.

భక్తులు కోరిన సినీగీతాలు. తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య ఆండలు. ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతున్నారు, వారి కోసం పాటను విందాం.

మీరు వింటూ ఉన్నారు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు. హలో అభిరుచిలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి దోగుపర్తి శివప్రసాద్, టైలర్ శ్రీను, వి ప్రసాద్, వెలగపూడి సరోజనమ్మ, సుబ్బమ్మ, ముజీర్ టీ స్టాల్, అమీర్ చాన్ బాషా, హోటల్స్ బాబురావు, రవి, నటరాజ్, ఇంకా శివపురం నుంచి కొండయ్య, కొండమ్మ, పెంచలయ్య, పెంచలయ్య, పెంచలమ్మ, సుబ్బులయ్య, సుబ్బులమ్మ, రవి, అజయ్, నజీర్, బెజవాడ మాల్యాద్రి, పరందామయ్య, తాత వెంకటేశ్వర్లు, సురేష్, వీరందరూ పాటను వినిపించమని కోరుతున్నారు. వారందరి కోసం ఒక పాటను విందాం, దేవరా ఈ చిత్రం నుంచి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటూ ఉన్నారు. తర్వాత మనకు వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు పుట్టపక్క నుంచి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్. ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద ఆయేష, వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్, వీరు కూడా ఏదైనా ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. వీరందరి కోసం ఒక పాటను విందాం.

0: హలో అభిరుచి కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు చదివే ముందుగా ఒక ప్రకటన విందాం.
1: వర్క్ ఫ్రమ్ హోమ్ హై సాలరీ జస్ట్ ఒక క్లిక్ లో అరే వా
2: చిక్కుకుంది
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి ఆర్బీఐ అంటుంది
2: తెలివిగా ఆలోచించండి అప్రమత్తంగా ఉండండి.
0: తర్వాత హలో అభిరుచిలో వాట్సాప్ మెసేజ్ పంపించిన వారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య పాటను వినిపించమని కోరుతున్నారు వారి కుటుంబ సభ్యులు మరియు వారి స్నేహితులందరి కోసం. అలాగే నెల్లూరు సింహపురి ఎఫ్ఎం వింటున్న శ్రోతలందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు వారి కోసం పాటను విందాం. అదేవిధంగా ఎఫ్ఎం ధనలక్ష్మీపురం నుంచి సయ్యద్ జాకీర్ వారి స్నేహితులందరి కోసం పాటను వినిపించమని కోరుతున్నారు. మూసాపేట

గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి. అదేవిధంగా ఎం నరేష్, మెర్సీ విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ, యదోజే, సక్కుబాయ్, సోనిక, లక్ష్మీ వర్మ, లడ్డుబాబా, ముసాపేట నరేష్ గ్రామ ప్రజలందరి కోసం పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. ఇంకా నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా మస్తాన్ బాషా మరియు వారి కుటుంబ సభ్యులు, వారి స్నేహితులు అందరి తరపున పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. మనందరి కోసం ఒక మంచి పాటను విందాం.

0: మీ వ్యాపారంలో ఎదగడానికి రెడీయా, మరింత అభివృద్ధికి రెడీయా? మీ వ్యాపారం ఉన్నత శిఖరాన్ని చేరుతుంది.
1: అప్ టు 85% ఎల్టీవీతో మనపురం ఐజిఎల్ గోల్డ్ లోన్ ద్వారా ఫండ్స్ ఈజీగా అరేంజ్ అవుతాయి.
0: ప్రత్యేకంగా మీకోసమే 5 కోట్ల వరకు రుణాలు మీ వ్యాపార పురోగతిలో సహాయపడుతుంది.
1: ఆత్మవిశ్వాసంతో ఎదగండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరండి. మనపురం మీ వ్యాపార అభివృద్ధిలో సహాయపడుతుంది.
0: మనపురం ఫైనాన్స్ లిమిటెడ్, మేక్ లైఫ్ ఈజీ. టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
2: హలో, అభిరుచి కార్యక్రమంలో చివరి వాట్సాప్ మెసేజ్. భర్త మహాశైలకు విజ్ఞప్తి, చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎంఆర్హరి, యశోద, జానకీరాజు. ఇంకా హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దొర్నాల రేణుక, బాలాజీ, వీరు కూడా ఒక పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు.

ఇంకా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా బుచ్చి నుంచి బాలు. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు. మచిలీపట్నం సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. ఇంకా జయలక్ష్మి బెంగళూరు నుంచి, లక్ష్మమ్మ కిషోర్ గనగల్లు విలేజ్ నుంచి వీరు కూడా పాటను వినిపించమని కోరుతున్నారు. మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి వీరందరూ పాటను వినిపించమని కోరుతూ ఉన్నారు.

మీరింతవరకు హలో అభిరుచి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి సింహపురి ఎఫ్ఎం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుంచి వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సింగపూర్తో ఆసియా వ్యాప్తంగా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత నావికుల సంక్షేమం భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచే విధంగా వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతరిక్ష అంకుర సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారులు వ్యవస్థాపకులతో ప్రధానమంత్రి న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతరిక్ష రంగానికి సంబంధించి ప్రపంచం భారత్ వైపు చూసే విధంగా అనుకూల వ్యవస్థను దేశీయంగా సృష్టించాలని సూచించారు. అప్పుడే దేశ అంతరిక్ష రంగం ప్రపంచస్థాయి ప్రతిభకు పెట్టుబడులకు ఆకర్షణ కేంద్రంగా మారగలదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశ్రమ ఇతర సామాజిక అభివృద్ధి రంగాల మధ్య మరింత సహకారం ఉండాలని కూడా నరేంద్ర మోదీ సూచించారు. సరిహద్దు భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగురిలో ఉన్న సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి ప్రధాన కార్యాలయంలో పలు ప్రాజెక్టులను ఆయన ఈరోజు ప్రారంభించారు. అదేవిధంగా ఎస్ఎస్బి క్యాంపులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడుతూ నేపాల్ భూటాన్ వంటి దేశాలతో ఉన్న బహిరంగ సరిహద్దులను కాపాడే బాధ్యతను ఎస్ఎస్బి సమర్థవంతంగా నిర్వహిస్తోందని తెలిపారు. సిలిగురి కారిడార్ ప్రాముఖ్యతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో నిఘాను పెంచిందని ఆయన పేర్కొన్నారు. చొరబాట్లను నివారించడం, పశ్చిమ బెంగాల్ను దేశాన్ని సురక్షితంగా ఉంచడం కేంద్ర ప్రభుత్వ సంకల్పమని అమిత్ షా వెల్లడిస్తూ,
1: मैं बांग्लादेश से आए हुए हिंदू सिख जैन शरणार्थियों को वादा कर जाता हूं कि 6 माह में आप सभी को हम नागरिकता दे देंगे. भारत सरकार के गृह मंत्रालय ने अपने सारे अधिकार बंगाल सरकार के 8 कलेक्टरों को दे दिए हैं. एक एक घुसपैठिए को चुन चुन कर पश्चिम बंगाल से निकालने का मैं फिर से एक बार बंगाल की जनता को वादा करना.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం, బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశాలు జరగనున్నాయి. బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం రేపు జరగనుండగా బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశం ఈ నెల 23న జరగనుంది. ఈ సమావేశాలకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అధ్యక్షత వహించనుండగా ఆ శాఖ సహాయ మంత్రి రక్షా కట్సే సమావేశాలలో పాల్గొంటారు. యువత అభివృద్ది, సాధికారతకు సంబంధించిన సహకారాన్ని బలోపేతం చేయడంపై బ్రిక్స్ యువజన మంత్రుల సమావేశం దృష్టి సారిస్తుందని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో విద్య, నైపుణ్యాలు, సంక్షేమం, సుస్థిర అభివృద్ది వంటి అంశాలపై చర్చలు జరుగుతాయని పేర్కొంది. బ్రిక్స్ క్రీడా మంత్రుల సమావేశానికి 11 బ్రిక్స్ సభ్య దేశాల క్రీడా మంత్రులు, ప్రతినిధి బృందాలు హాజరవుతున్నారని వెల్లడించింది. సింగపూర్తో ఆర్థిక భాగస్వామ్యాన్ని ఆసియా వ్యాప్తంగా పెంపొందించుకోవడానికి, వాణిజ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ఇండియా సింగపూర్ బిజినెస్ ఫోరం బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థులు, సింగపూర్ పారిశ్రామికవేత్తలు, భారతీయ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన ఈరోజు ప్రసంగించారు. భారతదేశంలో పెట్టుబడి అవకాశాల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. అదేవిధంగా సింగపూర్ విదేశీ వ్యవహారాలు, వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి గాన్సియో హువాంగ్ ఇతర ప్రముఖులతో కూడా ఆయన సమావేశమయ్యారు. ఇన్ఫ్లుయెంజా వ్యాధి విస్తరణపై నిరంతర అప్రమత్తత, పటిష్టమైన నిఘా అవసరమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో H1N1 ఇన్ఫ్లుయెంజాకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితిని ఆయన ఈరోజు ఢిల్లీలో నిర్వహించిన శాఖపరమైన సమావేశంలో సమీక్షించారు. నిరంతరం లేదా తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర హెచ్చరిక సంకేతాలు ఉన్న వ్యక్తులు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. H1N1తో సహా సీజనల్ ఇన్ఫ్లుయెంజా నియంత్రణ కోసం దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఆసుపత్రులు, ప్రయోగశాలలు, ఇతర భాగస్వాములతో సమన్వయం కొనసాగిస్తున్నామని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత నావికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ మాట్లాడుతూ, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. విదేశీ జెండాలు కలిగిన రెండు నౌకలకు సంబంధించిన ఘటన గురించి ప్రస్తావిస్తూ, అందులోని 22 మంది భారత నావికులు సురక్షితంగా ఉన్నారని తెలిపారు. వారి భద్రత గురించి తెలుసుకునేందుకు సంబంధిత అధికారులతో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైష్వాల్ పేర్కొంటూ,
2: విదేశీ ఫ్లాగ్ హై ఉన్నీ కిసీ ఓర్ కే ఝండా లగా హువా కిసీ ఓర్ దేశ్ దూసరే దేశ్ కా ఉస్మే భారతీయ నాగరిక్ నావిక్ హై 22 ఏక్ మే 16 దూసరే మే 6 యే జో హమ్ లోగో కో అభీ తక్ పతా చలా హై కి ఉస్ 22 జో నాగరిక్ హమారే హై జో హమారే నావిక్ హై సురక్షిత హై ఔర్ జో అధికారీ గణ హై ఉన్సే హమ్ ఇస్ మామలే పర్ ఉన్సే హమ్ జుడే హువే హై తాకి హమ్ అప్నే లోగో కో ఉన్కీ సురక్షా ఉన్కా దేఖ్భాల్ కర్ సకే.
0: బ్రిక్స్ ఐసీటీ ట్రాక్ సమావేశం సందర్భంగా టెలికమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీస్ ఐసీటీ రంగాలలో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవడానికి భారత్ బ్రెజిల్ దేశాలు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయని కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ ఈరోజు తెలిపింది. పూణేలో జరిగిన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్స్ మంత్రుల సమావేశం సందర్భంగా కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, బ్రెజిల్ కమ్యూనికేషన్ శాఖ మంత్రి ఫ్రెడరికో డి సికెరా ఫిల్హో ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం డిజిటల్ ఆవిష్కరణలను ముందుకు తీసుకువెళ్తుందని, డిజిటల్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని సామాజిక మాధ్యమ పోస్టులో ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలోని చిన్న సన్నకారు రైతులందరికీ కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ ముఖ్యమైన కార్యక్రమంగా ఉంది. వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు లభించేలా చూసేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద గత కొన్నేళ్లుగా బడ్జెట్ కేటాయింపులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయని కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ తెలిపింది. 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం సుమారు 5,400 కోట్ల రూపాయలుండగా 2026-27 నాటికి అది 7,000 కోట్ల రూపాయలకు పైగా పెంచబడిందని గుర్తు చేసింది. 2026-27కు సంబంధించి ఇప్పటికే 6,05,00,000 రూపాయలకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇందులో నిన్నటి వరకు దాఖలైన 2,00,000,000కు పైగా ఐటీఆర్ 3, ఐటీఆర్ 4లు కూడా ఉన్నాయని పేర్కొంది. ఐటీఆర్ 3, 4, 5, 7 దాఖలు చేయడానికి ఈ నెల 31వ తేదీ చివరి గడువు కావడంతో త్వరపడాలని పన్ను చెల్లింపుదారులను ఆ శాఖ కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 28వ తేదీ వరకు పంపవచ్చు. భారత్, మారిషస్ దేశాలు తమ ఇంధన భాగస్వామ్యాన్ని మరింతగా విస్తరించనున్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులలో ఇప్పటికే ఉన్న భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకుంటూ ఇరు దేశాల మధ్య ఇంధన సహకారం, భవిష్యత్ ఇంధన భద్రత, స్వచ్ఛమైన ఇంధనాలపై ఎక్కువగా దృష్టి సారిస్తాయని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన ఈరోజు పేర్కొన్నారు. గ్లోబల్ బయోఫ్యూయల్స్ అలయన్స్ వ్యవస్థాపక సభ్యురాలైన మారిషస్ తన జాతీయ బయోఫ్యూయల్ పాలసీ ఫ్రేమ్వర్క్ ను అభివృద్ది చేసిందని కేంద్ర మంత్రి తెలిపారు. స్వచ్ఛమైన, సుస్థిరమైన ఇంధనాలలో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ ఫ్రేమ్వర్క్ భారత్, మారిషస్ లకు కొత్త అవకాశాలను కల్పిస్తుందని హర్దీప్ సింగ్ పూరి పేర్కొన్నారు. ప్రవేశ స్థాయి న్యాయ సేవా పరీక్షలకు హాజరు కావాలనుకునే న్యాయ పట్టభద్రులకు గతంలో తప్పనిసరిగా ఉండాల్సిన 3 ఏళ్ల న్యాయవాద వృత్తి నిబంధనను 1 సంవత్సరానికి తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఈరోజు తన మే 2025 నాటి తీర్పును సవరించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. సింగపూర్తో ఆసియా వ్యాప్తంగా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింతగా పెంపొందించుకుంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత నావికుల సంక్షేమం, భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. బ్రిక్స్ యువజన క్రీడా మంత్రుల సమావేశాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు ఒక దేశభక్తి గీతం వింటారు.

ఆకాశవాణి శ్రోతలకు నమోవాకములు అర్పిస్తూ కాలక్షేపో నకర్తవ్య క్షీణమాయు క్షణే క్షణే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పుట కలి సంతరణోపాయము హరికీర్తనముగా ప్రవర్తిల్లుననుట అక్షరసత్యము. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని సాధించే సాధనాలలో భక్తి చాలా గొప్పది అన్నారు శంకర భగవత్పాదులు. మహాభక్తులు ఎందరో మన పుణ్యభూమి అయిన భారతావనిలో జన్మించారు. వారిలో గానం ద్వారా భగవంతుణ్ణి సులభ మార్గంలో చేరుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారులలో అతి ముఖ్యులు అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్య, జయదేవులు మొదలగువారు. నేటి మన కథానాయకుడు అన్నమయ్య.

ಪ್ರೀತಂ ಶೃಣ್ವತಾಂ ಅಘನಾಸನ ತಸ್ಮಾತ್ ಸರ್ವಂ ಪ್ರಯತ್ನೇನ ಶ್ರೋತವ್ಯಂ ಬುದ್ಧಿಮತ್ ಜನೈಹಿ. ಮಹಾತ್ಮನ ಪವಿತ್ರ ಚರಿತ್ರ ಬುದ್ಧಿಮಂತುಲು ಪಾಪ ನಿವಾರಣ ಪ್ರಯತ್ನಂತೋ ವಿನವಲೆನು. ಭಟ್ಟ ಮಹಾಶೈಲಾರ, ತೆಲುಗು ಭಾಷలో ಪದ ಕವಿತ ఒక ప్రత్యేక వాంగ్మయంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో సంగీత సాహిత్యాలు రెండు పరస్పరాచ్ఛాదితములు కాకుండా విజృంభిస్తూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో రాగ రస సౌందర్యంతో అర్ధనారీశ్వరత్వాన్ని ప్రత్యక్షీకరింపజేస్తాయి. పద కవితలోని ప్రధాన లక్షణం ఇది. మానవ సహజమైన నైజ గుణములను వ్యక్తం చేయడానికి ఈ పద కవితలు ప్రసిద్ధి పొందాయి. సాహితీ సౌరభవాసితాలైన పదకుసుమాలతో సప్తగిరి సార్వభౌముని చరణ పద్మాలను

అర్చించినవాడు తాళ్లపాక అన్నమాచార్యులు. క్రీస్తుశకం 15వ శతాబ్దిలో హరి అందకాంశము నుంచి ఆయన అవతరించాడు. భక్తి మార్గ ప్రచారానికి సంకీర్తనలను ఆధారంగా తీసుకుని పరబ్రహ్మతత్వాన్ని జగజ్జేగీయమానంగా ఆలపించిన మహానుభావుడు అన్నమయ్య. సంస్కృతంలో సంకీర్తన లక్షణం రచించారు. శ్రీవేంకటనాథుని వైభవాన్ని 32,000 కీర్తనల్లో సంకీర్తించిన భక్తాగ్రేసరుడు. పల్లవి చరణాలతో కూడిన పదాలకు ఆంధ్ర వాంగ్మయంలో సుస్థిర స్థానాన్ని కల్పించి పదకవితా పితామహుడుగా పేరొందిన ధన్యచరిత్రుడు. విష్ణు సంకీర్తనమే విశుద్ధమైన జ్ఞానమని విశ్వసించి సర్వేశ్వరుని అనంత కళ్యాణ గుణ వైభవాలను తన సంకీర్తనంలో కీర్తించిన అన్నమయ్యలో సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి, త్రివేణీ సంగమం వలె మూర్తీభవించాయి. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము అంటూ సారపు కైంకర్యములు కేశవు కైంకర్యంబులు. ఈతడే ముక్తిదోవ, ఈతడే మా ఆచార్యుడు, ఈతడు గలుగబట్టి ఇందరు బతికేది. ప్రపంచ భాషలన్నిటిలోనూ పదకవిత, పద్యకవిత అని రెండు విధాలు. పాడుకోవడానికి ఉపయోగించేది పదం. ఈ పదాలు శృంగార వైరాగ్య పదాలని రెండు రకాలు. తాళ్లపాక వారి కాలమున సంకీర్తనమునకే పదము అని పేరు. వాచం గేయం చ కురుతే స వాగ్గేయకారః. తెలుగులో ప్రథమ వాగ్గేయకారుడైన అన్నమాచార్యుడు సంస్కృతంలోనూ కూడా దాదాపు 100 పదాలు మనోహరంగా రచించారు.

అన్నమయ్య చరిత్రకు వీరి మనుమడు తాళ్లపాక చిన తిరువేంగళనాథుడు రచించిన అన్నమాచార్య చరిత్ర ఆధారం. ఇది ద్విపద కావ్యం. ఇతడు పెద తిరుమలాచార్యుని నాలుగవ కుమారుడు. చిన్నన్న అని వ్యవహార నామం. తాళ్లపాక కొత్తపినాడు మండలం నడిబొడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశ్వర స్వామి కరుణతో ఆ గ్రామజనులు సుఖజీవనం సాగించేవారు. ఇతడి చెన్నకేశవ స్వామిని జనమేజయుడు ప్రతిష్ఠించాడు అంటారు. ఆ గ్రామవాసులు గోవిందుని దివ్య మంగళ విగ్రహం వికనుచు, నారాయణుని దివ్య లీలా విశేషములను వినుచు, కౌస్తుభధారి హరి పూజలు సల్పుచు, మాధవు శ్రీపాదయుగమి తలపుసేయుచు, వనమాలిగును ప్రసాదంబి కుడుచుచు, నందనందన్ని సన్నిధికి అరుగుచు తమ జీవితములను సార్థకపరుచుకునుచున్నారు. అన్నమయ్య నందవర వైదిక బ్రాహ్మణ వంశస్థుడు. వారు ఋగ్వేదులు, అశ్వరాయన సూత్రులు, భారద్వాజ గోత్రులు. నందవరీకుల గాథ. 10వ శతాబ్దిలో కాశీ నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చిన శుద్ధ వైదిక బ్రాహ్మణుడు నందవరీకుడు. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలో నందవరం అనే గ్రామాన్ని నందుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈయన కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరి ఉపాసకులు పరిచయం అయ్యారని, వారణాసిలో క్షామం రాగా నందరాజు ఆశ్రయంలో నందవరంలో స్థిరపడ్డారని, తద్వారా నందవరీకులుగా ప్రచారం పొందారని జనవాక్యం. అన్నమయ్య వంశీకులు. అన్నమయ్య వంశానికి మూలపురుషుడు భరద్వాజ ఋషి, తర్వాత నారాయణయ్య, ఆయన కుమారుడు విఠలయ్య, ఆయన కుమారుడు నారాయణయ్య, విఠలుడు, నారాయణుడు, నారాయణ సూరి ఆయన కుమారుడు అన్నమయ్య. అన్నమయ్యకు ముందు నాలుగవ తరంలో జన్మించిన నారాయణయ్యతో అన్నమయ్య చరిత్ర ప్రారంభం. నారాయణయ్య చిన్నతరంలో చదువు సంధ్యలు అవ్వలేదు. తండ్రి విఠలయ్య తన వద్ద ప్రయోజనం లేదని పక్కనే ఊటుకూరులో తన బంధువుల వద్ద ఉంచాడు. ఊటుకూరు నేటి కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉన్నది. ఊటుకూరు నందు గురువులు నారాయణయ్యను సామ దాన భేద దండోపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువు పట్ల శ్రద్ధ కలగలేదు. ఆ బాలుడు అవమానంతో కుంగిపోయాడు. లేత మనస్సు గాయపడింది. ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతాలమ్మ గుడి సమీపాన పుట్టలో పాముందని విని నారాయణయ్య ఆ పుట్టలో చెయ్యి పెట్టాడు. త్రికాల వేదిని చింతాలమ్మ ప్రత్యక్షమై ఓదార్చింది. చెన్నకేశవస్వామి అనుగ్రహంతో సకల విద్యలు పొందగలమని, నీకు మూడవ తరంలో శౌరి వరప్రసాదం వల్ల పరమభాగవతోత్తముడు జన్మిస్తాడని అనుగ్రహించి అంతర్ధానమైంది. అమ్మవారి ఆదేశాన ప్రకారం తాళ్లపాక చేరి నారాయణయ్య ఆశ్రిత క్లేశనాశకుడైన చెన్నకేశవస్వామిని సేవించి స్వామి అనుగ్రహంతో వీరవీరాంగ పారంగతుడే సర్వజ్ఞుడు అని కీర్తి పొందుతాడు. నారాయణయ్య కుమారుడు నారాయణ సూరి. ఇతడు సకల విద్యాధురంధరుడు. వీరి ధర్మపత్ని లక్కమాంబ. ఈమె మాడుపూరు మాధవస్వామి భక్తురాలు. సంతాన రాహిత్యంతో మనోవిరజింది సర్వజనాభీష్టదాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శింపగోరి పయనమై తిరుమల చేరి స్వామి మందిరం చేరి గరుడ కంపం వద్ద సాగిలి మురుక్కారు. స్వామివారి నిజఖడ్గమైన నందకాన్ని కలలో ప్రసాదించాడు. నందకాంశతో తమకు పుత్రోదయమవుతుందని నారాయణ సూరి లక్కమాంబ తెలుసుకుని తాళ్లపాక చేరతారు. సర్వధారినామ సంవత్సర వైశాఖ మాసం విశాఖ నక్షత్రంలో 9/5/1408 సంవత్సరంలో బుధవారం రోజున పుత్రోదయమై అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాత్ భవంతి భూతాని అన్న శృతి ప్రకారం పరబ్రహ్మవాచకంగా అన్నమయ్య అని నామకరణం చేశారు. అన్నమయ్యం గారు, అన్నమాచార్యులు, అన్నయ్య గురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యం గారులు అనేవి నామాంతరాలు అన్నమాచార్యులకు. తాళ్లపాక సాహిత్యంలో, శాసనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు వక్షస్థలమందరి కౌస్తుభమే, శఠగోపయతిగా గుడిగంట వేదాంత దేశికులుగా, స్వామి హస్తమందలి నందకమే పేయాళ్వార్లు అన్నమయ్యలుగా అవతరించారు. అన్నమయ్య బాల్యం. పసిబిడ్డడైన అన్నమయ్య వెంకన్న ప్రసాదమని చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వెంకటపతికి మొక్కమని చెబితే మొక్కేవాడు. వెంకటపతి మీద జ్వాల పాడినదే నిద్రపోడు. లక్కమాంబ భక్తి గీతాలు పాడుతుంటే పరవశించిపోయేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం నుండి వెంకటపతి మీద ధ్యాసతో పొద్దు గడిపేవాడు. 5 సంవత్సరాలు నిండాయి. అక్షరాభ్యాసం జరిగింది. అహినాయకాద్రి వెన్నుని వరముచే విద్యలన్నీయూ
అమితంబులకుచు విహ్వారంగ సీమ తాము తామే జొచ్చి నర్తనమాడదొడగి. అన్నమయ్యకు 8వ ఏట గర్భాష్టకల్లో ఉపనయన సంస్కారం నెరవేర్చారు తల్లిదండ్రులు. నా గాయత్ర్యా పరమం మంత్రం నా మాతృప్రదైవతం. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. అన్నమయ్య ఆడిన మాటల్ల అమృత కావ్యంగా, పాడినదిల్ల పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వింత వింతలుగా వెంకటపతిపై కీర్తనలు ఆలపించేవాడు. కానీ అన్నమయ్య సంకీర్తన రచనకు స్వామి ఆదేశం పొందినది మాత్రము 16వ ఏటనే. ఈ విషయం రాగిరేకులపైన తొలి వాక్యాల వల్ల స్పష్టమవుతోంది. బాల్యంలో తల్లిదండ్రులు వదినా చెప్పిన పనులు విసుగు చెందక చేసేవాడు. ఎప్పుడూ దండి భుజాన తగిలించుకుని పాటలు పాడటం ఇంటివారికి నచ్చేది కాదు.

అందరూ కలిసి ఒకనాడు పశువులకు గడ్డి తెమ్మని అన్నమయ్యను అడవికి పంపారు. కొంత పచ్చిక కోసి మనసంతా శ్రీహరిపైనే ఉన్నది. మరికొంత పచ్చిక కోయబోయేసరికి అన్నమయ్యకు కడవేలు తెగి రక్తం కారింది. వేదనలో విరక్తి భక్తి జనించాయి. వేదనలో వేదం ప్రభవించిన

అచ్చడి చక్రవర్తి పీఠాలు, దేశాంతరుల మఠాలు, తపస్సుల గృహాలు, విశ్రాంత దేశాలు సందర్శించి తిరుమలకు పయనమై మార్గమధ్యంలో అలిపురి సింగరి, తలయేరుగుండు, పెద్ద ఎక్కుడు, కప్పురంపు కాలువలను సందర్శించారు. అలిపిరి కొండ ఎక్కుడులో తెలుమెట్టుగల ప్రాంతం. అడిపడి, అలిపిరి అని వ్యవహారనామాలు. ఇక్కడ వెలసిన నృసింహస్వామిని అన్నమయ్య దర్శించాడు. తలయేరుగుండు కొండ ఎక్కే భక్తులు ఈ గుండును తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులుండవని నమ్మకం. ఆంజనేయస్వామి వారి మూర్తి దీనిపై కనిపిస్తుంది. స్వామి పాదాలు దీని వద్దనే ఉన్నాయి. శ్రీరామానుజుల వారు తిరుమల నంబి వద్ద రామాయణ రహస్యాలు తలయేరుగుండు సమీపంలో తెలుసుకునేవారు. తిరుమల నంబికి మధ్యాహ్న సమయంలో తిరుమల వెళ్లి స్వామి పూజ చేయటకు ఆటంకం ఏర్పడింది. తిరుమల నంబి బాధపడ్డారు. స్వామి పాదాలు ఇక్కడ ప్రత్యక్షమైనాయిట. ఈ పాదపద్మములను అన్నమయ్య

పురువర దినంబి అని అన్నమయ్య కొండలపై నెలకొన్న కోనేటి రాయుడివాడు అనే కీర్తనలో వ్యవహరించిన ఈ భక్తుడు ప్రతినిత్యం కుండలు చేయగా మిగిలిన బంకమట్టితో పూలు చేసి తాను తయారు చేసుకున్న కొయ్య వెంకటేశ్వరుని పూజించేవాడు. తిరుమల అర్చామూర్తిని తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు. ఒకనాడు చక్రవర్తి బంగారు పుష్పాలు తొలగి బంకమట్టి పూలు స్వామి చరణాలపై నిలిచాయి. రాజు కుమ్మరిని శరణు వేడాడు. కురువ అంటే కాలిత్రోవ, కాలిత్రోవలో కాపురం చేసే నంబి కాబట్టి కురువరతి నంబి. పెద్ద ఎక్కుడు, ఇక్కడ మెట్లు నిట్టనిలువుగా ఉంటాయి. వల్లవరాయని మఠం క్రీస్తుకము 1287 ప్రాంతంలో నమ్మాళ్ వారు ఈ మండపాన్ని నిర్మించిన ఇతడు వల్లవరాయని మఠం నిర్మించాడు. కప్పురంపు కాలువ, పెద్ద ఎక్కుడు మోకాళ్ల ముడుపు మధ్య ఈ కాలువ ఉన్నది. ఆ కాలువ కమ్మని వాసనలు ఆఘ్రాణిస్తూ పూ పొదలను జలప్రవాహాలను చూసుకుంటూ మోకాళ్ల పర్వతం చేరాడు. మధ్యాహ్న సమయం కావస్తోంది. ఎన్నడూ తల్లిని విడిచి ఉండేవాడు కాదు, వాకిలి దాటి ఎరుగడు. కావున ఒక పొద కింద కూర్చుండి చెప్పులతోడని అలసిపోయి ఒక రాతిపై పరున్నాడు. మోకాళ్ల ముడుపు వెంకటశైలము సాలగ్రామమైనది కనుక యాత్రికులు మోకాళ్లతో నడిచేవారు అంటారు. ఒక్కొక్క మెట్టు మోకాళ్ళ ఎత్తు కలిగి మోకాళ్ళు ముడుచుకుంటూ ఎక్కడం వల్ల మోకాళ్ల ముడుపు అనే పేరొచ్చింది. బాల అన్నమయ్య అలసటను ఆకలిని జగదంబ అలమేల్మంగ గమనించింది. కరుణాపాంగ అలమేల్మంగ విలసత్కాంతులు విరజల్లుతూ

అలమేల్మంగ ఆశీర్వాద బలంతో తిరుమల చేరుకుని దివ్యస్థలాలను సందర్శిస్తాడు. పుష్కరిణి, స్వామి పుష్కరిణి గురించి వరాహ పురాణంలో స్వామి పుష్కరిణి ఎందు స్నానం, సద్గురిని సమాశ్రయం, ఏకాదశి వ్రతానుష్ఠాన సిద్ధి అని మూడు సంఘటనలు మహాపుణ్య విశేషం. 84 లక్షల జీవరాశులలో మనుష్య జన్మ లభించడం, క్రమంగా వర్ణాశ్రమ ధర్మాలను నెరవేర్చడం, అందులో ఒక్కసారి అయినా శ్రీ స్వామి పుష్కరిణిలో స్నానమాచరించడం అత్యంత దుర్లభం. పుష్కరిణి సోయగాన్ని చూచి విస్మయం చెంది, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా అని కీర్తించి తిరుమలలో తెప్పోత్సవం ఆర్జిత సేవగా మంగళవారం నాడు నిర్వర్తిస్తారు. వరాహస్వామి ఆలయం తిరుమలకు వరాహక్షేత్రము అని నామాంతరం. పుష్కరిణికి వాయువిదిశలో ఈ ఆలయం ఉన్నది. అనంతరం పెరగోపురానికి, నీడతిరుగున చింత చెట్టుకు, కోరికలు తీర్చే గరుడ కంబానికి నమస్కరించి చెంపక ప్రదక్షిణం చేశాడు. ప్రసాదశాలకు చేరి తిమ్మప్పనికి నివేదించే భక్ష్య భోజ్యాలు, వెన్నగాజిన వింతపచ్చళ్ళు, గజ్జోజనాలు, అప్పాలు, రసాలు, అతిరసాలు దాసులకు సమర్పిస్తున్న వైభవానికి ఆశ్చర్యపోయాడు. అట అన్నమయ్య శ్రీనివాసుని నమస్కరించి భాష్యకారులను పొగడి శ్రీ నృసింహుని సేవించి జనార్దనుని సన్నతించి అలమేలుమంగకు అభివందనాలు సలిపి యాగశాలను కీర్తించి ఆనందనిలయాన్ని దర్శించుకుంటాడు. అట్లే స్వామివారి కళ్యాణ మండపాన్ని, బంగారు గరుడుని, అశ్వశేష వాహనాలను తిలకిస్తాడు. తిరుమలలో నృసింహాలయం ఈశాన్య దిశను ఉన్నది. గరుడవాహనం గూర్చి, ఇటు గరుడుని నీవెక్కినను పటపట దిక్కులు భగ్గని పగిలే అన్న కీర్తన రచించారు అన్నమయ్య. కిడప తట్టుపురుగు తయారు చేసే ప్రదేశాన్ని సందర్శించాడు. తట్టుపురుగు తయారు చేసే ప్రదేశం పక్కనే బంగారు పళ్ళెల్లో చక్కెరలు అరగించుచు పంచవన్నెల రామచిలుకలు వెంకటపతిని సేవించడం, కానుకలను సమర్పించండి, కొండలప్పకు దండాలు పెట్టండి అని పలుకుతున్నాయిట. స్వామి పట్టుపీతాంబరాల శ్రీభండారాన్ని చూశాడు. తన పంచకొంగున ఉన్న ఒక బంగారు కాసు గాదులకు సమర్పించి అర్పించాడు. బంగారు వాకిలి చేరి స్వామిని దర్శించి పులకాంకిత గాత్రుడై సర్వాలంకార శోభితుడైన స్వామిని గురించి ఆనందాది

అని కీర్తించగా అచ్చటి అర్చకులు బాలుని భక్తి తత్పరతకు ముగ్ధులై తీర్థప్రసాదాలు ఇచ్చి శఠగోపంతో దీవించారు. శ్రీహరి పాదతీర్థంబే చెడని మందు, మోహపాశాలు గోసి మోక్షమిచ్చే మందు అని కీర్తించి ఒక మండపంలో విశ్రమించి మరునాడు కుమారధారా తీర్థం, అమరతీర్థం, ఆకాశ గంగ, పాప వినాశనం, వైకుంఠ జాబాలి విరజా తీర్థములు, చక్ర తుంబుర సనక సనందనాది తీర్థములు అన్నీ సందర్శించాడు. వరాహస్కాంద పురాణంలో వీటి వర్ణన కనిపిస్తుంది. తీర్థస్నానం ముగించుకుని స్వామి సందర్శనకై వెళ్ళాడు. ఆలయం మూసి ఉన్నది. వెంకటపతి శతకం పఠించాడు. తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ వేంచేసి ఉన్న గరుడాళ్వారు, విశ్వక్సేనుని, సీతారామలక్ష్మణ సమేత హనుమంతుణ్ణి దర్శించాడు. వివిధ అర్చామూర్తులను సంసేవించాడు. వెంకటగిరిపతి ఎదుట నిలిచాడు.

ముత్యాలహారం అన్నమయ్య చేతుల్లో పడింది. అర్చకులు సంభ్రమంతో బాలుని మహిమను కొనియాడారు. స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రోజుకు వరాహస్వామి ఆలయంలో విశ్రమించాడు. తిరిగి ద్వాదశి నాడు స్వామిని సందర్శించుకుని తిరువీధుల వెంట కోవిల చుట్టి నారాయణ నామస్మరణ చేస్తూ ఒక పంచతిన్నెపై విశ్రమించాడు. పంచసంస్కార దీక్ష. ఆ ద్వాదశి స్వామి అన్నమయ్యను అనుగ్రహించిన దినం. వైష్ణవ మత స్వీకారానికి స్వామి సంకల్పం పొందిన రోజు. ఘన విష్ణువు అనే వైష్ణవేతి తిరుమలలో నివసించేవారు. మహాభాగవతులు వైష్ణవతత్వాన్ని ప్రబోధించేవారు. ఎతికి స్వామి కల్లో కనిపించి ముద్రికలు ఇచ్చి, తాళ్లపాక అన్నమయ్యనే నా భక్తుడొకడు, చిన్నవాడు, నల్లనివాడు, నన్ను ఎప్పుడూ విడువక సంకీర్తనము చేయిచుండు, ముద్దుగారే పిల్లవాడు, వానికి ముద్రాధారణ గావింపమన్నారు. ఎతి స్వామి వాత్సల్యానికి పరవశుడై శిష్యులను వెంటరాగా యజ్ఞశాలకు చేరుకుని అట అన్నమయ్య భగవత్ సంకీర్తనలు ఆలపిస్తుంటే తన్మయుడైపోయి

బాలుని ఆనవాళ్లు స్వామి చెప్పినట్టుగానే ఉన్నాయి. బాలుని సమీపించి స్వామి ఆదేశానుసారం వేదమార్గానుసారం శంకుచక్రాంకితను చేసి పంచ సంస్కారాలు నెరవేర్చారు. అప్పటి నుండి అన్నమాచార్యులు అయ్యారు. వైష్ణవుల్లో పంచ సంస్కారాలు అతి ప్రధానాలు. తాపము, రెండు భుజముల ముద్రికల ధారణ, పుండ్రము, మొత్తం 12 ఊర్ధ్వపుండ్రములు, నామము, దీక్షా సమయం నుండి శ్రీనివాసదాస ఇత్యాది నామములు, మంత్రము ఓం నమో నారాయణాయ, యాగము భగవదారాధనా పద్ధతి. వైష్ణవమత స్వీకారం తర్వాత కొన్ని సంవత్సరాలు అన్నమయ్య తిరుమలలోనే గడిపినట్టు భావించవచ్చు. 8 సంవత్సరాల పిన్నవాడుగా తిరుమలకు వస్తాడు. అట తాళ్లపాకలో సూరిగారు లక్కమాంబ కుమారునికై పరితపిస్తారు. స్వామి అనుగ్రహించే తిరుమల చేరి పుత్రునికై వెదికారు. వైష్ణవ దీక్ష పొంది శంకుచక్రాల ముద్రలు ధరించి స్వామిని సంకీర్తిస్తున్న అన్నమయ్యను చూచి తల్లిదండ్రులు పరవశించిపోయారు. భక్తవత్సలుడైన వెంకట విభుడు తమ తనయునిపై కురిపించిన అనుగ్రహానికి తన్మయులవుతారు. తమ బిడ్డ కారణజన్ముడని గ్రహించారు. కడుపు తీపితో అన్నమయ్యను తాళ్లపాక రమ్మని ఆహ్వానిస్తారు. నిరంతరం హరిచరణ స్మరణాసక్తుడదు. అన్నమయ్య తల్లితో వేడుకు ఇష్టపడడు. తల్లి మాట కాదనలేడు. అందుకే తిరుమలవాసిని వేడుకుంటాడు. స్వామి కలలో ఆదేశం వినిపించింది. పరచింతలుడిగి నాపైన విన్యస్తభరుడవై ఉండ శుభంబులన్నీను అనఘాత్మ నిను చెందునని వరంబిచ్చి జననివాక్యము త్రోయిదనుజు కుమారా అన్నారు స్వామి. తాళ్లపాకలో అన్నమయ్య స్వామి ఆదేశానుసారం అన్నమయ్య తాళ్లపాక చేరి భగవత్కీర్తన గానాన్ని నారాయణ నామస్మరణాన్ని మాత్రం విడవలేదు. నామలీలా గుణాదీనాం ఉచ్చైర్భాషాత కీర్తనం. తాళ్లపాకలో భగవతత్వ బోధనకు శ్రీకారం చుట్టి అనేక విధాలుగా పరతత్వాన్ని గూర్చి ప్రబోధించసాగాడు. యవ్వన దశలో అన్నమయ్య వైరాగ్య గీతాలు పాడడం గ్రామస్తులకు వింతగా తోచింది. బంధుజన పరిహాసము తప్పలేదు. అన్నమయ్య వివాహం. అన్నమయ్య వైఖరిని తల్లిదండ్రులు గమనించారు. పర్యవసానంగా పెళ్లి ప్రయత్నాలు చేయసాగారు. ఫలించలేదు. స్వామి అనుగ్రహించే తిమ్మక్క అక్కలమ్మ అను కన్యకలతో వివాహం జరిగింది. తాళ్లపాక తిమ్మక్క తెలుగులో తొలి రచయిత్రి. సుభద్రాపరణి అనే దిపద రచించింది. గృహస్థాశ్రమ ధర్మాలను నివర్తిస్తూ భగవత్ సేవలో నిమగ్నమయ్యాడు. 16 నుండి స్వామి ఆదేశం ప్రకారం రోజుకొక సంకీర్తన రచిస్తూ సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగించాడు అన్నమయ్య. అహోబల ప్రయాణం. సంకీర్తనా యజ్ఞాన్ని నిర్వహిస్తున్న అన్నమయ్యకు భగవతత్వాన్ని బోధించే వేదాంత రహస్యాలు తెలుసుకోవాలని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలానికి పయనమయ్యాడు. కర్నూలు జిల్లా సిరివోలు మండలంలో రుద్రవరం గ్రామ సమీపంలో నల్లమల కొండల మధ్య ఉన్నది అహోబిలం. ఆదివంశం శఠగోపయ్య అహోబలమఠ సంస్థాపకుడు. ఆయనను ఆశ్రయించాడు. అహోబల నృసింహుడు తానే గురువై త్రిదండాలను మంత్రాలను శఠగోపయ్యకి అనుగ్రహించాడు. హయగ్రీవానుగ్రహాన్ని పొంది సన్యాసి అయి వేదాంత దేశకుని సాంప్రదాయానుచరుడై వైష్ణవమత ప్రచారకుడిగా కీర్తినిందాడు శఠగోపయ్యతి. ఈయన వద్ద అన్నమయ్య విశిష్టాద్వైత వేదాంతం అధ్యయనం చేసి నృసింహ మంత్రాన్ని పొంది వెంకటేశ్వరుని వలె విశేషంగా అహోబిల నృసింహుని ఆరాధించాడు. శ్రీ వెంకటేశ్వరునిపై కాక నృసింహునిపై రచించిన కీర్తనలు వేరే దైవంపై రచించలేదు అన్నమయ్య. శ్రీ నృసింహ మంత్ర పఠన ప్రభావంచే అక్షరానికి 1000 కీర్తనలు రచించాడని రాముని కృష్ణుని

నృసింహని ఏ దైవాన్ని కీర్తించినా తుడి చరణాలలో శ్రీ వెంకటేశ్వరుని అభేదతత్వాన్ని కల్పించి కీర్తించాడు. తుంబురుడో నారదుడో గంధర్వుడో అని సర్వజనులు అన్నమయ్యను ప్రసిద్ధించేవారు. ద్విపదలో అన్నమయ్య రామాయణం రచించారు. అది అలభ్యం, అజాశ్రయం. టంగుటూరుని పాలించే సాళ్వ నరసింహరాయలు అన్నమయ్య ఖ్యాతి విన్నాడు. తన కొలువుకు రమ్మని ఆహ్వానించాడు. విజయనగర రాజులకు తిరుమలకు ఉన్న అనుబంధం ప్రసిద్ధమైనది. విజయనగరాధీశులైన సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాల వారు ప్రభువునకు అనేక కైంకర్యాలు చేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. సాళ్వ నరసింహ భూపతి 1486 నుంచి 1491 వరకు పాలించాడు. దండనాథుడుగా టంగుటూరుకు ఉండేవాడు. కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉన్నది టంగుటూరు. అందువల్లే నరసింహ భూపతి అన్నమయ్య కీర్తన వినడం తటస్థించింది. అన్నమయ్య రాజు కోర్కెను మన్నించి టంగుటూరు చేరుకుని కేశవమూర్తి ఆలయ సమీపంలో ఒక నగరు నిర్మించి ఇవ్వగా రాజు అందులో నివాసమున్నారు అన్నమాచార్యులు. పెనుగొండ రాజ్యానికి ప్రభువైనాడు రాయలు. టంగుటూరు నుండి పెనుగొండకు రప్పించారు అన్నమయ్యను. వెన్నునిపై విన్నవించిన లోకసమ్మతం పైన మీ కీర్తనలు వినాలని కోరాడు. అన్నమయ్య రంగైన రాగవర్ణములతో కర్ణప్రేయంగా ఎన్నో కీర్తనలు వినిపించాడు. అన్నమయ్య సంకీర్తన రచనా ప్రతిభకు రాయలు మురమందాడు. అనేక విధములుగా సంభావించాడు. సాళ్వ నరసింహరాయలు అన్నమయ్యకు పెనుగొండలో ఒక నగరు నిర్మింపజేశాడు. వైష్ణవధర్మ వ్యాప్తికి రాజాశ్రయం ఉపకరిస్తుందనే అభిప్రాయంతో అన్నమయ్య కూడా అంగీకరించాడు. విశిష్టాద్వైత ప్రచారం చేయసాగాడు. రాజధిక్కారం అన్నమయ్య పదాలు శృతులై శాస్త్రములై వెంకట శైలపతి వల్లభరతి క్రీడా రహస్యాలై కీర్తిని పొందాయి. ఒకనాడు రాయలు అన్నమయ్యను కొలుకు ఆహ్వానించి వెంకట వల్లభునిపై మధుర పదాలను వినిపించమని ప్రార్థించాడు. సభలో కవులు, విద్వాంసులు, గాయకులు, సామంతులు, కండనాథులు కొలువే ఉన్నారు. అన్నమయ్య రాజు కోరికను మన్నించి ఏమొకో చిగురుటధనమున ఎడనెడ కస్తూరి నిండెను అంటూ దివ్య దంపతులు అలమేల్మంగా శ్రీనివాసులను గూర్చి మధుర సంకీర్తన గానం చేశాడు. రాజు అన్నమయ్య మహిమ తెలిసి కూడా నాపైనొక్క పదము చెప్పమని కోరాడు. అన్నమయ్య చెవులు రెండు చేతులా మూసుకుని హరిహరి అనుచు హరి ముకుందుని గోవిందుని కొనియాడు నా జిహ్వ, నేను కొనియాడంగ నేరదు. నరహరి కీర్తన నానిన జిహ్వ, ఒరులను నుతింప నోపద జిహ్వ, పరిపరి విధాల తలబోసి నరసింహరాయలు యొక్క నైత్యపు పలుకులకు ఖిన్నుడై రాజాశ్రయంలో లభించే భోగాలను సిరిపతిని కొలిచే మాకు సిరులు ఒరులు ఇయ్యవలెనా అని రాజుకు తెలియజేసి సభ నుంచి నిష్క్రమించాడు. నరసింహరాయలు ఈ ధిక్కారాన్ని సహింపలేకపోయాడు. భటులచే అన్నమాచార్యుని బంధింపజేశాడు. 3 రాయల గండ సంకెల తగిలించి చెరసాలలో బంధించాడు. అన్నమయ్య

అని ఆర్తత్రాణపరాయణుడైన శ్రీ వెంకటవిభుని ప్రార్థించగా సంఖ్యలు వీడిపోయాయి. భటులు ఈ విషయం రాయలకు తెలిపారు. రాజు మిత్రత్వం మరచి తిరిగి సంఖ్యలు వేయించాడు. అన్నమయ్య తీరని ఆవేదనతో స్వామిని వేడగా శృంఖలాలు ఊడిపోయాయి. రాజు ఈ చర్యకు భయపడిపోయాడు. అన్నమయ్య చరణాబ్దములకు సాగిలి మృక్కాడు. పట్టమహిషితో సహా వేడుకుని రాచమర్యాదలతో తిరిగి ఆదరించాడు. అన్నమయ్య రాజును క్షమించి కృతయుగంలో ధ్యానం వల్లను, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల వల్లను, ద్వాపరంలో అర్చనాదుల వల్లను, కలియుగంలో హరి సంకీర్తన వల్లను జనులు ముక్తి పొందుతారు. హరిభక్తులను సేవించు, భాగవతావమానం భగవదవదాన అవమానాన్ని మించినదని రాయలకు ఉద్బోధిస్తాడు. రాజాశ్రయం వీడి తిరుమల చేరి స్వామికి శృంగారమంజలి సమర్పించాడు. అన్నమయ్య రచించిన లఘుకృతుల్లో లభ్యమైన వాటిల్లో ఇది ఒకటి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో అన్నమయ్య పాల్గొనేవాడు. అంతేకాక దేశ సంచారం చేసి అనేక క్షేత్రమూర్తులపై ఎన్నో సంకీర్తనలు రచించాడు. అన్నమయ్య మహిమలు. అన్నమయ్య వాక్శుద్ధి కలిగి ఉండేవాడు. అతని నోటి వెంట వచ్చిన మాట అక్షరాలా జరిగేది. ఒకరోజు స్వామికి నైవేద్యంగా మామిడి పళ్ళను సమర్పించగా అవి పుల్లగా ఉన్నాయి. జీడి పులుసుకాయలు స్వామికి సమర్పించాలని చాలా మనోవేదన చెందాడు. ఆ జీడి మామిడి చెట్టును తాకి దీని పళ్ళు తీయని వెగుగా కాని వెంకటపతిని ప్రార్థించాడు. ఆ జీడి మామిడి పళ్ళు తీయనిగా అయ్యాయి. అలాగే ఒక పేద బ్రాహ్మణుడు తన కుమార్తె వివాహానికి అన్నమయ్యను ధనవర్ధించాడు. అన్నమయ్య వశ్యవాక్కు వల్ల ఒక రాజు ధనం సమకూరుస్తాడు. పురంధరదాసు అన్నమయ్యను వార్ధక్యంలో దర్శించాడు. దర్శించి సాక్షాత్తు వెంకటేశ్వరుని అవతారమని కీర్తించాడు. అన్నమయ్య దాసుల వారిని కౌగలించుకుని, నీవు సంధ్యవార్చుకోవడానికి ఆ స్వామితోనే నీళ్లు తెప్పించుకున్న భాగ్యశాలివి, విఠలుని అవతారం అని కీర్తించాడు. 32,000 కీర్తనల్లో లభ్యమైనవి 14,000 కీర్తనలు మాత్రమే. శృంగారమంజరి శ్రీవెంకటేశ్వర శతకం, సంకీర్తనాలక్షణం, ద్విపద రామాయణం, సంస్కృతంలో వెంకటాద్రి మహత్యం, 11 శతకాలు, ప్రబంధాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అన్నమయ్య మహాభక్తుల కోవకు చెందినప్పటికీ కేవలం స్తోత్రప్రాయములైన భక్తి పాటలు పాడినవాడు కాదు. సంగీతవేత్త అయినప్పటికీ నాదప్రధానమైన రచనలే సాగించలేదు. మహాకవి అయినా కావ్యాలు అల్లినవాడు కాదు. భక్తుడు, గాయకుడు, కవి అయిన అన్నమయ్య రాశిలో వాసిలో మిన్నయైన భావప్రధాన రచనను చేసినవాడు. ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో పదప్రక్రియకు ఒక నిర్దుష్ట స్థానం కల్పించి పదకవితా పితామహుడని, ద్రావిడాగమ సార్వభౌముడుగా ప్రశస్తి పొందినవాడు అన్నమయ్య. ఆధ్యాత్మ పదాలను గురించిన తిరుమలయ్య అనేక రీతులుగా తమ తాతగారిని కీర్తించాడు. అవవిధ భక్తి మార్గాలను, వేద ప్రమాణాలను, పరతత్వాన్ని, దేహి అనుబంధాన్ని, శరణాగతిని, మాయతత్వాన్ని, పరంజ్యోతి స్వరూపాన్ని అనేక విధాలుగా కీర్తించాడు. సర్వభోగాలను అనుభవించిన పిమ్మట పరతత్వ చింతనకు ప్రయత్నించడం అవివేకం అంటూ, సముద్రే శాంతకల్లోలే స్నాతుమిచ్చతి మూఢధీ తథైవ శాంతే సంసారే జ్ఞానమిచ్చతి దుర్మతి సూత్రార్థ ప్రకాశికలోని భావాన్ని, కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది అంటూ, కర్మబంధాన్ని తప్పించుకోవడం భగవంతుడికి కూడా తప్పదని చమత్కరించాడు. అన్నమయ్య సంకీర్తనలు ద్రవిడ వేదాంతమని కీర్తింపబడుతున్న ఆళ్వారుల పాశురాలలో సరిపోల్చదగినవి. మధుర భక్తుడు అన్నమయ్య శ్రీవెంకటేశ్వరుని చిన్నికృష్ణునిగా మనసులో భావన చేసి

అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని పరతత్వంగా భావించి శృంగార భక్తి భావనలో ఎన్నో వేల కీర్తనలు రచించాడు. అశాశ్వతమైన లౌకిక విషయాలు విడచి పరమార్థమునందే మనసు నిలిపి సోపానక్రమంగా పరమాత్మయందు తన్మయీభావం పొందడమే మధురభక్తి లక్ష్యం. వైష్ణవంలో గోపికాభక్తి ప్రసిద్ధమైనది. జీవాత్మ పరమాత్మ సంయోగానికే పరితపించడం అనేక విధాలుగా ఉల్లేఖింపబడినాయి. సామాన్య జనులు తత్వదృష్టితో దైవమును చూచి కొలుచుట తరించుట వలనుగాని పని. వారి వారి అనుభవములకు తగిన శృంగార లీలనైతే మధురముగా చేపట్టి పాడుకొనగలరు. అందుకే అన్నమయ్య శృంగార దృష్టితోనైనా వెంకటేశ్వర నామాంకిత కీర్తన సాగించి కృతార్థులగుదురుగాక అని జీవికాన్యాయంతో ఈ శృంగార కీర్తన రాసిని పెంచినట్టున్నది. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపం, మరి ఇదిగాక వైభవం ఇంకోటి గలదా? అన్నమయ్య పదాల్లోని దేశిక వితలు

తత్వాన్ని సామాన్యులకు తెలిపే ప్రయత్నంలో అన్నమయ్యే పదాల్లో అనేక విధాలైన జానపద రీతులు చోటు చేసుకున్నాయి. దేశ పర్యటన మనర్చి జనజీవన సాహిత్యాన్ని బాగా ఆకలింపు చేసుకోవడంతో అన్నమయ్య పదాల్లో వివిధ జానపద రీతులు చోటు చేసుకున్నాయి. అన్నమయ్య శిష్ట వ్యవహారం, సామాన్య ప్రజలలో ఉన్న భాష గ్రాంధికం వీటికి ప్రాధాన్యం కలిగించాడు. సంస్కృతంలో కొన్ని కీర్తనలు రచించిన తామర భాష అన్నమయ్య సంకీర్తనలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఆంధ్ర వాగ్గేయకారుల్లో అనేక దివ్యస్థలాలు సందర్శించిన ఘనత అన్నమయ్యదే. రాయలసీమలో కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాలను, కర్ణాటకలోని కలశాపురం, మతంగాద్రి, విజయనగరం, కంచి, శ్రీరంగం, చిదంబర క్షేత్రాలు సందర్శించాడు. అంతేకాక తిరుమల పరిసరాలను, తాళ్లపాక చుట్టూ ఉన్న కనుమలను కూడా సందర్శించాడు. దయాగుణ సంప్రతితమై కరతలామలకమైన భగవతత్వాన్ని కోరి అలసి ఓపనంటేనూ అండనే ఉండు అని తన ఇష్టదైవమైన వెంకటాచలపతిని నరసింహస్వామిగా, నువ్వగోపాలునిగా, సీతారాములుగా, స్వగ్రామమైన మాడుపూరులోని చిన్నకేశవస్వామిగా భావించి అనేక విధముల వర్ణించి నిండాలిన భక్తి తత్పరతతో

జన్మ రాహిత్యం కొరకు భగవన్నామ సంకీర్తన చేసి ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలని సూచించిన ఈ నందకాంశ సంభూతుడు ఫాల్గుణ బహుళ ద్వాదశ తిథియందు 1503వ సంవత్సరంలో శ్రీహరిలో ఐక్యమయ్యాడు.

0: మీరింతవరకు హరికథ కార్యక్రమంలో అన్నమయ్య హరికథ విన్నారు. కథకురాలు శ్రీమతి ఎన్ నాగలక్ష్మి.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.